ఎప్పుడైతే జీవి ఈ భౌతిక ప్రకృతితో సంపర్కంలోకి వస్తాడో అప్పుడు ఈ పరమసత్యాన్ని అనుభూతి చెందేటువంటి సామర్థ్యాన్ని అతడు కోల్పోతాడనమాట, భౌతిక ప్రకృతి యొక్క సంపర్కంలోకి వచ్చినప్పుడు. ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే సత్వరజస్తమ గుణాలు, అవి భౌతిక ప్రకృతి యొక్క మూడు గుణాలు. మరి గుణము అంటే ఒక అర్థం ఏమిటంటే తాడు అని అర్థం. మరి సృష్టింపబడినటువంటి జీవులన్నీ కూడా ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రాళ్లతో బంధించబడి ఉన్నారు. ఏ విధంగా అయితే మనం ఒక తాడు చూస్తే అందులో మూడు పేటలు ఉంటాయి, మూడు పేటలు అవి పెనవేసుకుని ఉంటాయి. ఏ విధంగా అయితే తాడులో మరి మూడు పేటలు పెనవేసుకుని ఉంటాయో, అలాగే ప్రకృతి యొక్క త్రిగుణాలు వివిధ సమయాల్లో మనిషి యొక్క కార్యాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంటాయి కదా. వివిధ సమయాల్లో మనిషి చేసే వివిధ కార్యాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనిషి ఏదో దానం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటాడు, కొన్నిసార్లు కష్టపడి పని చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మత్తు పదార్థాల వెనుక అలాగే అక్రమ మైదనం వెనుక పరిగెడుతూ ఉంటాడు. లయకారకుడైనటువంటి శివుడు ఆయన తమోగుణానికి అధిష్టాన దైవంగా ఉన్నాడు. సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుడు ఆయన రజోగుణానికి అధిష్టాన దైవంగా ఉన్నాడు. మరి స్థితికారకుడైనటువంటి అంటే పోషకుడైనటువంటి విష్ణువు ఆయన సత్వగుణానికి అధిష్టాన దైవంగా ఉన్నాడు. మరి ఈ ప్రపంచం అనేది రజోగుణం చేత సృష్టింపబడి సత్వగుణం చేత పోషింపబడుతూ తమోగుణం చేత నాశనం చేయబడుతుంది అని చెప్పబడింది. ఈ సృష్టి అనేది ఎలా తయారు చేయబడిందట, రజోగుణం చేత సృష్టించబడింది, సత్వగుణం చేత పోషింపబడుతూ ఉంటుంది, అలాగే తమోగుణం చేత నశింపజేయబడుతుంది అని చెప్పుకుంటున్నారు. మరి సృష్టి మరియు నాశనము అనేటువంటివి తాత్కాలిక కార్యాలు అంతే కదా. ఇప్పుడు సృష్టి ఎప్పుడు కడుతూనే ఉండం కదా, కట్టడం అనేది కొంతకాలం జరుగుతుంది, అలాగే నాశనం చేయడం అనేది కొంతకాలం వరకే జరుగుతుంది, కానీ పోషణ అనేది మాత్రం నిత్యంగా జరుగుతూ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు, సృష్టి మరియు లయ అనేవి తాత్కాలికమైనటువంటి కార్యాలు, కానీ పోషణ అనేది మాత్రమే నిత్యమైనది. ఎందుకంటే ఈ సత్యము సత్వము అనేవి నిత్యమైనవి కాబట్టి, చూడండి సత్యము సత్వము ఈ రెండో నిత్య కార్యాలన్నమాట. అందుచేతనే ఈ ప్రపంచాన్ని పోషించేటువంటి విష్ణువు ఆయన చూడండి, ఈ సత్యములో అంటే సత్యముగా ఈ ప్రపంచాన్ని పోషించేటువంటి విష్ణువు ఆయన ఋషుల చేత భగవంతుడిగా అంగీకరించబడ్డాడు. ఎందుకంటే తయారు చేసేవాడు కట్టేవాడు యజమాని కాదు, కూల్చేవాడు యజమాని కాదు, ఎవడు యజమాని, పోషించేవాడు యజమాని. అందుకే ఋషులు ఏమని తేల్చి చెప్పారంటే విష్ణువే ఆయన పరమసత్యము భగవంతుడు అని చెప్పారు. మరి వైదిక శాస్త్రాలు అన్నింటిలోనూ గుర్తింపబడినట్టుగా మరి ఈ పరమసత్యం ఎవరంటే శ్రీకృష్ణుడే, అంతేగాని వేరే ఎవరు కాదు. శ్రీమద్ భాగవతంలో కపిలదేవుడు ఆయన ఎవరు అంటే కృష్ణుని యొక్క అవతారం మనకు తెలుసు. శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో 29వ అధ్యాయం 40వ శ్లోకంలో కపిలదేవుడు ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క అవతారమో ఆయన కూడా అదే విధమైనటువంటి ఒక భావనను వ్యక్తం చేస్తారు. ఆయన ఏమంటారంటే భగవంతుని పట్ల ఉన్నటువంటి భయం చేతనే వాయువు వీస్తుంది, భగవంతుని పట్ల ఉన్న భయము చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, భగవంతుని భయము కారణము చేతనే వర్షము కురుస్తుంది, భగవంతుని భయము కారణం చేతనే ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి వివిధ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ యొక్క తేజస్సును విరజిమ్ముతూ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 19వ శ్లోకం. తర్వాత 20, చలా లక్ష్మీశ్చలా ప్రాణాస్ చలే జీవిత మందిరే చలా చలే చ

सारे धर्म एको ही निश्चल। సంపదలకు అధినేత్రి అయినటువంటి లక్ష్మీదేవి ఆమె చలముగా ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. లక్ష్మి ఎప్పుడు కూడా చంచలమైనటువంటిది, కదులుతూ ఉంటుంది. మన జీవన ఆయుర్దాయము, మనం జీవించేటువంటి గృహము యొక్క ఆయుర్దాయము, ఈ రెండు కూడా చంచలమైనటువంటివి. ఎంతకాలం ఉంటాయో తెలియదు, మన జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు, మనం జీవించేటువంటి గృహం కూడా ఎంతకాలం ఉంటుందో తెలియదు. అలాగే ఈ ప్రపంచం, ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తున్నామో, ఈ సంసార చక్రంలో ఉన్నటువంటి ఈ ప్రపంచం కూడా, అది కూడా చలమైనటువంటిదే. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కానీ ఈ మనం చేసినటువంటి, మనం చేసుకున్నటువంటి ధర్మం ఒక్కటే స్థిరమైనది అని చెప్పుకుంటారు. అన్నీ చలమైనవే, ఇది ఒక్కటే నిశ్చలమైనది అని చెప్పుకుంటారు. లక్ష్మీదేవి చలమైనదే, మన జీవన ఆయుర్దాయం చలమైనదే, మనం నివసించేటువంటి గృహము చలమైనదే, ఈ సంసార చక్రంలో భాగమైన ఈ యొక్క ప్రపంచము చలమైనదే, కానీ ధర్మం ఒక్కటే నిశ్చలమైనది అని చెప్పుకుంటాం భాష్యం. పూర్వ శ్లోకంలో చాణక్య పండితుడు సత్యమే ఈ సృష్టికి మూలాధారము ఆశ్రయము అనేటువంటి విషయాన్ని స్థాపన చేశారు. మరి ఈ శ్లోకంలో ఆయన ఈ ధర్మం ఏదైతే ఉందో, ధర్మము లేదా మరొక విధంగా చెప్పాలంటే ఆ యొక్క పరమసత్యాన్ని సాధన చేయడం అనమాట. అంటే ఆ పరమసత్యాన్ని పొందాలని మనం చేసేటువంటి ప్రయత్నం, దానినే ధర్మం అంటారు. ఈ పరమసత్యాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నం అంటే ఈ ధర్మం ఏదైతే ఉందో అదే మనిషి యొక్క అంతిమమైనటువంటి కర్తవ్యం. ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి ధర్మాలు ఉంటాయి. భౌతికమైన ధర్మాలంటే ఈ తాత్కాలికమైనటువంటి ధార్మిక విశ్వాసాలన్నీ అందులో భాగం. ఆ విధమైనటువంటి భౌతికమైనటువంటి ధర్మాలు అవి మనం వెనక్కి ముందుకి మార్చుకుంటూ ఉండొచ్చు. హిందువు క్రైస్తవుడిగానో లేదా మహమ్మదీయుడిగానో మారచ్చు, లేదా ఒక యూదు మతస్థుడు అతడు బౌద్ధుడిగానో మారచ్చు. ఆ విధంగా ముందుకి వెళ్ళ వెనక్కి ఈ ధర్మాన్ని మార్చుకోవడం అనేది ఏమంటున్నారంటే ఈ విధంగా ఈ భౌతిక ధర్మానికి చెందినటువంటి గదులలో ఈ యొక్క ధర్మం అనేటువంటి వస్త్రాలను మార్చుకోవడం అనేది ఏదైతే ఉందో అది ఈ భౌతిక ఆవరణలో కూరుకుపోయినటువంటి ఆత్మకు ఏ విధముగానూ తోడ్పడదట ఇక్కడి నుంచి బయటపడడానికి. అంటే ఈ లౌకికమైనటువంటి ధర్మాలను మార్చుకోవడం వల్ల ఈ భౌతిక బంధనాల నుంచి ఆత్మ బయటపడడానికి ఏమీ తోడ్పడవు అవన్నీ. చాణక్య పండితుడు నిజమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది నిశ్చలమైనది అని చెప్పుకుంటున్నాడు. అంటే మారేది కాదు నిజమైనటువంటి ధర్మం ఒకటి, అంతే కదా. ఆత్మ యొక్క ధర్మం మారదు, సనాతన ధర్మం మారదు, మిగతావన్నీ కూడా మారిపోతాయి. మరి ఆత్మ యొక్క ధర్మం నిత్యమైనది, అందుచేతనే అది సనాతన ధర్మం అని పిలువబడుతుంది. ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం అనేది సక్రమంగా మరి ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశంలో సాధన చేయబడుతుందో అప్పుడు మాత్రమే దానివల్ల ఏదైనా ప్రభావం అనేది ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అందరూ కూడా మేము సనాతనులం సనాతనులం సనాతనులం అని అంటుంటున్నారు కదా, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం అంటారు. కానీ అసలు ఎంతమందికి సనాతన ధర్మం అంటే ఎవడో తెలుసు, ఎంతమంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు? సనాతన ధర్మం అసలు ఎక్కడ ఆచరించబడుతుంది చెప్పండి. భారతదేశంలో హిందూ జనాభా ఎంత, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువుల జనాభా ఎంత, 80-90 కోట్ల మంది ఉన్నారు సుమారు అనుకుందాం. ఈ 80-90 కోట్ల మందిలో సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళు లేవు ఎంతమంది. అంటే ఏమిటి ఆత్మ యొక్క సనాతన ధర్మం? కృష్ణుని యొక్క సేవ, కృష్ణ చైతన్యమే సనాతన ధర్మం, అంతేనే కదా. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏదో శ్రీల ప్రభుల ద్వారా స్థాపన చేసిన ఇస్కాన్లో ఉన్నారు, అలాగే గౌడీ మఠంలో ఉన్నారు, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారు, ఇలా 4 వైష్ణవ సాంప్రదాయాల్లో ఉన్నారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారా? లేదు కదా, అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే సనాతన ధర్మం అనేది సక్రమంగా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క నేతృత్వంలో ఆచరించబడుతుందో అప్పుడు మాత్రమే ఏదైనా ఫలితం అనేది ఉంటుంది. అందుకే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు ఏమని,
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.

अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि वासुचः अनुकुंटुन्नाडु. అన్ని విధములైనటువంటి ధర్మములను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందు, నేను నిన్ను సకల పాపపరితముల నుండి విముక్తుని చేస్తాను, భయపడవద్దు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మనందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే ఈ సనాతన ధర్మాన్ని పెంపొందించుకోవటం. లేకపోతే ఏమవుతుంది, మనం పూర్వకర్మ, మనం చేసుకున్నటువంటి పూర్వకర్మ ద్వారా మనం కొనుక్కున్నటువంటి టికెట్ ఏముంటుంది చెప్తున్నారు. ఏమంటున్నారంటే, టికెట్ దట్ వాస్ పర్చేస్డ్ విత్ అన్సర్టైన్ కర్మ. మనం పూర్వం ఏ పని ఏ కర్మ చేసామో మనకు తెలియదు, మొత్తం ఏ కర్మ చేసామో తెలియదు, కానీ ఒక టికెట్ కొనుక్కున్నాం. ఏమిటిది, ఇప్పుడు మళ్ళీ ఈ శరీరం లభించింది కాబట్టి ఈ శరీరం ఎప్పటివరకు ఉంటుందో తెలియదు. కాబట్టి దాన్ని వదిలేసే ముందు మనం ఏం చేయాలి, మన యొక్క సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలి. అది మన యొక్క కర్తవ్యం. మనందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా, అంటే ప్రతి జీవి, ప్రతి ఒక్కడు కూడా ఈ ధర్మానికి రావాల్సింది ఏదో ఒక రోజు. కానీ అభక్తుడు ఎవరైతే ఉన్నాడో అతడు ధర్మాన్ని ధర్మరాజు రూపంలో కలుస్తాడట. ధర్మరాజు అంటే ఎవరు, అంటే ఈ మృత్యు శాసించేటువంటి వాడు ఎవరు, యమధర్మరాజు. కాబట్టి మనం ఏం చేయాలి, ధర్మాన్ని కృష్ణుని రూపంలో కలుసుకోవాలి. కానీ అభక్తులు ధర్మాన్ని యమధర్మరాజు రూపంలో కలుసుకుంటారు. కాబట్టి యమధర్మరాజు రూపంలో ధర్మాన్ని కలవడానికంటే ముందు మనం సనాతన ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పుకుంటున్నారు. శరీరం ఉండగానే ఇక ఈ ప్రాపంచిక సంపద యొక్క చెంచలత్వాన్ని పరిగణిస్తే, మొదటి మరియు మూడవ పంక్తిలో చర్చించబడినట్లుగా చాణిక్య పండితుడు ఇదే విషయం గురించి మొదటి అధ్యాయంలో 7వ శ్లోకంలో ఆయన దీని గురించి చర్చిస్తాడనమాట. మనం పోగు చేసుకునేటువంటి ధనం, మనం నివసించేటువంటి గృహం, చివరికి ఈ శరీరం, ఏ శరీరంలో అయితే మనం నివసిస్తున్నామో, ఇవన్నీ కూడా కనురెప్పపాటులో మనం వదిలేయవలసి రావచ్చు కదా. కనుమూసు కన్ను తెరిచే లోపు మనకున్న ధనం పోవచ్చు, మనం పోగు చేసుకున్న ధనం వెళ్ళిపోవచ్చు, మనం నివసించేటువంటి గృహం అలాగే నివసించేటువంటి శరీరం అనేది వెళ్ళిపోవచ్చు. మరి ప్రతి సంవత్సరం మనం వేలాది ఉదాహరణలను చూస్తూ ఉంటాం. అయినా సరే మనం మొండిగా ఏమనుకుంటామంటే, ఇలాంటి విపత్తులన్నీ కూడా ఇతరులకే వస్తాయి కానీ మనకి ఇంకా చాలా ఆయుష్ ఉందనుకుంటాం. మన ముందు చనిపోతున్నారు భక్తులు, అభక్తులు అందరూ పోతున్నారు. కానీ మనం మొండిగా మనం ఏమనుకుంటామంటే, ఆ ఇతరులకి వస్తాయి కానీ మనకు రావనుకుంటాం. అలాంటి ఉత్పాతాలు, ఆ ఉత్పాతం ఎవడ మీద వచ్చి పడుతుంది ఎవడికి తెలుసు. శ్రీ ప్రభుపాదుల వారు ఈ ప్రపంచంలో సంపద యొక్క చెంచలత్వం గురించి ఈ విధంగా చెప్పారు. ఇప్పుడంటే ఇది 1972 డిసెంబర్ 26వ తేదీన బాంబేలో శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 8వ శ్లోకానికి ఇచ్చినటువంటి ప్రవచనంలో ఈ విధంగా చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మి, ఆమె చెంచల అని పిలువబడుతుంది. ఆమె ఒక ప్రదేశంలో ఉండదు, మనకి అనుభవం ఉంది. ఈరోజు ఒకడు చాలా ధనికుడై ఉంటాడు, కానీ అతడి కుటుంబం లేదా తర్వాత తరం వారికి మాత్రం ధనం ఉండదు, అంటే వారు ధనవంతులుగా ఉండరు. అలాగే ఇది దేశవ్యాప్తంగా కూడా వర్తిస్తుంది అన్నమాట. ఎలాగంటే మనం చూసాం, ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూసాం. ప్రభుత్వారు అన్నారు, నేను లండన్లో ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉండేవాడిని, ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ధనాన్ని తీసుకొచ్చారు, వ్యాపారాల ద్వారా తీసుకొచ్చారు, అన్ని రకాల మార్గాల్లోనూ తీసుకొచ్చారు. నేను సెయింట్ జేమ్స్ పార్క్కి ఎదురుగా లార్డ్ క్లైవ్ అనేటువంటి వాడి యొక్క బొమ్మని చూశాను. లార్డ్ క్లైవ్ అనేటువంటి వాడి యొక్క బొమ్మని ఎక్కడ చూశాను, నేను సెయింట్ జేమ్స్ పార్క్ ముందు చూశాను. చాలా చాలా చక్కటి భవనాలు, కానీ ఇప్పుడు వాటిని అసలు ఏమంటున్నారు, మరమ్మత్తులు చేయడం అనేది చాలా కష్టంగా ఉంది భవనాలకి. ఎందుకంటే ఆ ఐశ్వర్యం అంతా వెళ్ళిపోయింది. అంటే ఆ భవనాలు కట్టినప్పుడు, అంటే ఎంతో ఐశ్వర్యం ఉంటేనే ఆ భవనాలు కట్టగలిగారు, కానీ ఇప్పుడు ఆ భవనాలని మరమ్మత్తులు చేయడానికి ధనం లేదు. అంటే దాని అర్థం ఏమిటి, ధనం అనేది వెళ్ళిపోయింది. ఆ భవనాలు కట్టినప్పుడు చాలా ధనం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు ఏదో రకంగా నయానో భయానో మొత్తానికి ధనం లాక్కొచ్చి భవనాలన్నీ కట్టారు. ఇప్పుడు ఆ భవనాలు మరమ్మత్తు చేయడానికి డబ్బులు లేవు.

ఐశ్వర్యం వెళ్ళిపోయింది. వారు తమ యొక్క సామ్రాజ్యాన్ని కోల్పోయారు. వారికి ఆదాయం లేదు, తగినంత రాబడి లేదు. ఇదే ఈ భౌతిక ప్రపంచపు స్వభావం. ఎన్నో సామ్రాజ్యాలు ఉండేవి పూర్వం. రోమన్ సామ్రాజ్యం ఉండేది, అలాగే కార్తగీని అనే సామ్రాజ్యం అనేది ఉండేదట, అలాగే మొఘల్ సామ్రాజ్యం ఉండేది, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది. ఇలా ఎన్నో సామ్రాజ్యాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు లేవు, అవన్నీ నశించిపోయాయి. కొన్నిసార్లు నేను ఎప్పుడైతే ఈ ఎర్రకోట మీదుగా నడుచుకుంటూ వెళుతుంటానో, అక్కడ మనకి గొప్ప మొఘల్ పరిపాలకుల యొక్క భవనాలు కనిపిస్తూ ఉంటాయి ఎర్రకోటలో. కానీ ఇప్పుడు ఆ ఎర్రకోట ఖాళీగా ఉంది. కాబట్టి ఇది భౌతిక ప్రకృతి అంటే అని చెప్పంటారు. భౌతిక ప్రకృతి యొక్క స్వభావం ఇది అని చెప్పంటారు. 21వ శ్లోకం. నరాణాం నాపితో దూర్తః పక్షిణాం చైవ వాయసః చతుష్పదాం శృగాలస్తు స్త్రీణాం ధూర్తా చ మాలిని. నరాణాం నాపితో ధూర్తః పక్షిణాం చైవ వాయసః చతుష్పదాం శృగాలస్తు స్త్రీణాం ధూర్తా చ మాలిని అని చెప్పంటున్నారు. మనుషులలో మంగళవాడు ధూర్తుడట. మనుషులలో మంగళవాడు ధూర్తుడు. ధూర్తుడు అంటే ఏమిటి? మంగళవాడు అంటే క్షౌరం చేసేవాడు. వాడు ధూర్తుడట. ధూర్తుడు అంటే ఏమిటి అర్థం? అంటే వాడు వినయంగా నటిస్తాడు కానీ వాస్తవంగా అలాంటి వాడు కాదనమాట. అది ఇక్కడ అర్థం. అంతే కదా అతి వినయం ధూర్త లక్షణం అని చెప్పంటారు కదా, అంటే కన్నింగ్ అని చెప్పంటాం. అంటే ఎలా ఉంటామంటే అతి తెలివి దాన్నే ఉంటారు. ధూర్తుడు అంటే మనకి ఎలా చెప్పాలి తెలుగులో? ధూర్తుడనే అంటాం ఇంక దానికి మనం వేరే ఏదో చూడాలి. ధూర్తుడు అంటే ఏమిటంటే వాడు చాలా వినయంగా ఉంటాడు కానీ వాడు అలాంటివాడు కాదనమాట. వినయాన్ని ప్రదర్శిస్తాడు కానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాణక్య పండితుడు అంటున్నాడు, మనుషుల్లో క్షురకుడు ఇంగ్లీష్లో కాదు కదా మనం ఆలోచించేది, తెలుగులో కదా పదాన్ని ఆలోచించేది. అవి ఇంగ్లీష్ పదాలు కదా, తెలుగులోనే ధూర్తుడు. అదే కదా చెప్పాను, ధూర్తుడు అంటేనే తెలుగులో ధూర్తుడు. ఆ ధూర్తుడు అనే పదానికి వివరణ ఇస్తున్నాను కూడా. ధూర్తుడు అంటే ఏమిటంటే పైకి వినయంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు కానీ వాడు చాలా ప్రమాదకారి. అదే చెప్తున్నాను. అదే కాబట్టి ఏమన్నారంటే మనుషుల్లో క్షురకుడు ధూర్తుడు, పక్షులలో కాకి ధూర్తుడట. పక్షులలో వాయసం అంటే కాకి దుర్త స్వభావం కలిగిన. అలాగే నాలుకాళ్ళ జంతువుల్లో తోడేలు ధూర్తమైనటువంటి. అలాగే స్త్రీలలో మాలిని అంటే పూలమాలలు అమ్మేది చాలా ధూర్తురాలట. స్త్రీలలో పూలమాలల మీద చాలా ధూర్తురాలు అని చెప్పుకుంటారు. మాలిని అంటే పూలమాలలు తయారు చేసేది అని అర్థం. భాష్యం చెప్తున్నారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు చాలా ఏముంటారు దుష్టమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు వ్యాపారస్తులైనటువంటి వాళ్ళు. కానీ పూలను అమ్మేవారు ఎవరైతే ఉంటారో ఆ పూలు వడిలిపోయే ముందు వాళ్ళు ఏదో రకంగా వాటిని అమ్మాలి కాబట్టి వాళ్ళు అనేకమైనటువంటి దూరతమైనటువంటి పన్నాగాలు పొందుతారట పూలు అమ్మేయడానికి. ఎందుకంటే వడిలిపోయే ముందే వాటిని అమ్మేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆ పూలు అమ్మేయాలి. అందుకనే ఇక్కడ ఏం చెప్పారంటే పూలు అమ్మేవాడు అత్యంత ధూర్తుడు అని చెప్పి చెప్పినవాడు వ్యాపారం చేసేవాడు. అలాగే ఈ క్షురకుడు ఏం చేస్తారంటే మొత్తం సంఘం అంతా తిరిగి వాళ్ళ వాళ్ళ యొక్క గుసగుసలన్నీ కూడా వింటాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బట్ కెన్ నెవర్ టేక్ సైడ్స్ లెస్ట్ హీ అఫెండ్ హిజ్ నెక్స్ట్ కస్టమర్. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే కానీ ఎవరి పక్షాన్ని వహించడు వీడు. చూడండి క్షురకుడు ఎవరి పక్షాన్ని వహించడట. ఎందుకంటే ఒకవేళ ఎవరి పక్షాన్ని వహించినా తర్వాత ఎవరి దగ్గరికి అయితే వెళతాడో వాడికి

0: ఇప్పుడు నొచ్చుకుంటాడు కాబట్టి ఎవరి పక్షాన్ని వహించరాడు. కానీ సంఘం అంతా ఏమనుకుంటుందో అన్ని కూడా వింటాడు,
1: ఎవరో సరకుడు.
0: ఎందుకని వీడిని దూరుతుడు అని చెప్పి అన్నారంటే, వాడు అన్ని వింటాడు కానీ వాడి యొక్క అభిప్రాయాన్ని మాత్రం ఎవరికి చెప్పడండి, దాచుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ చెప్పిన దగ్గర నుంచి ఏమవుతుంది, మళ్ళీ వీడిని రానివ్వరు, వీడిని ఎవరు దూషిస్తారని చెప్పి ఎవరికి కూడా చెప్పడాడు చూడండి. ఇంకా పక్షులలో ఈ కాకులు దీర్ఘాయుష్ కలవిగా చెప్పబడతాయి. ఎందుకంటే అవి దీర్ఘకాలం జీవించడానికి కావలసినటువంటి తెలివితేటలు కలిగి ఉంటాయి కాకులు. అలాగే ఈ యొక్క శృగాలము, శృగాలం అంటే ఏమిటి, తోడేలు, అవి చాలా ధూర్తమైనవిగా ఉంటాయి. కానీ పంచతంత్రాన్ని అనుసరించి, పంచతంత్రాన్ని అనుసరించి ఇతర జంతువులు కూడా వాటిని దూషిస్తూ ఉంటాయట, ఈ యొక్క తోడేళ్ళని అవన్నీ కూడా యావగించుకుంటూ ఉంటాయట. అన్ని రకాల జంతువులు కూడా తోడేళ్ళని యావగించుకుంటాయట. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో బతకడానికి ఈ విధమైనటువంటి ఏమంటారు, అతి తెలివితేటలు, అంటే ఈ యొక్క దూర్తమైనటువంటి తెలివితేటలు, లేకపోతే ఈ అన్నిటిని కూడా ఏమంటారు వక్రీకరించేటువంటి తెలివితేటలు అనేవి ఈ భౌతిక ప్రపంచంలో అవసరం కావచ్చు. కానీ వాటిని మనం భక్తుల యొక్క లక్షణాల్లో మాత్రం అవి కనిపించవు అని చెప్పి ఉంటారు. మరి 6:22 ఇచ్చినటువంటి భాష్యంలో ఏవైతే 6:22 మనకి భక్తుల యొక్క అర్హతలు కొన్ని చెప్పబడతాయి ఇందులో నీతి శాస్త్రంలో, అందులో మాత్రం ఈ విధమైనటువంటి దూర్త స్వభావం అనేది కనిపించదని చెప్పారు. అంటే భక్తులు ఈ విధమైనటువంటి దూర్త స్వభావాన్ని కలిగి ఉండకూడదు అది ఇక్కడ చెప్పారు. అర్థమవుతుంది కదా, దూర్త స్వభావం అంటే ఏమిటో, అంటే వాడి యొక్క స్వార్థ ప్రయోజనం కోసం వాడు ఏమైనా చేయగలడు అనమాట, అది దూర్త స్వభావం. వినయంగా నటిస్తాడు కానీ అందుకే ఉన్నారు అతి వినయం దూర్త స్వభావం అని చెప్పున్నారు. కాబట్టి ఇది కన్నింగ్ నేచర్ అని చెప్పుంటాం, దాన్ని ఖచ్చితమైనటువంటి పదం మనకి కావాలంటే తెలుగులో కపటత్వం అనేది వేరు, జిత్తులు మారితనం, అదే జిత్తులు మారితనం అంటారు దాన్ని, అది లేదా వంచడం అని చెప్పుంటారు, జిత్తులు మారితనం వంచడం అని చెప్పుంటారు. కాబట్టి అందుకే జిత్తులు మారి నక్క అని చెప్పుంటారు కదా. కాబట్టి ఈ జిత్తులు అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలంటే. కానీ భక్తులు మాత్రం ఆ విధంగా జిత్తులు మారిన తనాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పుంటారు. 22వ శ్లోకం, జనితా చోపనేత చ యస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత

అసలు యథార్థం ఏమిటో నీకు చెప్తాను చూడు. సుగ్రీవుడికి కూడా ఈ విషయాలు తెలుసో తెలియవో నాకు అనుమానం, కానీ నాకు తెలుసు. నీకెలా తెలుసని నువ్వు అడుగుతావేమో, నేను వాలి వలన విన్నాను. వాలి బ్రతికున్న రోజుల్లో నాతో చెప్పాడు, కొన్ని వేల కోట్ల మంది అతి బలవంతులైనటువంటి రాక్షసుల యొక్క బలం రావణాసురుడికి ఉంది, అంతమంది అనుచరులు కింకరులు

ఆయన యొక్క పరిపాలనలో ఆయన చేతి కింద ఉన్నారు. రావణుణ్ణి సంహరించాలి అంటే ఇన్ని వేల వేల కోట్ల రాక్షసుల్ని సంహరిస్తే తప్ప రావణ సంహారం చేయడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి సుగ్రీవుడు రావడం కాదు, సుగ్రీవుడితో పాటు ఈ భూమండలం మీద ఉన్న కొన్ని వేల వేల వేల కోట్ల వానరములు రావాలి. మహాయోధులైనటువంటి వానరములన్నింటినీ రామకార్యానికి పిలిపించాలి. ఇప్పుడు ఆ వానరములన్నింటినీ రమ్మని కబురు చేశాడు సుగ్రీవుడు. ఆ వానరములు భల్లూకములు అన్నీ వస్తే అప్పుడు రాముడి దగ్గరికి రావాలి. ఈ సైన్యం అంతా వచ్చింది రామా, ఏమి మీ ఆజ్ఞ అని అడగాలి. ఈయన ఇప్పటికే ఆదేశం ఇచ్చాడు 10 రోజుల్లో రావాలి వానరములన్నీ, ఇంకా రాలేదు. ఇది యథార్థ పరిస్థితి, లంక పరిస్థితి అది, నాకు వాలి వల్ల తెలుసు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు యుద్ధానికి వెళ్ళడానికి. అంతేకాని సుగ్రీవుడు ఒక్కడు వచ్చేసి మీరు యుద్ధానికి వెళ్ళిపోతే అక్కడ ఏదో జరిగిపోతుంది అని అంత తేలికగా తీసుకోకూడదు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాముడి పరాక్రమాన్ని నేను తక్కువ చేయట్లేదు, కానీ కావలసిన బలాన్ని సమీకరించుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి బలాన్ని పిలిపించడంలో నిమగ్నమై ఉన్నాడు. అటువంటి స్థితిలో జరిగినటువంటి కాల విలంబనానికి నువ్వు ఇంత కోప్పడి ఇంత దారుణంగా మాట్లాడడం అనేటటువంటిది తగిన పద్ధతి కాదు. ఈ మాటలు అనేటప్పటికీ ఇంత లక్ష్మణుడికి కూడా ఇంకా ఎటువైపు నుంచి మాట్లాడాలో అటువైపు నుంచి దారులన్నీ మూసుకున్నాయి. ఇంకో మాట అంటే విశ్వామిత్రుడు వస్తాడు, ఇంకో మాట అంటే తన కోపం కూడా అవతల వారి కామంతో సమానమైనటువంటి శత్రువుగా కనపడుతోంది. పైగా రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వానర సైన్యముల యొక్క సహకారం ఎంత అవసరమో చెప్తోంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు లక్ష్మణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఒక మాట విన్న తర్వాత, సమంజసమైనటువంటి మాట విన్న తర్వాత కోపాన్ని విడిచిపెట్టగలగాలి. కోప్పడడం తప్పు కాదు, ఏదో కోపం వచ్చింది కానీ కాదండి అయా పరిస్థితి ఇది, మీరు కోప్పడ్డారు అంటే అలాగా సరే అయితే విడిచిపెట్టేయగలగాలి. అలా విడిచిపెట్టిన వాడు ధన్యుడు. కోపానికి కామానికి ఎక్కడో అక్కడ వశులవుతూ ఉంటారు, కానీ తప్పు తెలుసుకుని ఈశ్వరుడి ముందు పశ్చాత్తాపంతో కుమిలి రామా అని ఆయన పాదములు పట్టుకున్న వాడికి ఎంత పాపమైనా కాలిపోతుందని చెప్పడానికే సుగ్రీవోపాఖ్యానం వచ్చింది ఘట్టం. కాబట్టి చూడండి, తస్మిన్ ప్రతిగృహీతేతు వాక్యే హరిగణేశ్వర లక్ష్మణాత్ సుమహత్ త్రాసం వస్త్రం క్లిన్నమివాత్యదెత్. ఒక తడిసిపోయినటువంటి బట్టని పురుషుడు ఎలా విడిచిపెట్టేస్తాడో, తడిసిపోయిన బట్టతో ఉండకూడదు కదండి, అందుకని తడిసిపోయిన బట్ట విడిచిపెట్టేస్తాడు. అలా లక్ష్మణమూర్తి కూడా తార యొక్క మాటలు వినగానే ఆ కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ప్రసన్నుడుగా నిలబడ్డాడు. నిలబడ్డాక ఇప్పుడు సుగ్రీవుడికి అవకాశం వచ్చింది, ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం వచ్చింది. తతక్కంటగతం మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేద విమదశ్చాసీత్ సుగ్రీవో వనరేశ్వర. ఒక్కసారి లేచి నిలబడి తన మెడలో వేసుకున్నటువంటి హారములన్నిటినీ కూడా తింపేసేసి అవతల పారేసేసి ముక్కలు చేసి లేచి నిలబడ్డాడు. నిలబడి ప్రణస్తా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదమ్మయ. నేను ఏ శ్రీని, ఏ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నానో, ఏ కీర్తిని పోగొట్టుకున్నానో, ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నానో

0: నాకు రాజ్యం ఇచ్చాడని నిజంగా సీతమ్మని తీసుకురావడానికి రావణ వధ రాక్షస వధ నేనా చేసేది, రాముడే చేస్తాడు, కానీ నేను ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడనన్న అతిశయం నా యందు లేదు, రాముడే సర్వం, ఆయనే చేస్తాడు. నా అదృష్టం ఏమిటంటే రాముడికి సుగ్రీవుడు సాయం చేశాడన్న కీర్తిని నాకు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్తానంటున్నాను. నా సాయం ఏదో అవసరమైనట్లు మాట్లాడుతున్నాడు, కానీ నిజానికి నా సాయం రామచంద్రమూర్తికి అవసరమా? అక్కర్లేదన్నాడు. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. సీతాం ప్రాప్స్యతి ధర్మాత్మ వధిష్యతి చ రావణం సహాయమాత్రేణ మయా రాఘవస్విన తేజస. రావణుణ్ణి వధించడం కానీ సీతమ్మని తిరిగి పొందడం కానీ ఆ రామచంద్రమూర్తి తన యొక్క తేజస్సు చేతనే చేస్తారు, తన పరాక్రమంతోనే చేస్తారు. నేను ఆయనకి చేసే ఉపకారం ఏమి ఉండదు యథార్థానికి, కేవలం ఆయన్ని అనుగమిస్తాను, ఆయనతో పాటు వెడతాను. వెళ్ళినందుకు నాకు ఇంత కీర్తిని ఆయన కట్టబెడతారు, తప్ప నిజంగా రాముడికి నేను ఉపకారం చేయలేంటి, నేను చేసేది ఏం లేదు అని. ఇది కించిది అతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నా పరాధ అపరాధ్యతి. ఇది చాలా అందమైనటువంటి శ్లోకం. ఆయన అన్నాడు, ఇది కించిది అతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నాపరాధ్యది. నాయనా లక్ష్మణ, నేను కొంచెం ఆలస్యం చేసిన మాట పరమ యథార్థం, కానీ రాముడు ఉపకారం చేశాడు, ఇప్పుడు మనం చేయకపోతే ఏమిట్లే పెద్ద, ఈ మన ఏం చేయగలడు అన్న బుద్ధితో మాత్రం కాదు, రెండు కారణముల వలన నేను చేశాను. ఒకటి విశ్వాసాత్, నేను కొంచెం ఆలస్యం చేసినా రాముడు నన్నేమి చేయడు, నా మిత్రుడు అనేటటువంటి నమ్మకం. రెండు ప్రణయేనవా, ఆయన ఎందు నాకున్న ప్రేమ చనువు, ఆ ప్రేమ వల్ల అలా ఏమందరండి పర్వాలేదు మనం చెప్పుకోగలంలే అని ఒక చొరవ. ఈ రెండింటి వల్ల తప్పు చేశాను తప్ప కావాలని రాముడికి ఉపకారం చెయ్యకుండా తప్పించుకుందామన్న భావన మాత్రం నా ఎందు లేదు. ఒకవేళ ఈ లోకంలో నకశ్చిన్నాపరాధ్యతి, ఇది రామాయణంలో జీవం మీరు పట్టుకోవాల్సింది. ఇప్పుడు పాపం జరిగిపోయిందండి, ఏదో తప్పు చేసేసారు, ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం లేదు, ఇంకా మీరు దాన్ని అనుభవించడం తప్ప మీరు చెయ్యగలిగింది లేదు అని నేను తీర్పు చెప్పాను అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఆదుకునేవాడన్నవాడు ఎవడు లేడు అని నేను చెప్పినట్టు. తప్పు చెయ్యని వాడెవరు అని అడుగుతున్నాడు సుగ్రీవుడు, యథార్థం కదండి. తప్పు చెయ్యని వాడెవడు? ప్రతివాడు తప్పు చేసినవాడే. కానీ నేను తప్పు చేశాను అని రాముడి దగ్గర చెప్తే క్షమించడానికి రాముడు సిద్ధంగా ఉంటాడు, ఇది మీరు పట్టుకోగలిగి ఉండాలి. రామాయణం వినడానికి ప్రయోజనం ఏమిటంటే మీరు మీ పక్క వాళ్ళకి చెప్పక్కర్లేదు, మీరు చేసిన తప్పుని చాలా పశ్చాత్తాపంతో రామచంద్రమూర్తికి చెప్పి క్షమార్పణ వేడుకుంటే ఆ పాపమును మీరు అనుభవించవలసిన అవసరం లేకుండా రాముడు తీసివేయగలడు, మీరు నమ్మవలసి ఉంటుంది. ఇదే ఆయన యుద్ధకాండలో కూడా ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇప్పుడు నన్ను క్షమించవలసింది అని అడిగాడు. వెంటనే లక్ష్మణమూర్తి అన్నారు, సర్వదా హి మమ భ్రాత సనాథో వనరేశ్వర తయా నాధీన సుగ్రీవ ప్రసృతేన విశేషత. నీ వంటి గొప్ప మిత్రుడు నా అన్నయ్యకి లభించిన తరువాత నా అన్న అనాథ ఎలా అవుతాడు? నేను అనాథుణ్ణే అని అంటున్నాడు రాముడు కాదు, నీ వంటి మంచి మిత్రుడు లభించిన తరువాత రాముడు సనాథుడు, మంచి నాథుడు ఉన్నవాడు, భగవంతుట అంత పొంగిపోతాడు. ఒక్క ముందుకొచ్చి నిజంగా ఆయన సంతోషించేది ఎప్పుడు అంటే పశ్చాత్తాపంతో ఈశ్వరుడికి మన తప్పు చెప్పినప్పుడు. కాబట్టి తయానాధీన సుగ్రీవ ప్రసృతేన విశేషత. చాలా సంతోషం నువ్వు ఈ మాట అనడం, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో, నిజంగా కిష్కింధా రాజ్యాన్ని అనుభవించడానికి నువ్వే అర్హుడు. చూసారా, పాప ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఈశ్వరుడు తీసేయాలి ఐశ్వర్యాన్ని, ఆయన తీయడానికి సిద్ధంగా ఉండడు, ఆయన అవకాశం ఇస్తాడు. ఆయన క్షమించి మీకున్నవన్నీ మీకుంచి మీకు ఉత్తమ గతుల్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీవే కిష్కింధారాజ్యమును అనుభవించడానికి యోగ్యుడైనటువంటి వాడివి. కాబట్టి కింతు శీఘ్రమితో వీర నిష్కామత్వం మయా సహా సాంత్వయస్వ వయస్యంచ భార్యాహరణ దుఃఖితం. నీ స్నేహితుడు నా అన్నగారు రాముడు భార్య రావణుని చేత అపహరింపబడిందన్న శోకంతో
1: ప్రశ్రవణగిరి

గుహలో ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది నువ్వు స్నేహితుణ్ణి చూసి. స్నేహితుడన్నవాడు కనపడి ఒక ఓదార్పు మాట మాట్లాడితే సంతోషంగా ఉంటుంది కదా. అందుకని నువ్వు బయలుదేరి వచ్చి ఒక్కసారి రాముడితో నువ్వు అంత దుఃఖం పొందవద్దు అని చెప్తే రాముడు ఓదార్పుని పొందుతాడు అని యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం మయాత్వం పరుషాణ్యుక్త తచ్చత్వం చంతుమర్హసి. రాముడు కన్నుల వెంట నీరు పెట్టుకున్నటువంటిది స్థితిని చూడలేక రాముడు కఠినంగా మాట్లాడితే ఆయన బాధని జీర్ణం చేసుకోలేక, నేను నీతో కఠినంగా మాట్లాడాను, నేను కఠినంగా నీతో మాట్లాడినందుకు నువ్వు నన్ను క్షమించు అని లక్ష్మణమూర్తి అడిగారు. అది వాళ్ళ సంస్కారం. ఇది నిజంగా మహోత్కృష్టమైన సంస్కారం అండి. కడుపులో ఆ తప్పు అన్న భావన కలగగానే పరిపూర్ణ హృదయంతో చెప్పగలగాలి, అయ్యా నన్ను మన్నించండి, పొరపాటైంది, నేను క్షమింపబడదను గాక అనాలి. అలా అనడం గొప్ప హృదయ సంస్కారం. అది చాలా సుసంపన్నమైన హృదయం అని గుర్తు. నన్ను క్షమించండి అన్న మాట అనలేక ఎన్ని భూకరింపులకైనా దిగడం, ఎంతగానైనా వాదించడం రావణుని యొక్క లక్షణం. చిన్న తప్పు నా వల్ల జరిగిందేమో అని అనుకోగానే అయా నన్ను క్షమించండి అని అనగలగడం మహోత్తమమైనటువంటి సంస్కారం. అందుకే సుగ్రీవుడు అనగలిగాడు, లక్ష్మణమూర్తి అనగలిగారు ఈ సర్గలో. సరే, అందరూ చాలా సంతోషించారు. వెంటనే హనుమని పిలిచారు. ఇప్పటికే నేను ఆదేశించి ఉన్నాను, అనేకమైనటువంటి వానరములు బయలుదేరి రావాలి, కొన్ని కోట్ల కోట్ల వానరములు రావాలి. మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాస పర్వతము, తెల్లని శిఖరములు గల మందరాచలము, పడమటి దిక్కున సముద్ర తీరమునందు పర్వత ప్రదేశములలో ఉండేటటువంటి వానరులు, ఉదయగిరి ఎందు దట్టమైన పద్మతాళవనమునందు ఉండేటటువంటి వానరులు, అంజనాద్రిపై నివసించిన వారు, మనశ్శిలా గుహ ఎందున్నవారు, మేరుపర్వతము మీదున్నవారు, మహారుణ పర్వతముపై మైరేయము అనే మధువుని సేవించి వేగముగా పరిగెత్తగలిగినటువంటి వానరులు, వనములయందుండేటటువంటి వానరులు, తాపసుల దగ్గర ఉండేటటువంటి వానరులు, తపస్సు చేసేటటువంటి వారి ఆశ్రమాల్లో తిరిగేటటువంటి వానరములు, ఈ భూమండలం మీద నదీ తీరములయందు, అరణ్యములయందు, పర్వత శిఖరములయందు, గుహలయందు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల వానరములు ఉన్నాయో అన్నీ బయలుదేరి 10 రోజుల లోపల వచ్చేసేయాలి, లేకపోతే వధార్హుడవుతాడు. ఇది సుగ్రీవాజ్ఞ అని వెంటనే అత్యంత వేగంగా భూమండలం అంతా వెళ్ళగలిగినటువంటి వాళ్లతో కబురు చేసి వానరులందరినీ పిలిపించండి అన్నారు. ఇక్కడ మీరు ఒక చిన్న ధర్మ సూక్ష్మాన్ని ఒకదాన్ని గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసిన తరువాత, ప్రతిజ్ఞ చేయడం అంటే వీళ్ళందరినీ పిలిపించమని ఆదేశం ఇచ్చారు. ఆదేశం ఇచ్చిన తరువాత వానరులందరూ రావడం మొదలుపెట్టారు. అప్పటికే నీలుడితో కబురు చేశారు కదండి. వస్తున్నటువంటి వాళ్ళు నల్లగా కాటుకలా ఉన్నటువంటి వాళ్ళు 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుంచి బయలుదేరి వచ్చారట. అలాగే అస్తాద్రి ఎందుండేటటువంటి వారు, మేలుము బంగారు కాంతితో ఉండేవాళ్ళు 10 కోట్ల మంది వచ్చారు. 1000 కోట్ల మంది వానరులు కైలాస శిఖరం నుంచి బయలుదేరి వచ్చారు. హిమవత్ పర్వతాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వానరములు కొన్ని వేల వేల కోట్ల వానరములు వచ్చాయి. కుజునివల ఎర్రటి రంగులో ఉండేటటువంటి వానరులు కొన్ని కోట్ల మంది, లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది వింధ్య పర్వతం నుంచి బయలుదేరి వచ్చారు. ఇన్ని కోట్ల వానరములన్నీ బయలుదేరి వచ్చేసాయి. మిగిలినటువంటి వానరములు కూడా 1-2 రోజుల్లో బయలుదేరి వస్తాయి. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ వచ్చినటువంటి వాళ్ళు అప్పటికే కొన్ని వేల వేల కోట్లు, వీళ్ళందరూ పర్వత శిఖరముల మీద కూర్చునున్నారు. కూర్చుని ఉంటే సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళాడు. ప్రశ్రవణ పర్వత గుహలో ఎక్కడ కూర్చుంటాడండి ఆయన? ఒక రాతి బండ మీద కూర్చోవాలి. ఆ కూర్చుని ఉన్నటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి, పాదయోహ పతితం మూర్ధ్న్య తముద్ధాస్య హరీశ్వరం ప్రేమ్నాచ భూమానాచ్చ రాఘవ పరిశస్వజే పరిశ్వజ్యచ ధర్మాత్మ నిషీదేతి తతో బ్రవీత్ తం నిషణ్ణం తతో దృష్ట్వా క్షితౌ రామో బ్రవీద్వచ ధర్మమర్థంచ కామంచ యస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీరా స రాజా హరిసత్తమ హిత్వా ధర్మం తదార్థంచ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథాసుక్త పతిత ప్రతిబుధ్యతే అమిత్రాణాం వధే యుక్తో మిత్రాణాం సంగ్రహేరత త్రివర్గ ఫలభోక్తాతు రాజా ధర్మేణ యుజ్యతే. ఆ రామచంద్రమూర్తిని చూడగానే ఆయన పాదములకు తన తల తగిలేటట్టుగా, కిరీటం తగిలేటట్టుగా, పాదములకు తల

దాటించి నమస్కరించారు. నమస్కరిస్తే రామచంద్రమూర్తి వంగి భుజాలు పట్టుకుని పైకెత్తి, నాయనా సుగ్రీవా ఎంత ప్రేమ కలిగిన వాడవోయ్ అని ఆలింగనం చేసుకున్నారు. ఒక్క మాట, ఏమైపోయావు ఇన్నాళ్ళు, ఏ లక్ష్మణుడి పంపిస్తే వచ్చావా అని అనలేదు. మీరు గుర్తించవలసింది, కౌగలించుకున్నారు. రాముని యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందాడు సుగ్రీవుడు. మహానుభావులు హనుమ పొందారు, సుగ్రీవుడు పొందాడు. కౌగలించుకొని కూర్చోమ్మని కూర్చోపెట్టి తాను కూడా కూర్చొని ఒక మాట చెప్తున్నారు. చతుర్విధ పురుషార్థముల యందు పొందబడవలసినది మోక్షం. పొందబడవలసినటువంటి మోక్షం కోసం మిగిలిన రెండిటిని మూడిటిని చాలా జాగ్రత్తగా మనిషి పట్టుకోవలసి ఉంటుంది. ఎప్పుడు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, ఎప్పుడు దాన్ని ఎంత విడిచిపెట్టాలో అంత విడిచిపెట్టాలి. అందుకే మనకి ఒక సామెత ఒకటి ఉంది, ఆయనకి పట్టు విడుపు తెలియవండి అంటారు. ఒకటే పట్టుకున్నాడు అనుకోండి, మిగిలినవి విడిచిపెట్టాడని. మిగిలినవన్నీ విడిచిపెట్టాడు అనుకోండి, ఒక్కటే పట్టుకున్నాడని కదా. పట్టు విడుపు కూడా తెలియాలి, ఏది ఎంత పట్టుకోవాలో అంత పట్టుకోవాలి, ఏది ఎంత విడిచిపెట్టాలో అంత విడిచిపెట్టాలి. అసలు మీకు నేను ఒక సంగ్రహమైన మాట చెప్పాలి అంటే, వేదం మనిషి యొక్క జీవితాన్ని ఎలా విభాగం చేసిందంటే అంతా ఈ పట్టు విడుపుతోటే పెట్టింది. ఎలా పెట్టింది అంటే, మొట్టమొదట తల్లిదండ్రులకి జన్మిస్తాడు. జన్మించినటువంటి వాడు తల్లిదండ్రుల యొక్క ప్రేమని చూరగొని సంతోషంగా వాళ్ళ దగ్గర పెరుగుతాడు. గర్భాష్టమునందు ఉపనయనం చేస్తాడు. ఉపనయనం చేసి గురువుగారితో పంపించేస్తాడు. పంపించేస్తే గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటాడు. అహంకారము పోగొట్టడం కోసమని ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటనం చేసి తీసుకురమ్మంటారు గురువుగారు. ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని అన్నం పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన అన్నం గురుపత్ని ఏది పెట్టిందో, గురువు, గురుపత్ని, గురుపుత్రుడు, ఈ ముగ్గురిది సమాన స్థాయి ఎప్పుడూ కూడా. కాబట్టి ఇప్పుడు గురుపత్ని పెట్టినటువంటి అన్నాన్ని తాను తింటాడు. తాను తిని బ్రహ్మచర్యంలో మిగిలిన జీవితం అంతా దిద్దుకోవడానికి కావలసినటువంటి సమగ్రమైన జ్ఞానాన్ని గురుముఖత వింటాడు. అందుకే ఆ కాలంలో భోగం ఏముండదు, ఇంకా జుత్తు దువ్వుకోడు, తాంబూలం వేసుకోడు, అన్నానికి రుచి అడగడు, శయనం నిద్రపోవడం అనేటటువంటిది తల్పం మీద ఎన్నడూ పడుకోడు. ఎప్పుడూ బ్రహ్మ విద్యను నేర్చుకుంటూ గురువుగారి దగ్గర అనేకమైన విద్యలను పొందుతాడు. గురుదక్షిణ ఇచ్చి సమావర్తనము అంటారు. అంటే గురువుగారి దగ్గర విద్య నేర్చుకుని తిరిగి వచ్చి గృహస్థాశ్రమంలోకి వెడతాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు స్నాతక వ్రతము అని ఒక వ్రతం చేస్తారు. అందులో అద్దం చూపిస్తారు. అప్పుడే కేశ సంస్కారం చేసుకోవాలి. అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గురువుగారు వస్తారు. నువ్వు ఏదో వేలంబరానికి వెళ్ళటం లేదు గృహస్థాశ్రమంలోకి, ఎందుకు వెడుతున్నావో తెలుసా? శ్రియాదేయం, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు పరమభక్తితో సమాజానికి దానం చేయాలి. ఇచ్చేటప్పుడు నేనిస్తున్నానని ఇవ్వకూడదు, పరమ సిగ్గుతో ఇవ్వాలి. ఇంతకన్నా ఇవ్వలేకపోయానే అని ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు పరమ భక్తితో ఇవ్వాలి. ఎందుకో తెలుసా? అది ఎక్స్చేంజ్ బ్యాంక్ ఇవ్వడం అన్నది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం అంత తేలిక కాదు. ఇవ్వడం అనేది మీరు చేశారు అంటే ఈశ్వరుడు అనుగ్రహించాడు అని గుర్తు. అందులో మీకు పాత్రత కలిగి మీకు విపరీతమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలిగిన చెయ్యి మీ దగ్గర కింద పెట్టడు. ఒక్క నాటికా చెయ్యి కింద పెట్టి పుచ్చుకోడు. చాలా గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? అటువంటి వాడు తప్పకుండా చేసేది ఏమిటంటే అన్నం తింటాడు, నీళ్లు తాగుతాడు. అవి తప్పవుగా, ఎందుకంటే శారీరక అవసరాలు. ఆయన తప్పకుండా మీ దగ్గర పుచ్చుకోవలసింది ఏమిటంటే అన్నం తింటాడు. ఇదే కృతజ్ఞత చెప్తాడు, మీరు నాకు అన్నం పెట్టారని చెప్తాడు. అది ఎందుకు చెప్పాలో తెలుసా మాట? ఆయనకి పెట్టిన అన్నం ఏది ఉందో ఆ ఫలితం ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. మీరు బయట చేసిన ఫలితం ఎంత ఉందో దానికి కోటి రెట్ల ఫలితం ఈశ్వరుడు దానికి వేస్తాడు. ఎందుకో తెలుసా? ఊరకరారు మహాత్ములు వారధముల ఇండ్ల కడుకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో గర్గుడొస్తే వసుదేవుడు. మీరు ఒకరికి ఒకటి ఇచ్చారనుకోండి, పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చి పుచ్చుకుంటాడు. పుచ్చుకున్నవాడు గొప్పవాడు, పుచ్చుకున్నవాడు తక్కువ, ఇచ్చినవాడు తక్కువ అంటే

పశ్చిమ దేశాల సంస్కృతి అంతా ఏంటంటే ఇచ్చిన వాడు ఎక్కువ పుచ్చుకున్నవాడు తక్కువ. అందుకే వాళ్ళు ఇవ్వడం అనేటటువంటి దానికోసం సంఘాలు పెట్టుకుంటారు. మేమందరం ఇచ్చేవాళ్ళమండి, మేమందరం డొనేషన్లు వేసుకుని కలెక్ట్ చేసాం, మేమందరం ఇదిగో బిందులు ఇస్తున్నాం ఓ ఫోటో, మేమందరం ఏదో వీళ్ళకి బట్టలు ఇచ్చాం ఓ ఫోటో, మేమందరం వీళ్ళకి ఏవో కంటి ఆపరేషన్లు చేయించాం ఓ ఫోటో. ఆర్షధర్మంలో సనాతన ధర్మంలో గుప్తం, మూడవ కంటికి తెలియదు. మూడవ కంటి వాడికి కాదు సుమా, మూడవ కంటి వాడికి తెలియకుండా ఏది ఉండదు. మూడవ కంటికి అంటే ఈ రెండు కళ్ళకి తప్ప మూడవ కంటికి తెలియదు చేసిన దానం. భార్యకి, భార్య నీకన్నా వేరు కాదు, నువ్వే భార్య, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భార్య అంటే తనే, కాబట్టి భార్యకు కూడా చెప్పకూడదండి, అనకూడదు. కాబట్టి ఇప్పుడు ఎంత గుప్తంగా ఇస్తాడో అది ఏమై కూర్చుంటుందంటే, ఈయన ఇలా ఇవ్వగానే ఈయన విడిచిపెట్టి అవతల వైపు చేతిలోకి నీటి ధారతో పడగానే ఇది కన్వర్ట్ అవుతుంది, అంటే మార్పు చెందుతుంది. దేని కింద మార్పు చెందుతుందంటే ద్రవ్యము పుణ్యము కింద మారుతుంది. మీరు ఇక్కడ మీకు ఏదో 100 రూపాయలు ఉన్నాయండి, అమెరికా వెళ్తున్నారు, బ్రీఫ్ కేసులో 100 రూపాయలు పట్టుకుని మీరు విమానం ఎక్కడ దిగి టీ మనం 100 రూపాయలు ఇస్తే అవతలబారేస్తారు చిత్తబుట్టలోకి. ఇక్కడ 100 రూపాయలు అక్కడ పనికిరాదు. మీరు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ కౌంటర్కి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చి డాలర్లు పుచ్చుకోవాలి. పుచ్చుకుని డాలర్లు బ్రీఫ్ కేసులో పెట్టుకుని అమెరికా వెడితే టీయో కాఫీయో ఇస్తారు, డాలర్ ఇస్తే మార్చుకోవాలి. ఎక్స్చేంజ్ బ్యాంక్ ఏమిటంటే దానం, మీరు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ వారిని రక్షిస్తుంది. ఏ పుణ్యం అడ్డు పెట్టి మీ వాళ్ళని కాపాడాలి ఈశ్వరుడు? వాడికి ఏదో వచ్చింది ప్రమాణం, ఏది చూసి ఆపాలి? ఇప్పుడు మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే. కాబట్టి ఒరే గృహస్థాశ్రమం అంటే ఏదో ఆవిడతో కలిసి హనీమూన్ వెళ్ళడానికి ఎడుతున్నాను అనుకోకు, కామోపభోగం కోసం కాదు, కామము ధర్మబద్ధం చేయడానికి. రెండు అన్నిటికన్నా ముందు నువ్వు దానం చేయాలి. పెళ్లి చేసుకున్నాను అని భార్య తల్లి అన్న ప్రశ్న ఎప్పుడూ తేవద్దు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, ఉద్యోగం రావాలి కాబట్టి తెలుగుని ద్వేషించాలని ఎక్కడైనా ఉందండి? ఎందుకు? ఏమి ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై పద్యం వచ్చి చక్కటి తెలుగులో మాట్లాడాడు అనుకోండి, ఆయనకి తెలుగు రాదు అని తెలిస్తే ఆయనకి చిన్నతనమా? మీరు చూడండి, అసలు తెలుగు పేరు చెప్పుకుని తెలుగు రంగంలో ఉన్నామని చెప్పుకుని బతికి కోట్లు గణించిన వాళ్ళు ఇవాళ ఓ ఇంటర్వ్యూకి వచ్చి నిలబడితే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏమి తెలుగులో మాట్లాడితే నీకు వచ్చిన నష్టం ఏంటి? నా దగ్గరికి అంటే నేను గొప్పకి చెప్పానని మీరు అనుకోవద్దు, అనేక దేశాల నుంచి నా దగ్గరికి వస్తుంటారు. మా గోపాలకృష్ణ గారికి తెలుసు ఎన్ని దేశాల నుంచి వస్తారో. వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు ఓ మాట అంటుంటాను, మీరు మాట్లాడిన తెలుగు లాంటి మా తెలుగు నేను ఇక్కడ వినడం చాలా తక్కువగా ఉందమ్మా, ఎంత గొప్ప తెలుగు మాట్లాడుతున్నారు తల్లి అంటాను. సౌందర్యలహరి శ్లోకాలు అంత బాగా చెప్తుంటారు, అంత చక్కటి తెలుగు మాట్లాడతారు. మనకి ఇక్కడుండి తెలుగులో మాట్లాడడం అంటే చిన్నతనం. తెలుగు అమ్మ, ఇంగ్లీషు భార్య, ఎవరి స్థాయి వాళ్ళకి, ఎవరి స్థానం వాళ్ళకి అంతే. అమ్మ వస్తే భార్య వస్తే అమ్మ మొదలవ్వడం లేదు, అమ్మకి నమస్కరిస్తే భార్య ఉండకూడదని లేదు, ఎవరి స్థానం వాళ్ళదే. అమ్మ భార్య ఇద్దరితో కలిసి సంతోషంగా నువ్వు ఇంట్లో వినట్లా, ఇంగ్లీష్లో చదువుకో, తెలుగులో మాట్లాడు, తెలుగులో పోతనగారి పద్యాలు కూడా నేర్చుకో, ఏమి దోషం? ఇది ఈ సంస్కృతి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఇక్కడ మనం ఇవ్వడం అంటే కేవలం ఇవ్వడం కాదు, ఇచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటావు. ఇక్కడ సంపాదించిన ద్రవ్యం ఆ పైలోకాలలో వచ్చే జన్మలో ఒకడికి పెట్టాలి. ఈ జన్మలో నువ్వు ఇలా పెట్టవలసిన అవసరం లేకపోయింది, నువ్వే ఇలా పెడుతూ బతుకుతున్నావు. మరి వచ్చే జన్మలో, ఈ జన్మలో వచ్చిందండి, ఓ విపరీతమైనటువంటి ఐశ్వర్యం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి? మీరు చేసుకున్న పుణ్యం వ్యయమైపోయిందా లేదా? అయిపోయింది కదా వ్యయం. కానీ మీ శరీరం మాత్రం మళ్ళీ జీవుడు ఇంకో శరీరం పుచ్చుకోవడం నమ్మకం ఉందా? పుచ్చుకుంటాడు. అప్పుడు భార్యాబిడ్డలు ఉంటారు. పోషించగలిగిన సత్తా, పెట్టగలిగిన సత్తా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉన్న దాంట్లోంచి కొంత పెడితేనే, పెడితే మళ్ళీ పుణ్యం. ఆ పుణ్యం జీవుడికి ఐశ్వర్యం. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారేహే వేదాంతాహ తత్వ చింతాం మురభి దురసి యత్పాద చిహ్నై తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వ ఈశ్వరూప్యానుభావ.

సానశ్రీహి అస్పృణీతాం లహరిధి లంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ. అమ్మ అమృత లహరిధి లంఘనీయై అపాంగై, ఎప్పుడైనా పునఃసృష్టి చేసేటప్పుడు పుర్రెత మీద లలాట లిఖితం చేసేటప్పుడు బ్రహ్మగారు ఐశ్వర్యము అని రాసి తను రాయట. బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి. ఒకసారి లక్ష్మీదేవి వంక చూసి, అమ్మ ఇప్పుడు వెడుతున్న ఈ పుర్రె కిందటి జన్మలో ఫలానా పేరున్న పుర్రె, ఈ పేరుతో తిరిగింది భూలోకంలో, దీనికి ఇప్పుడు ఐశ్వర్యం ఎంత రాయమంటావు అని అడుగుతారట. ఈయన ఎంత చేశాడో తెలుసా అని అమ్మవారు అంటుందట. ఆ పేరు వినపడగానే అంటుందట, యద్రూభంగాహ ప్రమాణం. లక్ష్మీదేవి ఆ పేరు వినపడగానే, ఎంత చేశాడు రా మహానుభావుడు అని ఇలా కనుబొమ ఎత్తిందా, మళ్ళీ విశేషమైన ఐశ్వర్యంతో వస్తాడు. వాడా ఇచ్చింది దాచుకున్నాడు రా అని ఇలాగే అందనుకోండి, దరిద్రుడు అని రాస్తాడు ఈశ్వరుడు. ఒకడికి పట్టింది బంగారం, ఒకడికి పట్టింది మట్టి, ఇక్కడ వచ్చిందమ్మా తేడా అన్నారు పరాశర భట్టర్లు. స్థిరచర రచన తారతమ్యే మురారే, ఇక్కడ వచ్చింది తల్లి అన్నారు. కాబట్టి ఇవ్వడం అనేటటువంటిది అంత తేలిక అని మీరు అనుకోకండి. ఇవ్వడం మిమ్మల్ని ఉత్తరిస్తుంది, అది ఉత్తినే ఏం పోదు, కాపాడి తీరుతుంది ఇవ్వడం అన్నది. అందుకే ఒక్క దానం చెయ్యడానికి మాత్రం సంఘాలు పెట్టుకోవడం అన్నది ఈ దేశంలో తెలియదు. దానం చెయ్యడం నీ ధర్మం గృహస్థాశ్రమానికి, దానికి సంఘం ఎందుకు? ఒకరికి అన్నం పెట్టాలి, నువ్వు చెయ్యాలి. ఒకరికి నీళ్ళు ఇవ్వాలి, నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నేను మొన్నటి రోజున మీతో మనవి చేశాను, వైశాఖ మాసం రాగానే మనం చెయ్యవలసినటువంటి అతి గొప్ప పని ఏమిటంటే చలివేంద్రం పెట్టాలి ఆ రోజున. మొన్న నేను మీతో మనవి చేశాను, తప్పకుండా ఇవాళ రోజున కూజాలో నీళ్లు పోసి ఎవరికన్నా ఇవ్వాలండి మనుష్య జన్మలో ఉన్నందుకు అని. ఎందుకని, ఆయన ఆ పూజలో నీళ్లు తాగుతూ ఉంటారు, ఇదే జీవుడి వెంట వచ్చేటటువంటి ఫలితం. కాబట్టి చలివేంద్రం పెట్టు. చలివేంద్రం పెట్టడానికి మీకు 1 కోటి రూపాయలు ఎందుకండి? చలివేంద్రం అక్కర్లేదండి. నేను మా కాకినాడ పట్టణంలో రోజు చూస్తూ ఉంటాను, అక్కడక్కడ కొన్ని ఇళ్ల ముందు మూగ జీవుల కొరకు నీరు అని ఎక్కువగా పశువులు పక్షులు తిరిగేటటువంటి చోట ఓ చిన్న కుండీ పెట్టి నీళ్లు అందులో పోసి వదిలేస్తారు. వేసవికాలం కాదు, 365 రోజులు అవి ఎవ్వరు ముట్టుకోరు. అవి ఏం చేస్తాయంటే పశువులు అటు ఇటు తిరిగి గడ్డి మేసి దాహం వేస్తుంది. వాటికి కొన్నాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ నీళ్లు ఉంటాయని. అన్నీ కూడా జలాశయానికి వచ్చినట్టు వచ్చి కడుపు నిండా నీళ్లు తాగి ఎదురుగుండా ఉన్న ఓ చెట్టు నీడలో పడుకుంటూ ఉంటాయి. ఆయన ఏం చేస్తాడు, పొద్దున్నే 2 బకెట్ల నీళ్లు అందులో పోస్తాను పందం చేసుకుంటాడు. కానీ ఒక ఆవు ఆ నీళ్లు తాగింది, దాహంతో ఉన్న ఒక పక్షి ఆ నీళ్లు తాగింది, ఈయన పని చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ఫలితం పట్టుకెళ్ళి జీవుడికి వేసేస్తుంటారో తెలుసా అండి, మీకు తెలియకుండా నడిచిపోతుంటుంది. కాబట్టి అన్నిటికీ డబ్బే ఉండాలని మీరు అనుకోకండి, ఈశ్వరుడి పల్లకీ పెడుతోంది, మీరు ఎత్తి పట్టారు, గొప్ప పుణ్యం, చాలా చాలా గొప్ప పుణ్యం. వంశాన్ని పుత్రుల్ని రక్షించేది ఏమిటో తెలుసా అండి, గంధం తీయడం, కాయిక కైంకర్యం. మీరు భగవన్నామని చెప్తూ గంధం తీసి ఇచ్చారనుకోండి ఈశ్వరుడికి, ఆ గంధం ఈశ్వరుడికి అలదితే పుత్రాభివృద్ధి. అందుకే శివాభిషేకంలో గంధంతో అభిషేకం అంత గొప్పది, గంధోదకంతో అభిషేకం చేయడం. కాబట్టి అన్నిటికీ ఐశ్వర్యం అంటే డబ్బని మీరు అనుకోకండి, మీ శరీరంలో ఉన్న బలం ఈశ్వర కైంకర్యానికి ఉపయోగించాలి, సమాజ ప్రయోజనానికి ఉపయోగించాలి. మీకు 4 మాటలు వచ్చు, ఎందుకు మీకు 4 మాటలు వచ్చు కాబట్టి చెప్పండి, 10 మందికి పనికొచ్చే మాట చెప్పండి చాలు. దానికి మీకు మళ్ళీ పెద్ద సత్కారం మీకు బిరుదు ఎందుకు, దానికి ఏం అక్కర్లేదు. మీరు చెప్పడానికి ఈశ్వరుడు మీకు మాటలు ఇచ్చాడు, మాటలు చెప్పండి.

0: FM 90.4.
1: మచ్చలు పడిన వడ్లు అంటే రోగిష్టి వడ్లు.
2: బంగ్లాదేశ్ లో వరి ముఖ్యమైన ఆహార పంట.
3: జనసంఖ్య వృద్ధి
2: పెరిగిన జనాభాకు సరిపోయేలా వరి ఉత్పత్తిని కూడా పెంచాలి. కానీ మచ్చలు పడిన, రంగు మారిన వడ్లు ఉత్పత్తి పెరగడానికి అవరోధాలవుతాయి. ఉత్పత్తిని పెంచడానికి మచ్చలు పడిన వడ్లను తొలగించాలి. ఈ వీడియోలో ఆరోగ్యవంతమైన వడ్లను ఉత్పత్తి చేసి వాటిని వాడడానికి గాను వడ్లను ఎలా శుభ్రం చేయాలో మీరు నేర్చుకుంటారు. నాణ్యత లేని వడ్లలో ఉండే అనేక సమస్యల్లో మచ్చలు పడిన, రంగు మారిన వడ్లు ముఖ్యమైనవి. మచ్చలు పడిన వడ్లను చెరగడంతో గాని, సీడ్ ఫ్లోటేషన్తో గాని తొలగించడానికి వీలు కాదు. వీటిని చేత్తో తొలగించడమే జరగాలి.

0: ఏభాబే
1: మీ కుటుంబ సభ్యులందరూ సహాయపడితే మీరు తక్కువ సమయంలో వడ్లను శుభ్రం చేయవచ్చు. చూడండి, ఇవి వేరు చేసిన శుభ్రమైన వడ్లు. ఇటువంటి ఆరోగ్యవంతమైన వడ్ల నుండి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. ఈ చిత్రంలో కుడివైపున మచ్చలు పడిన రంగు మారిన వడ్లు ఉన్నాయి. ఇవి రోగిష్టి వడ్లు. ఈ వడ్ల నుంచి మీరు మంచి పంటను ఆశించలేరు. ఇంట్లో అందరూ కలిసి వడ్లను శుభ్రం చేస్తే అది చాలా సరదాగాను సంతోషదాయకంగాను ఉంటుంది. శుభ్రం చేసిన వడ్లను క్రమబద్ధీకరించి వాడటం వల్ల దక్కిన ప్రయోజనాలను గురించి కొన్ని వ్యవసాయ కుటుంబాలు చెప్తున్నది విందాం.
2: మచ్చలున్న వడ్లు రోగిష్టివి. జబ్బులు సోకిన వడ్లని వాడినప్పుడు దిగుబడి తక్కువగాను వచ్చింది. ఇప్పుడు వడ్లని క్రమబద్ధీకరించి మేము తక్కువ వడ్లని వాడుతున్నాము, ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నాము. గింజ మీద మచ్చలు ఉంటే వాటిని మచ్చల వడ్లు అంటారు. పురుగు పట్టిన వడ్లకు బెజ్జాలు ఉంటాయి. వరి చిమ్మట వంటి పురుగులు బెజ్జాలు పెట్టి గింజను తింటాయి. ఇవి జబ్బు సోకిన గింజకి పురుగు తిన్న గింజకి మధ్య తేడాలు. వడ్లని క్రమబద్ధీకరించడం మనకే కాదు, అందరికీ అవసరమే. మేము మొదట్లో నాటడానికి కొద్ది మొత్తంలో శుభ్రమైన వడ్లని వాడాం. మంచి దిగుబడి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము శుభ్రమైన వడ్లనే వాడుతున్నాము. ఒకప్పుడు మా దిగుబడి 20 కిలోలు ఉంటే ఇప్పుడు 25 కిలోలు వచ్చాయి. మేము మొదట్లో కిలో శుభ్రమైన వడ్లని వాడాము. వాటిని మా పొలంలో విడిగా ఒక చోట విత్తాము. అక్కడ మాకు 5 కిలోలు వచ్చాయి. పైగా ఈ వడ్లను చెరిగిన తర్వాత తేలిగ్గా శుభ్రం చేయవచ్చు. ఈ 5 కిలోల్లోని వాడితే మాకు 15 కిలోలు మంచి వడ్లు వచ్చాయి. అలా మేము మా వడ్లనన్నిటినీ శుభ్రం చేశాము.
3: మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి విత్తన శుద్ధి చేస్తున్నారు. వడ్లు 10 కిలోలుంటే ఒక్కళ్ళు శుభ్రం చేయడం కుదరదు. ఇంట్లో వాళ్ళందరూ తమ విశ్రాంతి సమయంలో రోజుకు 1 గంట వరకు ఉపయోగిస్తే వడ్లని తేలికగా శుభ్రం చేయవచ్చు.
2: ఇది వరకు పనిని ఇష్టపడలేదు. మా కళ్ళకు ఒత్తిడిగా, నడులు నొప్పిగా అనిపించేది. మా చేతులకి ఇలాంటి పని అలవాటు లేదు. ఇప్పుడు మేము సులభంగా వడ్లని ఏరుతున్నాం. పని ఏదైనా చేస్తున్నప్పుడు వడ్లని

0: ఈ వినోయర్ మీద ఉంచుతున్నాం. కుటుంబంలోని అందరూ టేబుల్ మీద వడ్లని ఏరుతూ ఆనందిస్తున్నాం.
1: బాగు చేసిన వడ్లకి మార్కెట్ లో 7కు బదులు 10 టాకాల ధర ఎక్కువ లభిస్తుంది.
0: మేము మా పొరుగు వాళ్లతో కూడా వడ్లు ఇచ్చి పంచుకుంటాము. ఊళ్ళో ఇతర వాళ్లకి 10 నుంచి 15 కిలోల వరకు అమ్ముతాం. వడ్ల నాణ్యత బాగున్నప్పుడు ఎక్కువ ధర ఇస్తారు.
2: ఎవరైనా నిపుణుడితో మాట్లాడి మచ్చలు పడిన రంగు మారిన వడ్ల గురించి మీరు ఇంకా తెలుసుకోవచ్చు.
3: কৃষকের বীজে এই স্পটগুলো দেখা যায় বা দাগগুলো দেখা যায়। এই দাগগুলো আসলে নানা রকমের ফসলের রোগ বহন করে।
1: বাস্তবানিকি এই মচ্ছল্লো জব্বুকি কারণమయ్యే সূক্ষ্মজীবులు দাগি ఉంటాయి।
3: এই রোগগুলোই
1: తర్వాత ఈ గింజె పొలంలోకి వెళ్లి రకరకాల జబ్బులను ప్రదర్శిస్తుంది।
3: এগুলাই পরবর্তীতে মাঠে যে ফসলের রোগ আকারে প্রকাশ পায় এবং ফসলের রোগ হয়। কৃষকের যে ধারণাগুলো আছে বা যে কাজগুলো করে যেমন কুলা দিয়ে ঝাড়াই করা,
1: ఇవి మచ్చలు పడిన నిండు గింజలు కాబట్టి చెరగడం, ఫ్లోటేషన్ వంటి వడ్లను బాగు చేసే పద్ధతులతో ఈ మచ్చలు పడ్డ గింజలను తొలగించడం వీలు కాదు. సాధారణంగా వండడానికి ముందు బియ్యం శుభ్రం చేయడానికి ఏరినట్లే వీటిని చేత్తో తీసివేయవచ్చు.
3: তাহলে এই দাগগুলো থেকে আমরা নিষ্কৃতি পেতে পারি।
2: కాబట్టి మీరు చూసి విన్న వాటి వల్ల మచ్చలు పడి రంగు మారిన గింజ చాలా హాని కలిగిస్తుందని తెలుసుకున్నారు. ఉదాహరణకు అవి వ్యాధులను వ్యాపింపజేస్తాయి, దిగుబడిని తగ్గిస్తాయి. కానీ మచ్చలు పడిన రంగు మారిన వడ్లను ఏరడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అది మీ ఆదాయానికి ఆరోగ్యానికి సహాయపడుతుంది. తద్వారా దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది.
4: మంచి గింజ మంచి పంటను తెస్తుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళైతే మనం చెప్పుకోబోయే టాపిక్, ఆకుకూరలు అండ్ పాలు వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో. సో అవన్నీ ఏంటో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్.

0: ట్రీట్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మరి ముందుగా ఆకుకూరల గురించి తెలుసుకుందాం. మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వరాల్లో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తుంది ఆకుకూరలు. నిత్యం తమని ఏదో ఒక రకంగా తీసుకునే వ్యక్తుల జీవన శైలినే మార్చేస్తుందట. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకుకూరలు వండుకునే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు అయితే కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, దుమ్ము, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందుకని కడుక్కోవడం అత్యవసరం. అవసరమైతే ఆకుకూరలు కడిగేటప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఎరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్ తో ఆకుకూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితాలుంటాయట. మనకి తెలిసిన ఆకుకూరలు అయితే మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, గోంగూర, బచ్చలాకు ఇంకా చాలా ఉంటాయి. ఇలా పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసిన మంచి నీటితో ముంచితే వాటిపై ఉండే క్రిమి కీటకాలు, గుడ్లు ఇవన్నీ నాశనం అవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండటం వల్ల సలాడ్లు, చట్నీలు సులువుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వండాలట. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్ లోనే వండేందుకు ప్రయత్నిస్తే మంచిదట. వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకబెట్టాక అందులో నీటిని పారేయకూడదు. కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్ గా తీసుకున్నా సరే ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇకపోతే ఆకుకూరలతో మధుమేహానికి కూడా చెక్ పెట్టచ్చు. ఆకుకూరలు తినండి, మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఎందరో ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజు పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారిలో కూడా మధుమేహంతో పాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతిరోజు పల్లీలు తినే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 21% తగ్గుతుందట. డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రిషన్లు అంటున్నారు. ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14% తగ్గించవచ్చట. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి 3 సార్లు అయినా తీసుకుంటూ ఉండండి అని డాక్టర్స్ చెప్తున్నారు చాలా మందికి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, ఆకుకూరల వల్ల మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగం ఉందో. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.
2: పతా హై మై కౌన్ హూ, శంకర్ ఉస్తాద్ స్మార్ట్ శంకర్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము, అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక అయితే ఆకుకూరల గురించి తెలుసుకున్నాం కదండి, సో ఇప్పుడు పాలు మన శరీరానికి ఎంత ఉపయోగం పడతాయో తెలుసుకుందాం. పాలు అంటే క్షీరదాలు, పుట్టగానే తల్లి నుండి తీసుకునే ఫస్ట్ ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవే పాలు. తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవి, ఆరోగ్యమైనవి కూడా. వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండటం తల్లిపాలుకున్న బెస్ట్ క్వాలిటీ. తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి. పాలు నామవాచకంగా పాలు మరియు పాల వంటి ద్రవాలకు ఉపయోగిస్తారు. పాలు లేదా క్షీరము శ్రేష్టమైన బలవర్ధకమైన ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉంటాయి. కొద్దిగా విటమిన్ సి మరియు ఇనుము తక్కువ ఉంటాయట. అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం పాలు అని చెప్పుకోవచ్చు. హిందువులు మాత్రం పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలని అన్ని రకాల పూజా కార్యక్రమాల్లోనూ వాడతారు. 3 ప్రోటీన్లు, 6 విటమిన్లు, 25 ఖనిజాలు కలిగి ఉన్న ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధుల్ని తొలగిస్తుందట. శరీరానికి కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో పాలు ఎంతో తోడ్పడతాయి. పాలలో పోషక విలువలు 4% కొవ్వు పదార్థాలు ఉంటే 4.7% పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇక ప్రోటీన్స్ వచ్చేసి 3.3%, నీళ్లు అయితే 88%. మనిషి పాలలో 71 కిలోకాలరీలు, ఆవు పాలలో 69 కిలోకాలరీలు, గేదె పాలలో 100 కిలోకాలరీలు మరియు మేక పాలలో 66 కిలోకాలరీల శక్తి ఉంటుంది. ఇకపోతే పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించుకోవాలి అందరూ. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్, ఇలా ఎన్నో రకాలుగా లభిస్తాయి పాలు బయట. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవిగా వెల్లడైంది. కొంతమంది పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుండి పిండగానే అలాగే పచ్చిపాలు తాగడం మంచిది కాదంటుంటారు డాక్టర్స్. ఆరోగ్యం మాట అటుంచితే ఎన్నెన్నో అనారోగ్యాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుందట. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం కూడా ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనైనా బాగా కాచి పొంగిన తర్వాతనే పిల్లలకు తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్ మిల్క్ ను కనీసం 10

నిమిషాలైనా కాచినట్లయితే అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిపోయిన పాలను, నిల్వ ఉన్న పాలను పిల్లలకు తాగించకూడదట. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్లు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలుపుకోవాలి. వేడి పాలల్లో చన్నీళ్లు కలిపితే ఆ నీటి ద్వారా బ్యాక్టీరియా పాలలోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు గనక పాలు పడకపోతే వాంతులు, అజీర్తి వ్యాధులు కలుగుతుంటాయి. పిల్లల వైద్యుని సంప్రదించి పిల్లలకు ఏ పాలు తాగించాలన్నది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పశువుల పాలు తాగించేటప్పుడు పశువులకు చేపు వచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది ఆటోమేటిక్గా. పశువులకు వ్యాధులు వస్తే ఆ సంగతి తెలియక పిల్లలు కూడా పాలను తాగినట్లయితే పిల్లలకు కూడా అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా అయితే పసిబిడ్డకు తాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని చెప్తున్నారు ఎందరో డాక్టర్స్. సో లిజనర్స్, మరి పాల వల్ల మన ఆరోగ్యానికి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయండి. అవన్నీ తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఓకే లిజనర్స్, మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము, అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు పాలతో బరువు కూడా తగ్గొచ్చట. పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇదైతే అందరికి తెలుసు కదా. పాలు వలన బరువు తగ్గడం కూడా సాధ్యమేనట. మధ్య వయసులో పాలు తాగినంత తాగుతూ డి విటమిన్ సమృద్ధిగా తీసుకునేవారు బరువు కూడా తగ్గుతారని నిరూపించబడింది. ఇజ్రాయెల్ పరిశోధకులు భారీ కాయం కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధన ఫలితం ఇది. వీరి వయసు 45 నుండి 60 మధ్య మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు 2 గ్లాసులు పాలు తాగడంతో పాటు పిండి పదార్థం ఉన్న ఆహారం తక్కువగా తీసుకున్న వీళ్లు 2 ఏళ్ల కాలంలో 5.5 కిలోలు బరువు తగ్గారు. అదే సమయంలో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించిన వాళ్ళైతే కేవలం 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్షియం మరియు విటమిన్ డి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. ఇకపోతే పాలు ఎసిడిటీని కూడా తగ్గిస్తాయట. పాలు పౌష్టికాహారం అన్న సంగతి మనందరం తరచూ వింటూనే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన పరిపూర్ణ పౌష్టికాహారం కింద చెప్తుంటారు పెద్దలు. పాలను మానవులు అనాది నుండి వాడుతూ వస్తున్నారు, ముఖ్యంగా ఆవు పాలు, బర్రెపాలు, మేకపాలు ఇలాంటివన్నీ. ఆవు పాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రోటీన్స్ ఉంటాయట, కానీ చక్కెర తక్కువ ఉంటుంది, దీనివల్ల ఎసిడిటీ కూడా తగ్గుతుంది. బర్రె పాలలోకి వచ్చేసరికి ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది. పాలలో ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, మనకు తెలిసిన అన్ని రకాల విటమిన్లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలున్నాయని లభిస్తాయి. పాలలో లభించే ప్రోటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమైనో ఆసిడ్స్ అయితే లభిస్తాయి. 1 లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్ఫరస్, పుష్కలంగా విటమిన్ ఏ మరియు సి, 3వ వంతు ప్రోటీన్లు, 8వ వంతు ఐరన్, 4వ వంతు శక్తి, విటమిన్ బి, ఇ మరియు డి విటమిన్లు కొంతలో కొంత లభిస్తాయి. పాలలో లభించే కొవ్వులో 99%, ప్రోటీన్లలో 97%, కార్బోహైడ్రేట్స్లో 98% తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. మనం తాగిన పాలు జీర్ణం కావడానికి కనీసం 1.5 గంటల అయితే సరిపోతుందట. పాలలో లవణాలు నీరు జీర్ణాశ్రయంలో చేరుకున్న తక్షణమే అబ్జార్బ్ కావడం ప్రారంభిస్తాయి. కానీ మిగతా ఘన పదార్థాలు, కొవ్వు మాత్రం పేగుల్లోకి చేరుకున్న దగ్గర నుండి అబ్జార్బ్ కావడం మొదలు పెడతాయట. ఇకపోతే మన ప్రాచీన వైద్యుడు చరకుడు చెప్పిన దాన్ని బట్టి పాలు మనలో శక్తిని ఎంతో పెంపొందజేస్తాయి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, అలసటను కూడా పోగొడతాయి, సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి. ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ రుజువు కాబడ్డాయట. పాలు తాగే పాపాయల నుండి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒక్కటేనంటే ఏ అతిశయోక్తి లేదు అంటారు పెద్దలు. అస్వస్థతతో బాధపడుతున్న వాళ్లకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పాల వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సో ఇదండి ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

0: నాయకుడు లేని కార్యము చెడిపోవును. అట్లే బాలనాయకమైనను స్త్రీ నాయకమైనను కార్యనాశనము తప్పదు. ఇక ఉన్మత్త నాయకము బహునాయకము అయినచు ఏ పని కూడా అవ్వదు.
1: ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమః షడితే యత్ర తిష్ట

కార్యోద్యమము, సాహసము, ధైర్యము, బుద్ధి వైసజ్యము, బలము, పరాక్రమము, ఈ ఆరు గుణములు ఎవని యందు ఉండునో వానియందే దైవము అనుకూలమే ఉండును. అనగా ఈ గుణములతో కూడిన వారికి కార్యసిద్ధి, విజయము తప్పక కలుగును.

0: प्रुधक्यस्य भार्यादण्डप्रुधक्स्यया मित्रदण्डमभाषणम्।
1: దొంగకు దండనము చంపుట, దాసికి తలగొరుగుటే శిక్ష, భార్యకు దండనము వేరు సయ్యనందు పరుండటయే, మిత్రునికి మాటలాడకపోవుటయే దండనము.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

0: ప్రాయ కిము యత్ర చతుష్టయం.
1: యవ్వన ప్రాయము, ధన సంపత్తి, అధికార ప్రాప్తి, వివేక శూన్యత, వీటిలో ఒక్కొక్కటి ఉంటేనే ఎన్నో అనర్థములు కలుగును కదా. ఈ నాలుగు ఒకే చోట ఉన్నచో ఇక ఏమి జరుగునో వేరే చెప్పవలసింది ఏముంది?

పక్షులకు ఆకాశమందే బలము, చేపలకు నీటి అందే బలము, బలహీనులకు ప్రభువే బలము, శిశువులకు రోదనమే కార్యసాధకము.

రాష్ట్రములోని ప్రజలు గావించు పాపములు రాజును పొందును. రాజు గావించు పాపములను పురోహితుడను, స్త్రీలు చేయు పాపములను భర్తలను పొందుదురు. శిష్యుల పాపము గురువునకు సంక్రమించును. అనగా రాజు, పురోహితుడు, భర్త, గురువు వీరు తమ ప్రజలు, రాజు, భార్య, శిష్యులు మంచి మార్గమున నడుచుకునున్నట్లు చూడవలసిన బాధ్యత గలవారని అర్థం. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: SB and Arya once more.
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4 రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని కళా వాస్తు శిల్పం అనే పాఠం వింటారు.
1: మన భారతదేశం కళలకు కాణాచి. ప్రాచీన భారతదేశ చరిత్రను గమనిస్తే కళాత్మక నిర్మాణ విశేషాలెన్నో మనం తెలుసుకుంటాం. భారతదేశ కళా చరిత్రకి మౌర్య వంశస్థుడైన అశోకుడు చేసిన సేవ ఎనలేనిది. నగరాలు, స్థూపాలు, విహారాలు, రాతి విగ్రహాలు, స్తంభాలని జాగ్రత్తగా గమనిస్తే అశోకుని శిల్పచాతుర్యం ప్రజల మనస్సుల్ని రంజింపచేస్తుంది. కుషాను వంశానికి చెందిన కనిష్కుని కాలంలో బోధిసత్వుడైన గౌతమ బుద్ధుని ప్రతిమల్ని శిల్పులు వినూత్నమైన రీతిలో మలిచారు.

0: రాజమణి కాలంలో రూపొందించిన నూతన కళని గాంధార కళ అని అన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అమరావతిలోని కళా వాస్తుశిల్ప సాంప్రదాయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పల్లవుల కాలం నాటి శిల్పచరిత్ర ఎంతో విశిష్టతను సంతరించుకుంది. తంజావూరులో రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వరాలయం చోళుల వాస్తుశిల్పానికి మచ్చుతునక. ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్మహల్ మొఘల్ సామ్రాజ్య పాలకుడు షాజహాన్ నిర్మాణాల్లో కలికితురాయిగా నిలిచిపోతుంది.
1: టీచర్, మనం ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్తున్నాం?
0: మనం ఇప్పుడు బీహార్ రాష్ట్ర రాజధాని అయిన పాట్నాకి వెళ్తున్నాం.
1: టీచర్, అక్కడ మీరు మాకు ఏమేమి చూపిస్తారు?
0: పాట్నాలో కళా వాస్తు శిల్పాలకు చెందిన రాజభవనాలు, స్థూపాలు, రాతి స్తంభాలు, విహారాలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం.
1: కళా వాస్తు శిల్పం అంటే ఏమిటి? దాని వలన మనకేం తెలుస్తుంది టీచర్?
0: సంగీతం వినడం, బొమ్మలు వేయడం, ఆటలు ఆడడం, రచనలు చేయడం వంటివి మొత్తం 64 కళలున్నాయి. ఈ 64 కళలలో వాస్తు శిల్పకళ ఒకటి, అంటే ఆర్కిటెక్చర్ అన్నమాట. ఈ కళ ద్వారా ఇళ్ళు, పార్కులు, దేవాలయాలు, కోటలు, రాజభవనాలు మొదలైనవి కట్టించవచ్చు. దీనివల్ల ఆ ప్రాంతం ప్రపంచంలో గుర్తింపబడమే కాక అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. పాతకాలం నాటి చరిత్రను, ఆనాటి మత సంఘ పరిస్థితులను తెలుసుకోవడానికి వాస్తుశిల్పకళ ఉపయోగపడుతుంది. ఇది అన్ని కళలకు తల్లి వంటిది. ఈ వాస్తుశిల్పకళ ద్వారా నిర్మించిన కట్టడాల ద్వారా ఆనాటి మానవ జీవితము, ప్రేమ, అనుభూతులు, విశ్వాసాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిర్మించిన కట్టడాలు రేపటి మీలాంటి పిల్లలకు చరిత్రను తెలుపుతాయి. భారతదేశ కళా చరిత్రకు అశోకుడు చేసిన సేవ చెప్పుకోదగ్గది. అశోకుడు కళావాస్తు శిల్పాలకు అందించిన తోడ్పాటు, నిర్మించిన రాజభవనాలు, స్థూపాలు, రాతి స్తంభాలు, విహారాలు, పార్కులు మొదలైనవి చరిత్రలో ఇప్పటికీ మరువలేం. అశోకుని కంటే ముందు నిర్మించిన కట్టడాల్లో ఎక్కువగా చెక్కను ఉపయోగించేవారు. అయితే అశోకుని కాలంలో వచ్చిన నిర్మాణాల్లో చెక్కతో పాటు రాయిని కూడా ఎక్కువగా వాడారు. అశోకుని కాలంలో రాతిఫలక శాసనాలు, రాతిస్తంభ శాసనాలు, గుహ శాసనాలు ప్రజల భాష అయిన పాళీ భాషలో రాశారు. ఈ శాసనాలు మన దేశంలో లభించిన తొలి రాతపూర్వక ఆధారాలు. బ్రాహ్మీ లిపి, పాళీ భాష వాడుక భాషలోకి వచ్చింది అశోకుని కాలంలోనే. ఈ శిలాశాసనాలు అశోకుని గురించిన అనేక విషయాలు తెలుపుతాయి. అంతేకాక ఆనాటి రాజకీయ మత పరిస్థితులను తెలుసుకోవడానికి కూడా మంచి ఆధారాలు.
1: మరి ఈ శిలాశాసనాల్లో ముఖ్యమైనవేవి టీచర్?
0: సాంచి, సారనాథ్ స్థూపాలు, శిలాస్తంభాలు నిర్మాణం చేయబడ్డాయి. స్తంభాల నిర్మాణంలో పెద్ద పెద్ద శిలాఖండాల ప్రమేయం ఉంటుంది. ఈ స్తంభాలు మౌర్యుల కాలం నాటి వనరులను, వారి ఇంజనీరింగ్ గొప్పదనాన్ని చాటి చెప్తాయి.
1: శిలాస్తంభానికి ఉదాహరణ ఒక్కటి చెప్పండి టీచర్, అది ఎలా ఉంటుంది?
0: మనం ఇప్పుడు చూడబోయే వాస్తుశిల్పాలలో సారనాథ్లో కట్టిన రాతి స్తంభం ముఖ్యమైనది. కాశీకి ఉత్తరంగా సారనాథ్ రాతి స్తంభం ఏర్పాటు చేశారు. ఇది ఏకశిలా స్తంభం. ఈ స్తంభం పైనున్న నిగనగలాడే మెరుపుతనం వల్ల అది శిలాస్తంభం అయినా కూడా లోహస్తంభంలాగా భ్రమ కలిగిస్తుంది. దీనికి సాటి మరొకటి భారతీయ శిల్పకళలోనే లేదు. దాదాపుగా 40 నుండి 50 అడుగుల ఎత్తును దానిపై కిరీటం కలిగి ఉంటాయి. కిరీటం అంటే స్తంభం పైభాగమన్నమాట. సారనాథ్ స్తంభంలో మొదట తిరగబడిన పద్మం యొక్క మొగ్గభాగం, దానిపైన రాతి ఫలక, ఆ ఫలకపై ఏనుగు, వృషభం, గుర్రం, సింహం, మధ్యన చక్రాలు చెక్కబడ్డాయి. దానిపై సింహకిరీటం ఉంది. దానిమీద ఒక చక్రం, అందులో 24 రేకులు ఉంటాయి. దీన్నే అశోకుని ధర్మచక్రం అంటారు. ఈ చక్రాన్నే మన జాతీయ జెండాలో మధ్యలో గుర్తుగా ఉపయోగించారు. ఈ శిల్పకళ భారతీయ శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునక. దీనిని మించిన శిల్పం ఏ దేశంలోనూ కనపడదు.
1: మరి స్తూపాన్ని గురించి కూడా చెప్పండి టీచర్.
0: సారనాథ్, సాంచి స్తూపాలు చాలా ముఖ్యమైనవి. బుద్ధుడు మొట్టమొదటగా తన బోధనలను ఇక్కడే, అంటే సారనాథ్ నుంచే మొదలుపెట్టాడు. ఆ సంఘటనకు గుర్తుగా అతని అవశేషాలపై అర్ధచందన ఆకారంలో స్తూపం నిర్మించారు. దీనిపై గోపురం గొడుగు ఆకారంలో ఏర్పాటు చేశారు.

0: రైలింగ్ ఉంటుంది. తోరణాలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఏనుగులు, సింహాల యొక్క తలలు గుర్తులుగా చెక్కుతారు. ఈ ఆకారంలో ప్రతి బౌద్ధ స్థూపం ఉంటుంది. ఈ విధంగా అశోకుని కాలం వాస్తుశిల్పకళకు చిరస్మరణీయమైనది.
1: అశోకుడు కాక ఇంకా ఎవరైనా రాజులు ఈ వాస్తుశిల్పకళకు ప్రాముఖ్యతనిచ్చారా టీచర్?
0: మంచి ప్రశ్న అడిగావమ్మా. అశోకుడు తర్వాత

0: పాటించాడు.
1: మహాయానం అంటే ఏంటి టీచర్?
0: మహాయానం అంటే బుద్ధుని భగవంతునిగా పూజించుట. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత, అనేక విహారాలు కట్టించాడు. కనిష్కుడు కాలంలోని శిల్పులు బుద్ధుని దైవంగా భావించి ఆ ప్రతిమలను కొత్తగా రూపాన్ని తయారు చేయడానికి కృషి చేశారు. ఆ శిల్పకళను గాంధార కళ అని అంటారు.
1: మరి ఈ కళకు సంబంధించిన శిల్పాలు ఇప్పుడు ఉన్నాయా టీచర్?
0: ఉన్నాయి. ఈ శిల్ప లక్షణం ఉన్న బొమ్మలు ఎక్కువగా గాంధార, దాని పరిసర ప్రాంతాల్లో దొరకడం వల్ల దాన్ని గాంధార కళ అన్నారు. ఇదే కాక ఈ కళకు మరొక పేరుంది తెలుసా?
1: ఏంటది టీచర్?
0: భారతీయ ఆధ్యాత్మికతకు గ్రీకు శిల్పకళా లక్షణాలు కలిపారు. అంటే బౌద్ధ మతపరమైన విషయాలకు గ్రీకు కళారూపాలను కలపడం వల్ల ఈ కళను గ్రీకో బౌద్ధ మత కళ అని కూడా అంటారు. బాగుంది కదూ.
1: మరి ఒక బొమ్మను గాంధార కళకు చెందిన బొమ్మ అని గుర్తుపట్టడం ఎట్లా టీచర్?
0: మంచి ప్రశ్న అడిగావు. ఈ గాంధార శిల్పకళలో బుద్ధుడు దేవతామూర్తిగా, యుద్ధవీరుడిగా కనిపిస్తాడు. బలంగా ఉన్న శరీరం, ఉంగరాలు తిరిగిన జుట్టు, వానిపై చుట్టగా చుట్టిన శిగముడి, లావైన కనురెప్పలు గాంధార కళకు చెందిన బొమ్మల లక్షణాలు. అంతేకాకుండా ఈ బొమ్మల్లో వస్త్రాల మడతలు కూడా స్పష్టంగా కనబడతాయి. మొదటిసారిగా బుద్ధుడు విగ్రహ రూపాన్ని కనిపించింది ఈ గాంధార శిల్పకళలోనే.
1: టీచర్, మీరు మాకు ఉత్తర భారతదేశంలోని వాస్తు శిల్పకళ చెబుతున్నారు, ఇటువంటివి దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నాయా? ఎందుకంటే దక్షిణ భారతదేశాన్ని కూడా అనేక రాజవంశాల వాళ్ళు పరిపాలించారు కదా.
0: అవునమ్మా, నువ్వు చెప్పు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన కొన్ని రాజవంశాల పేర్లు.
2: కాకతీయులు, శాతవాహనులు, పల్లవులు, విజయనగర రాజులు.
0: విజయనగర రాజులు అనేది వంశం పేరు కాదమ్మా, అది రాజ్యం పేరు. ఆ రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశ రాజులు పాలించారు.
1: తుళువ వంశము అంటే నాకు ఒక రాజు గుర్తుకు వస్తున్నాడు టీచర్.
0: ఎవరు?
1: శ్రీకృష్ణ దేవరాయలు కదూ టీచర్?
0: అవును సాయి, నీకు చరిత్ర అంటే బాగా ఇష్టం అనుకుంటా. అయితే మీకు విజయనగర రాజుల వాస్తు శిల్పకళాభివృద్ధి చెప్తాను, వినండి. వీరి ఆలయ నిర్మాణాల్లో ముఖ్యమైనవి రాజధాని నగరంలో నిర్మించబడిన కృష్ణస్వామి ఆలయము, విఠలాలయము, హజారా రామాలయం. వీటిలో రామాలయం హిందూ ఆలయ వాస్తురీతిలో నేటికి నిలిచి ఉన్న ఒక ఆణిముత్యం. ఇంకా ఈ యుగానికే కిరీటం లాంటిది విఠలాలయ స్తంభాల నిర్మాణం. ఈ స్తంభాలను తాకితే భారతీయ సంగీత శాస్త్రంలోని సప్తస్వరాలు పలుకుతాయట. సంగీత శాస్త్రంలోని సప్తస్వరాలు అంటే హర్షిత ఏమిటో తెలుసా?
1: సరిగమ పదని టీచర్.
0: బేష్, కరెక్ట్గా చెప్పావు.
1: అబ్బా ఎంత బాగుంటాయో కదా, అవన్నీ మనం చూడాలి టీచర్.
0: తప్పనిసరిగా వెళదాం. ఇంకా ఈ ఆలయం కాక అహోబిలం, కాళహస్తి, తిరుపతి, కంచి, లేపాక్షుల్లో కొన్ని నిర్మాణాలు చేశారు. ఎత్తైన గోపురాలతో కూడిన శిలాప్రాకారాలు, విశాలమైన నాట్య మండపాలు విజయనగర వాస్తురీతికి ముఖ్య లక్షణాలు. చాళుక్య, హోయశాల శిల్పరీతుల కలయికే విజయనగర శిల్పం. వీరి కాలంలో నిర్మింపబడిన పద్మమహల్ హిందూస్థానీ వాస్తురీతికి ఉదాహరణ. ఏకశిల ప్రతిమలైన ఉగ్ర నరసింహుడు, హనుమాన్, గణేశుడు మొదలైన కళాఖండాలు వారి కళా నైపుణ్యానికి నిదర్శనాలు.
1: టీచర్, ఇందులో మీరు హిందుస్థానీ శైలి అని అన్నారు కదా, ఏమిటది?
0: భలే ప్రశ్న అడిగావు సాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వారు విదేశాల నుండి శిల్పులను రప్పించి వారి చేత నిర్మాణాలకు రూపకల్పన చేసి వాటిని నిర్మించడానికి మాత్రం హిందూ పనివాళ్లను, శిల్పులను నియమించారు. ఇలా హిందూ ముస్లిం శైలుల లక్షణాలు కలిసి హిందూస్థానీ శైలి అయ్యింది. ఇందులో మీనార్లు, గుమ్మటము, పెంకులు, రంగురంగులవి వాడడం, ఇటుకలు వాడడం మొదలైనవి జరిగినాయి. అవే ఈ శిల్ప లక్షణాలు.
1: మీరు ఇవన్నీ చెప్తుంటే నాకోటి గుర్తొస్తోంది టీచర్. మా నాన్నగారు వేసవి సెలవుల్లో వరంగల్ తీసుకుని వెళ్లారు. అక్కడ మేము అనేక కట్టడాలు చూశాము. అవి కూడా వాస్తు శిల్పకళ క్రిందికే వస్తాయా టీచర్?
0: అవునమ్మా, ఇప్పటి వరంగల్ను పూర్వం ఓరుగల్లు అని పిలిచేవారు.
1: ఓరుగల్లు అంటే కాకతీయుల రాజధాని కదా టీచర్?
0: సాయి, నువ్వు చరిత్రలో శ్రద్ధ పెడితే గొప్ప చరిత్రకారుడు అవుతావు. చాలా బాగా చెప్పావు. నీకు తెలిసిన కొంతమంది కాకతీయ రాజుల పేర్లు చెప్పు.
1: రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు.
0: చక్కగా చెప్పావు నాన్న. వీళ్లకు ఆరాధ్య దైవం కాకతి, కాబట్టే కాకతీయులైనారని ప్రతీతి. వరంగల్నందు కాకతమ్మ ఆలయం ఉన్నందున ఆ నగరమే కాకతీయపురమై ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. మధురిమ, నువ్వు వరంగల్లో ఏం చూసావు?

0: మేము 1000 స్తంభాల గుడి, భద్రకాళీ గుడి, ఓరుగల్లు కోట, రామప్ప దేవాలయము, రామప్ప పాకాల చెరువులు చూశాము టీచర్.
1: ఉత్తర భారతదేశంలో మనం చెప్పుకున్న వాస్తుశిల్పానికి దక్షిణ భారతదేశంలో వాస్తుశిల్పానికి కొంచెం తేడా ఉంది, ఏమిటో చెప్పండి.
0: అవును టీచర్, మనం అక్కడ గోపుర నిర్మాణాలను చెప్పుకున్నాము, ఇక్కడ అన్ని స్తంభాల నిర్మాణం అంటున్నారు.
1: హర్షిత, నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు, ఏవి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో స్తంభాల ప్రాధాన్యత ఎక్కడెక్కడ విన్నారు?
0: విజయనగర రాజుల కాలంలో సప్తస్వర రాతి స్తంభాలు, వరంగల్లులో 1000 స్తంభాల గుడి.
1: గుడ్. ఉత్తర భారత శిల్పానికి దక్షిణ భారత శిల్పానికి అదే తేడా. అక్కడ గోపుర నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తే ఇక్కడ స్తంభాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తారు. కాకతీయుల కాలంలో వాస్తుశిల్పకళ చాళుక్య రీతిలో ఉంటుంది. వీళ్ళు అనేక చెరువులు కూడా త్రవ్వించారు. వానిలో లక్కవరం, పాకాల, రామప్ప, హనుమకొండ పేరెన్నిక కన్నవి.
0: ఇప్పుడు మీరు చెప్తున్న వాటిని బట్టి చూస్తే మన హైదరాబాద్లో కూడా వాస్తుశిల్పకళకు చెందిన కట్టడాలు ఉన్నాయిగా.
1: ఉన్నాయి. బహమనీ సుల్తాన్ల రాజ్యంలో చిట్ట చివరి స్వతంత్ర రాజ్యం గోల్కొండ. క్రీస్తు శకం 1512లో తెలంగాణ రాష్ట్ర పాలకుడైన కులీ కుతుబ్ షా గోల్కొండను రాజధానిగా చేసుకుని స్వతంత్రుడయ్యాడు. తరువాత ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్ హసన్ పాలించారు. అబ్దుల్ హసన్నే తానీషా అంటారు. ఇందులో కులీ కుతుబ్ షా తన భార్య భాగమతి పేర భాగ్యనగరం, అంటే ఇప్పటి హైదరాబాదు నిర్మించి తన రాజధానిని గోల్కొండ నుండి భాగ్యనగర్కు మార్చాడు. గోల్కొండ సుల్తాన్ల కాలంలో హైదరాబాదులో అనేక కట్టడాలు నిర్మించారు. వాటిలో ముఖ్యమైనది చార్మినార్. ఇవి కాక ఉత్తర భారతంలో మొఘల్ వంశస్థుల పాలనా కాలంలో మామూలు రాయి స్థానంలో చలువరాయి ఆక్రమించింది. అటువంటి శిల్ప నిర్మాణాల్లో ఆగ్రాలో నిర్మింపబడిన ప్రపంచ వింతలలో ఒకటిగా తెలుపబడిన తాజ్మహల్ మొఘలుల వాస్తుశిల్పకళకు కలికితురాయి అని చెప్పచ్చు. షాజహాన్ తన భార్య ముంతాజ్కి గుర్తుగా తాజ్మహల్ను నిర్మించాడు. ఈ విధంగా వాస్తుకళ అనేది త్యాగానికి, నిజానికి, అధికారానికి, అందానికి, జీవితానికి, మరుపురాని స్మృతులకు, విశ్వాసానికి నమ్మకమైన తార్కాణాలుగా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాయి. పిల్లలు, మనం ఇప్పుడు కళావాస్తు శిల్పాలను గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా, వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాను. భారతదేశాన్ని పాలించిన కొంతమంది రాజుల పేర్లు చెప్పండి.
0: అశోకుడు, కనిష్కుడు, షాజహాన్.
1: హిందూస్థానీ శైలి ఎవరి కాలంలో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది?
0: ఢిల్లీ సుల్తాన్ల కాలంలో.
1: ఏ స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినిపిస్తాయి?
2: విఠలాలయ స్తంభాలు.
1: గాంధార కళతో సంబంధం ఉన్న గొప్ప రాజెవరు?
2: కనిష్కుడు.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని కళా వాస్తు శిల్పం అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని రక్త వర్గాలు అనే పాఠం వింటారు.
4: ఏంటరా పిల్లలు, అందరూ గ్రూప్ గా చేరి ఏదో చదివేస్తున్నారు.
5: ఈరోజు న్యూస్ పేపర్లో ఓ గ్రూప్ రక్తం ఉన్నవారు వెంటనే రక్తదానం చేయగలరని ప్రకటన ఉంది, దానిని చదువుతున్నామక్కా.
6: అక్కా, నాకొక డౌట్. రక్తం కావాలంటే ఏ బ్లడ్ బ్యాంకుకో వెళ్తే సరిపోతుంది కదా, మరి ఆ ప్రకటన ఇచ్చారెందుకు?
4: ఓ గ్రూప్ రక్తం ఉన్నవారికి ఓ గ్రూప్ రక్తం మాత్రమే సరిపోతుంది. అది దొరకడం కూడా అప్పుడప్పుడు కష్టమవుతుంది. ఇంకా రక్తం కూడా ఎక్కువ పరిమాణంలో అవసరమై ఉండొచ్చు, అందుకే పేపర్లో ఈ ప్రకటన ఇచ్చారు.
6: రక్తంలో కూడా ఏ, బి, సి, డి, ఇ, హెచ్ ఇలా అన్ని గ్రూపులు ఉంటాయా?
4: సి, డి, ఇ, హెచ్ గ్రూపులు కాదు రాము. మన రక్తంలో ఏ, బి, ఏబి, ఓ అనే రక్త వర్గాలు మాత్రమే ఉంటాయి.
5: అక్క, మాకు ఆ గ్రూపుల గురించి చెప్పవా?
4: నేను చెప్పడం కాదు, మీరే స్వయంగా తెలుసుకుందరు గాని. మీ సందేహాలన్నీ తీరాలంటే మన ఊరిలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి సాయంత్రం వెళదాం. అక్కడ రక్త సేకరణతో పాటు ప్రజలకు అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. మన డాక్టర్ మావయ్యే దాని నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.
5: సరే అక్క, సాయంత్రం తప్పకుండా వెళదాం.
6: అవునక్కా, వెళ్దాం.

0: నమస్కారం మావయ్య.
1: నమస్కారం డాక్టర్ మావయ్య.
2: నమస్కారం. రండి రండి. ఏంటి పిల్లలు ఇలా వచ్చారు?
0: వీళ్ళకి కొన్ని సందేహాలున్నాయి మావయ్య, అందుకే మీ దగ్గరికి తీసుకుని వచ్చాను.
1: డాక్టర్ మావయ్య, మాకు రక్త ప్రవేశనం, రక్త వర్గాల గురించి చెప్పరా?
2: అలాగే, తప్పకుండా చెప్తాను. కాసేపు అలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చెప్పండి. అయితే మీకు రక్త ప్రవేశనం గురించి, రక్త వర్గాల గురించి తెలుసుకోవాలని ఉందన్నమాట. వెరీ గుడ్. తప్పకుండా చెబుతాను. ఒక వ్యక్తి రక్తాన్ని వేరొక వ్యక్తికి అతని సిరల ద్వారా ఎక్కించటాన్ని రక్త ప్రవేశనం అంటాం.
3: మావయ్య, అన్ని రక్త వర్గాలు అందరికీ ఎందుకు సరిపోవు? దీన్ని ఎవరు కనుగొన్నారు?
2: మంచి ప్రశ్న వేసేవరాము. 1900 కారల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త వివిధ వ్యక్తుల నుండి రక్త నమూనాలను సేకరించి వాటిని ఒకదాంతో ఒకటి కలిపాడు. వేర్వేరు రకాలకు చెందిన రక్తాన్ని కలిపినప్పుడు గుచ్ఛకరణం ఏర్పడింది.
1: గుచ్ఛకరణమా? అంటే ఏంటి మావయ్య?
2: రక్త కణాలు గుంపులుగా ఏర్పడటాన్ని గుచ్ఛకరణము అంటారు. రక్తకణ గుచ్ఛాలు రక్త ప్రసరణకి అడ్డుపడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే, రక్తాన్ని గ్రహించిన వ్యక్తి మరణించొచ్చు. అదే ఒకే రకానికి చెందిన రక్త నమూనాల్లో అయితే గుచ్ఛకరణం జరగదన్నమాట.
3: అమ్మో, మరి మావయ్య, గుచ్ఛకరణం గురించి ఇంకొంచెం వివరంగా చెప్పవా?
2: అలాగే రాము, తప్పకుండా చెప్తాను. మన రక్తంలోని ఎర్ర రక్త కణాల త్వచం మీద ప్రతిజనకాలు, ప్లాస్మాలు ప్రతిరక్షకాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య చర్యల ఫలితంగానే గుచ్ఛకరణం జరుగుతుంది. ఎర్ర రక్త కణాల మీద 2 ప్రతిజనకాలు, ప్రతిజనకం ఏ, ప్రతిజనకం బి ఉంటాయి. అదేవిధంగా ప్లాస్మాలు 2 ప్రతిరక్షకాలు, ప్రతిరక్షకం ఏ, ప్రతిరక్షకం బి ఉంటాయి.
1: మావయ్య, మన రక్తంలో ఏబిఓ అనే రక్తవర్గాలు ఉంటాయని అక్క చెప్పింది, మరి వాటి గురించి వివరంగా చెప్పవా ప్లీజ్?
2: అవును శ్రవణి, మనుషుల్లో 4 రక్తవర్గాలున్నాయి. వీటినే గ్రూపులు అని కూడా అంటారు. అవే ఏబిఓ గ్రూపులు. ఏ గ్రూప్ రక్తము ఉన్న వ్యక్తిలో ఎర్ర రక్త కణాల మీద ప్రతిజనకం ఏ, ప్లాస్మాలో ప్రతిరక్షకం బి ఉంటాయి. బి గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తిలో అయితే ఎర్ర రక్త కణాల మీద ప్రతిజనకం బి, ప్లాస్మాలు ప్రతిరక్షకం ఏ ఉంటాయి. అలాగే ఏబి గ్రూప్ రక్తము ఉన్న వ్యక్తిలో అయితే ఎర్ర రక్త కణాల మీద ప్రతిజనకం ఏ, ప్రతిజనకం బి ఉంటాయి. ప్లాస్మాలు ప్రతిరక్షకాలు ఉండవు. ఇక ఓ గ్రూప్ రక్తము ఉన్న వ్యక్తిలో అయితే ఎర్ర రక్త కణాల మీద ఎటువంటి ప్రతిజనకాలు ఉండవు. వీరి ప్లాస్మాలో ప్రతిరక్షకం ఏ, ప్రతిరక్షకము బి రెండూ ఉంటాయి.
1: వీటిని బట్టి ఏ గ్రూపుల రక్తం ఏ గ్రూపుల వారికి సరిపోతుందో తెలుసుకోవచ్చు కదా?
2: కరెక్ట్, ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
3: మావయ్య, ఉదాహరణకు ఏ గ్రూపు ఉన్న వ్యక్తి ఏ గ్రూపుల రక్తం ఉన్నవారికి రక్తదానం చేయవచ్చు?
2: రక్త ప్రవేశనంలో రక్తాన్ని ఇచ్చేవారిని దాత అని, రక్తాన్ని గ్రహించేవారిని గ్రహీత లేక స్పీకర్త అని అంటారు. ఏ రక్తవర్గము ఉన్న దాత ఏబి గ్రూప్ రక్తము ఉన్న గ్రహీతలకు రక్తదానం చేయొచ్చు.
1: మావయ్య, ఒక వ్యక్తికి ఏ గ్రూప్ రక్తం ఉంది అనుకో, అది ఏబి గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తికి ఎలా సరిపోతుంది?
2: అంటే శ్రావణి, ఏబి గ్రూప్ రక్తములో ఎటువంటి ప్రతిరక్షకాలు లేవు. అంచేత వీరి రక్తం ఏబి గ్రూపే కాక ఇతర వర్గాల రక్తంతో చర్యలు జరపదు. అందుచేతనే ఏబి వర్గం గల వ్యక్తులు ఏబిఓ వర్గాల రక్తాన్ని గ్రహించగలరు, కానీ వేరే ఇతర గ్రూపుల వారికి రక్తదానాన్ని చేయలేరు. కాబట్టి వీరిని విశ్వగ్రహీతలు అంటారు. రాము, ఇప్పుడు చెప్పు, బి రక్తవర్గము ఉన్న వ్యక్తి తన రక్తాన్ని ఏ గ్రూప్ రక్తము ఉన్న వ్యక్తులకు దానం చేయొచ్చు?
3: ఒక్క నిమిషం మావయ్యా. బి గ్రూప్ దాత బి రక్తవర్గము ఏబి రక్తవర్గము కలిగిన వ్యక్తులకి రక్తదానము చేయవచ్చు.
2: బాగా చెప్పావు రాము. ఏబి గ్రూప్ రక్తము గల వ్యక్తులను విశ్వగ్రహీతలు అన్నాం కదా, అలాగే ఓ గ్రూప్ రక్తము గల వ్యక్తులను విశ్వదాతలు అంటారు.
1: ఎందుకని మావయ్య?
2: ఎందుకంటే ఓ వర్గం రక్తం గల వ్యక్తుల్లో ప్రతిజనకాలు ఉండవు. అందుచేత వీరు ఏ గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తికైనా రక్తదానం చేయొచ్చు. కానీ రక్తాన్ని గ్రహించేటప్పుడు మాత్రం ఓ గ్రూప్ రక్తము మాత్రమే గ్రహించగలరు.
1: అవునా? మరి మావయ్య, రక్తంలో ఏబిఓ గ్రూపులే కాకుండా పాజిటివ్,

0: నెగిటివ్ అని కూడా ఉంటాయంట కదా, వాటి గురించి కూడా చెప్పరా?
1: అవునమ్మా, ఉంటాయి. రక్త ప్రవేశనం చేసేటప్పుడు ఆర్హెచ్ కారక పరీక్ష కూడా చేస్తారు. ఆర్హెచ్ని రీసెస్ కారకం అని అంటారు. ఆర్హెచ్ కారకం ఉన్న వాళ్ళని ఆర్హెచ్ పాజిటివ్ అంటారు, అది లేని వాళ్ళని ఆర్హెచ్ నెగిటివ్ అని అంటారు. మన దేశంలో సుమారు 93% ఆర్హెచ్ పాజిటివ్, మిగతా వాళ్ళు ఆర్హెచ్ నెగిటివ్ కలిగి ఉంటారు.
0: చాలా బాగా చెప్పారు మావయ్య.
1: మరైతే శ్రావణి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు చూద్దాం.
0: అలాగే మావయ్య.
1: ఒక వ్యక్తి ఊరికి వెళుతుంటే ప్రమాదం జరిగిందనుకుందాం, రక్తం ఎక్కించాలి. అతని రక్తవర్గం అంటే బ్లడ్ గ్రూప్ బి అనుకుందాం. మరి అతనికి ఏ గ్రూప్ రక్తం గల వ్యక్తులు రక్తదానం చేయొచ్చు చెప్పు.
0: అతనికా మావయ్య? బి మరియు ఓ గ్రూప్ రక్తం గల వ్యక్తులు రక్తదానం చేయవచ్చు.
1: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు.
2: అంటే బి ఓ గ్రూపులు సరిపోతాయన్నమాట. మరి రక్త ప్రవేశనం ఎలా చేస్తారు మావయ్య?
1: చెప్తాను. తగిన రక్తవర్గాన్ని ఎంచుకున్న తర్వాత రక్తాన్ని రోగి శరీరంలోకి సిర ద్వారా పంపిస్తారు. ఇందుకు సామాన్యంగా మోచేయికి దిగువగా ఉండే సిరను ఎంపిక చేసుకుంటాం.
0: మావయ్య, రక్త ప్రవేశనము ఎలాంటప్పుడు చేస్తారు?
1: ఏవైనా వ్యాధుల వల్ల రక్తం గాని రక్తంలోని ఏవైనా కణాలు గాని తక్కువైనప్పుడు, ఇంకా గాయాల వల్ల ఎక్కువగా రక్తాన్ని కోల్పోయినప్పుడు, అగ్ని ప్రమాదాల్లో శరీరం అతిగా కాలిపోయినప్పుడు, ఇంకా శస్త్రచికిత్సల్లో కూడా రక్త ప్రవేశనం అవసరమవుతుంది.
2: అయితే మావయ్య, నేను కూడా రక్తదానం చేస్తానంటే 18 ఏళ్ళు రావాలంటున్నారు అందరూ, అది రైటేనా?
1: అవును రాము, ఈ వయసులో నువ్వు ఇవ్వకూడదు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన వ్యక్తులు మాత్రమే రక్తదానం చెయ్యొచ్చు. దాతకు అంటువ్యాధులు, జ్వరం, హెపటైటిస్, ల్యూకేమియా, ఎయిడ్స్ వంటి వ్యాధులేవీ ఉండకూడదు.
0: అవును మావయ్య, మనకు దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకడుతుంది కదా. మరి మీరు ఈ రక్తదాన శిబిరంలో ఇన్ని సీసాల రక్తం సేకరిస్తున్నారు, ఈ రక్తం గడ్డకట్టదా?
1: భలే మంచి ప్రశ్న వేశావు శ్రావణి. రక్త సేకరణ కేంద్రాల్లో సేకరించే రక్తం గడ్డకట్టకుండా సోడియం సిట్రేట్ లేక హెపారిన్ అనే రసాయన పదార్థాన్ని కలుపుతాం. దాన్ని బ్లడ్ బ్యాంక్లో నిల్వ చేస్తాం. రక్తాన్ని సేకరించిన తర్వాత 35 నుండి 45 రోజుల వరకు మాత్రమే నిల్వ చేసి ఆ లోపలే ఆ రక్తాన్ని వాడేస్తాం.
2: మావయ్యా,
1: చెప్పు రాము.
2: రక్తదానం చేయటం వల్ల వ్యక్తి నీరస పడతాడా?
1: లేదు రాము, సామాన్యంగా రక్తదానం వల్ల దాత ఆరోగ్యం పాడవుతుందన్న అపోహ చాలామందిలో కనిపిస్తుంది. శరీరంలోంచి రక్తం తీయగానే కొత్త రక్తం ఏర్పడడానికి శరీరంలో చైతన్యం కలుగుతుంది. ఆ రక్తం తిరిగి ఏర్పడుతుంది, ఏమీ నీరసపడడు. ఇంకో విషయం, ఒక వ్యక్తి 3 నుండి 4 నెలలకొకసారి రక్తదానం చేయొచ్చు.
0: అవునా మావయ్య? అయితే రక్తాన్ని గురించి వివరించే శాస్త్రం ఏదైనా ఉందా?
1: ఆ ఉంది. మన రక్తం దానిలోని వివిధ అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ అని అంటాం. దీనిలో అన్ని వివరాలు ఉంటాయి.
0: మావయ్య, ఈ రక్తదాన శిబిరాలను ఎవరెవరు నిర్వహిస్తారు?
1: ఆసుపత్రులే కాక లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, జాతీయ సేవా పథకం అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ వంటి సంస్థలు తరచూ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తాయి. ఈ శిబిరాలనే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని వింటూ ఉంటాం కదా.
0: చాలా థ్యాంక్స్ మావయ్య. రక్తదానం వల్ల తోటి మానవుల ప్రాణం ఎలా కాపాడబడుతుందో మీరు వివరంగా వివరించారు. మేము కూడా రక్తదానాన్ని ఒక అలవాటుగా చేసుకుంటాం. ఇది తోటి మానవులకు మేమిచ్చే అద్భుతమైన బహుమానం.
1: వెరీ గుడ్, మీ నిర్ణయం చాలా మంచిదర్రా. సరే, ఈరోజు మీరు తెలుసుకున్న ముఖ్యాంశాలు ఒకసారి చెప్పండి.
0: అలాగే మావయ్య. రక్తంలో ఏ, బి, ఏబి, ఓ అనే 4 గ్రూపులుంటాయి. ఎర్ర రక్త కణాల త్వచం మీద ప్రతిజనకాలు, ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉంటాయి. ఏ గ్రూప్ రక్తము ఏబి గ్రూపుల గ్రహీతలకు సరిపోతుంది. బి గ్రూప్ రక్తము బి మరియు ఏబి గ్రూపుల గ్రహీతలకు సరిపోతుంది. ఏబి గ్రూప్ రక్తము ఏబి గ్రూపు గ్రహీతలకు మాత్రమే సరిపోతుంది. ఓ గ్రూప్ రక్తం అందరికీ అంటే ఏ, బి, ఏబి, ఓ గ్రూపుల గ్రహీతలకు సరిపోతుంది.
1: ఇప్పుడు నువ్వు చెప్పు రాము.
2: ఏబి విశ్వగ్రహీత, ఓ విశ్వదాత. రక్తంలో రిసెస్ కారకం ఉంటుంది. రిసెస్ కారకం ఉండే రక్తాన్ని ఆర్హెచ్ పాజిటివ్ అంటాము, లేని రక్తాన్ని ఆర్హెచ్ నెగిటివ్ అంటాము.
1: కరెక్ట్. అన్నీ చెప్పారు గాని రక్త సేకరణ కేంద్రాల ప్రాముఖ్యత గురించి చెప్పలేదు, మరి అది చెప్పేయండి.
0: నేను చెప్తాను మావయ్య. రక్త సేకరణ

0: కేంద్రాలు రక్త ప్రవేశనం అవసరమైన వారికి ప్రాణదాతలు. అక్కడ రక్తాన్ని సేకరించి నిల్వ చేస్తారు, అవసరమైనప్పుడు వినియోగిస్తారు.
1: వెరీ గుడ్.
2: రక్తం గడ్డకట్టకుండా సోడియం సిట్రేట్ లేక హెపారిన్ కలుపుతారు. రక్తాన్ని 35 రోజుల నుండి 45 రోజుల వరకు మాత్రమే నిల్వ చేస్తారు.
1: వెరీ గుడ్ రా పిల్లలు, చాలా బాగా చెప్పారు.
3: 1900 కార్ల్ ల్యాండ్ స్టీవర్ వ్యక్తుల నుంచి రక్త నమూనాలను సేకరించి వాటిని ఒకదానితో ఒకటి కలిపాడు. వేర్వేరు రకాలకు చెందిన రక్తాన్ని కలిపినప్పుడు గుచ్చకరణం ఏర్పడిందని తెలుసుకున్నాడు. అన్నట్లు గుచ్చకరణము అంటే ఏంటో తెలుసుకున్నారు కదా? అదేనర్రా, రక్త కణాలు గుంపులుగా ఏర్పడటానే గుచ్చకరణం అంటారు. మన రక్తంలోని ఎర్రరక్త కణాల త్వచం మీద ప్రతిజనకాలు, ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య చర్య ఫలితమే గుచ్చకరణం జరుగుతుంది. మనుషుల్లో 4 రకాల రక్త వర్గాలున్నాయి. అవి ఏ, బి, ఏబి, ఓ గ్రూపులు. రక్త సేకరణ కేంద్రాల్లో సేకరించే రక్తం గడ్డగట్టకుండా సోడియం సిట్రేట్ లేక హెపారిన్ అనే రసాయనిక పదార్థాన్ని కలిపి దాన్ని బ్లడ్ బ్యాంకులో నిల్వ చేస్తారు. ఏ గ్రూపు రక్తం ఏ గ్రూపుల వారికి సరిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ గ్రూపు రక్తం ఏబి గ్రూపు గ్రహీతలకు సరిపోతుంది. బి గ్రూపు రక్తం బి ఏబి గ్రూపు గ్రహీతలకు సరిపోతుంది. ఏబి గ్రూపు రక్తం ఏబి గ్రూపు గ్రహీతలకు సరిపోతుంది. ఓ గ్రూపు రక్తం అందరికీ, అంటే ఏ, బి, ఏబి, ఓ గ్రూపుల గ్రహీతలకు సరిపోతుంది. ఏబి గ్రూపు రక్తం విశ్వగ్రహీత అయితే ఓ గ్రూపు రక్తం విశ్వదాత అవుతుంది. రక్తంలో రీసెస్ కారకం ఉంటుంది. రీసెస్ కారకం ఉండే రక్తాన్ని ఆర్హెచ్ పాజిటివ్ అంటారు. రీసెస్ కారకం లేని రక్తాన్ని ఆర్హెచ్ నెగటివ్ అంటారు.
1: ఇప్పుడు మీకు రక్త వర్గాల గురించి బాగా తెలిసినట్లేగా.
4: తెలిసింది మావయ్య, థ్యాంక్ యూ మావయ్య.
1: అలాగేనరా, వెళ్ళిరండి.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని కళా వాస్తు శిల్పం, మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని రక్త వర్గాలు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: రేడియో విష్ణు 90.

0: 104 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు తిప్పుతూ చరిత్ర పుటల్లో జూన్ 24వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ జాతీయ విశేషాలను ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఈ జూన్ 24వ తేదీన అంతర్జాతీయంగా దౌత్య రంగంలో మహిళల పాత్రను గుర్తిస్తూ అంతర్జాతీయ దౌత్య మహిళల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం.
0: అదేవిధంగా ఈ జూన్ 24 విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇదొక అత్యంత అద్భుతమైన రోజు. 2010 జూన్ 24వ తేదీన లండన్లోని సైన్స్ మ్యూజియంలో ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ నైట్రోజన్ కంప్యూటర్ సిస్టమ్ని ప్రదర్శించారు. కంప్యూటర్ల వేగాన్ని సరికొత్త పుంతలు తొక్కించడానికి అత్యధిక వేడిని తట్టుకునే సూపర్ కూలింగ్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిన రోజుగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.
1: ఇక అలాగే అంతరిక్ష పరిశోధనల చరిత్రను పరిశీలిస్తే 1983 జూన్ 24న అమెరికాకు చెందిన ఛాలెంజర్ అంతరిక్ష నౌక తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకుని భూమి మీదకి తిరిగి వచ్చింది. ఇక ఈ ప్రయోగం ద్వారానే సాలీ రైడ్ అనే మహిళ అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి అమెరికన్ మహిళా వ్యోమగామిగా సరికొత్త రికార్డు సృష్టించారు. మరి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోగలని నిరూపించిన రోజుగా ఈ తేదీ అంతరిక్ష చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
0: ఇక మన భారతదేశ సాహిత్య రాజకీయ చరిత్ర విషయానికి వస్తే ఈ రోజున జన్మించిన ఒక ధీర వనితని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. మొఘల్ సామ్రాజ్య విస్తరణని ఎదిరించి స్వతంత్ర భారతదేశ చరిత్రలో గోండ్వానా సామ్రాజ్యాన్ని రక్షించడానికి ప్రాణాలర్పించిన వీరనారి రాణి దుర్గావతి. 1564 జూన్ 24వ తేదీన వీరు వీరమరణం పొందారు. ఆమె శౌర్య పరాక్రమాలని దేశభక్తిని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఈ రోజును దేశవ్యాప్తంగా బలిదాన్ దివస్ లేదంటే అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు.
1: ఇక మన భారతదేశ సమాచార ప్రసార రంగంలో ఒక అద్భుతమైన విప్లవానికి పునాది వేసిన మైలురాయి కూడా ఈ రోజు మనకు కనిపిస్తుంది. మరి దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థని ఆధునిక వైపు నడిపిస్తూ 1963 జూన్ 24న భారత తంతి తపాల శాఖ మొట్టమొదటిసారిగా దేశంలో టెలెక్స్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. మరి అంతవరకు ఉన్న టెలిగ్రాఫ్ విధానం కంటే ఇది ఎంతో వేగవంతమైంది.
0: అవునమ్మా, టెలికమ్యూనికేషన్స్ చరిత్రలో ఇది చాలా కీలకమైన రోజు. టెలిప్రింటర్ల ద్వారా లిఖితపూర్వక సమాచారాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకి క్షణాల మీద పంపించే ఈ టెలెక్స్ సాంకేతికతను ఆ రోజుల్లో ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల మధ్య మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత కాలంలో వ్యాపార పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందడానికి, అలాగే దేశవ్యాప్తంగా సమాచార మార్పిడి సులభతరం కావడానికి జూన్ 24న ప్రారంభమైన ఈ సేవలే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.
1: ఈ కళని పత్రికా రంగం విషయానికొస్తే దేశంలోని పలు ప్రతిష్టాత్మక ఆంగ్ల పత్రికలకు సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించి జాతీయ స్థాయిలో తెలుగువారి మేధోశక్తిని చాటిన ప్రముఖ జర్నలిస్ట్ జీవి కృపానిధి గారు 1896 జూన్ 24న జన్మించారు.
0: అవును, ఆయన పత్రికా రంగానికి ఒక దిక్సూచిలా నిలిచారమ్మా. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సామాజిక స్పృహని, వాస్తవికతను పరిచయం చేసిన గొప్ప దర్శకుడు, సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం గారు 1902 జూన్ 24న జన్మించారు. ఆ రోజుల్లోనే ఆయన తెరకెక్కించిన మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సినిమాలు అంటరానితనం, రైతు సమస్యలపై సమాజంలో ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించాయి.
1: మరి నిజంగా వారు సినిమాను ఒక సామాజిక ఆయుధంగా మలిచారు. ఇక అలానే పత్రికా ప్రచురణ రంగాల్లో తనదైన ముద్ర వేసిన జమిలి నమ్మాళ్వార్ 1902 జూన్ 24న జన్మించారు. ఆయన సంపాదకుడిగా, ప్రచురణకర్తగా ఎన్నో విలువైన పుస్తకాలను, పత్రికలను అందిస్తూ ఆనాటి సమాజంలో అక్షర చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు.
0: పత్రికా రంగం నుంచి కథా సాహిత్యానికి వస్తే అంతర్జాతీయ స్థాయిలో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో గాలివాన కథకి గాను బహుమతిని గెలుచుకున్న అద్భుతమైన సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు 1915 జూన్ 24న జన్మించారు. తెలుగు కథా సాహిత్య గౌరవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఘనత అయింది.
1: అవును, వారి కథలు ఎప్పటికీ కూడా అమూల్యమైనవి. ఇక సాహిత్య లోకంలో అమరేంద్ర అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన గొప్ప సాహిత్యవేత్త చతుర్వేదుల నరసింహ శాస్త్రి గారు 1924 జూన్ 24న జన్మించారు. ఆయన తన అద్భుతమైన విమర్శన వ్యాసాలు, అనువాదాల ద్వారా తెలుగు సాహిత్య రంగాన్ని ఎంతగానో సుసంపన్నం చేశారు.
0: అదేవిధంగా దక్షిణ భారతదేశ సినీ సంగీతాన్ని తన స్వరాలతో దశాబ్దాల పాటు శాసించిన మెలో

0: కింగ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు 1928 జూన్ 24 జన్మించారు. తమిళం, తెలుగు, మలయాళంలో వేలాది పాటలకు ప్రాణం పోసిన ఆయన సంగీతం నేటికీ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.
1: ఇక శ్రోతల హృదయాల్లో ఆయన పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇక మన వెండి తెర నవల నాయకుడు మరి మాగంటి మురళీమోహన్ గారు 1940 జూన్ 24 జన్మించారు. మరి కథానాయకుడుగా వందలాది చిత్రాలు మెప్పించడమే కాకుండా జైభేరి పతాకంపై ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి అటు సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగానికి కూడా సేవలు అందించారు.
0: ఆయన నటన ఎంతో హుందాగా ఉంటుంది. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రజనీకాంత్తో భాష, కమల్ హాసన్తో ఇంద్రుడు చంద్రుడు వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ 1953 జూన్ 24 జన్మించారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడుగా ఆయన బహుభాషా చిత్రాలతో అగ్ర దర్శకుడుగా గుర్తింపు పొందారు.
1: ఇక సినిమాలు ఎప్పటికీ కూడా మరి ట్రెండ్ సెట్టర్స్. అలానే మన తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం జీవిత చరిత్రను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించి జాతీయ అవార్డు సాధించిన చలనచిత్ర దర్శకుడు, రచయిత అల్లాని శ్రీధర్ 1962 జూన్ 24 జన్మించారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో ఆయన శైలి ప్రత్యేకం.
0: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ విజయశాంతి 1964 జూన్ 24 జన్మించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కర్తవ్యం, ప్రతిఘటన వంటి సినిమాలతో యాక్షన్ నాయకిగా మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోవడమే కాకుండా రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
1: ఇక అలానే మరి నేటి తరం యువతను తన జానపద బాణీలతో హుషారైన సాహిత్యంతో ఊపేస్తున్న ప్రముఖ తెలుగు చలనచిత్ర గీత రచయిత కాసర్ల శ్యామ్ గారు కూడా జూన్ 24 తేదీనే జన్మించారు. మరి రాములో రాముల నుండి నేటి వరకు ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు.
0: అలాగే మన తెలుగు సినిమా రంగస్థల హాస్య ప్రపంచానికి వస్తే తనదైన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించిన ప్రముఖ నటుడు మల్లికార్జునరావు గారు 2008 జూన్ 24 కన్నుమూశారు.
1: మరి లక్ష్మీపతి గారితో కలిసి ఆయన చేసిన కామెడీ ట్రాక్స్, అలానే వంశీ గారి సినిమాల్లో ఆయన పండించిన హాస్యం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక విద్య మరియు సాహిత్య రంగానికి వస్తే సంస్కృత భాషా వ్యాప్తికి, సాహిత్యానికి అమూల్యమైన సేవలందించిన మహోన్నత సంస్కృత పండితుడు ప్రొఫెసర్ పుల్లెల శ్రీరామచంద్రుడు 2015 జూన్ 24 భౌతికంగా మనకు దూరమయ్యారు. వాల్మీకి రామాయణం, పురాణాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించడమే కాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ధన్యజీవి ఆయన.
0: ఇక భారతదేశ క్విజ్ ప్రపంచానికి వస్తే దేశంలో క్విజ్ సంస్కృతికి పునాది వేసిన పితామహుడు, ఫస్ట్ క్విజ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన నీల్ ఓబ్రిన్ 2016 జూన్ 24 కన్నుమూశారు. 1967 కోల్కతాలో మొట్టమొదటిసారిగా ఓపెన్ క్విజ్ పోటీలను నిర్వహించి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రతినిధిగా కూడా సేవలందించిన ఆయన జ్ఞాపకాలు ఈ రోజున ఎందరో క్విజ్ ప్రేమికుల్ని కదిలిస్తూ ఉన్నాయి.
1: మరి ఈ చారిత్రక అంశాలను ఇక్కడితో ముగించేసి మరి ఈ రోజు ముచ్చట్లలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ లోకి వెళ్లే ముందు మరి లిజనర్స్ కోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేసేద్దాం.
0: సో లిజనర్స్, మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అనేది ఒక్కసారి నాతో పాటు మన శ్రోతలకు కూడా చెప్తావమ్మా.
3: తప్పకుండా. మరి ఇల్లు మారడం, ఇల్లు మారడం అనే ఒకే ఒక్క మాటతో మరి మధ్య తరగతి కుటుంబాల గుండెల్లో ఉండే ఒక పెద్ద కష్టాన్ని, ఆ కష్టంలో దాగున్న ఎమోషన్ గురించి మాట్లాడాలనిపిస్తుంది ఈరోజు.
2: తప్పనిసరిగా ఇల్లు మారడం గురించి మనం మాట్లాడుతున్నాం.
3: ఇక ఇల్లు మారడం అనే ముచ్చట వినడానికి మరి కొత్తగా సరదాగా అనిపిస్తుందేమో, కానీ ఆ ప్రాసెస్ వెనుక ఉండే కష్టాలు, మానసిక వేదనలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయనుకో. మొదటగా మరి బడ్జెట్ లో ఇల్లు దొరకడం ఒక యుద్ధమైతే, దొరికిన తర్వాత ఆ సామాన్లు సర్దడం ఇంకో పెద్ద యుద్ధం. మరి ఇంట్లో ఉన్న ప్రతి చిన్న వస్తువుని పేపర్లలో చుట్టి డబ్బాల్లో పెడుతుంటే అబ్బా అసలు

0: మన ఇంట్లో ఇన్ని సామాన్లున్నాయా అనిపిస్తుంది. మరి వస్తువులు సర్దుతున్నంతసేపు కూడా అలసట కంటే కూడా ఆ నాలుగు గోడలతో ఉన్న బంధం తెగిపోతుందనే బాధే మనసుని ఎక్కువగా తొలిచేస్తుంది.
1: కరెక్ట్ అమ్మా, 100% నిజం. సామాన్లు సర్దడం ఒక ఎత్తు అయితే ఆ మారే రోజు లారీ వస్తుంది చూడు, అదొక పెద్ద ప్రహసనం అనుకో. టీవీలు ఫ్రిడ్జ్లు ఎక్కడ పగిలిపోతాయో అని భయం, లారీ వాడు అడిగే అద్దెలు, ఆ హమాలీ వాళ్ళతో బేరాలు. అబ్బా, మధ్యతరగతి తండ్రికి ఆ రోజు అసలు నరకం కనిపిస్తుంది అనుకో. అన్నింటికంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా? ఆ పాత ఇంట్లో పిల్లల ఎత్తును కొలుస్తూ గోడల మీద పెన్సిల్తో గీసిన గీతలు ఉంటాయి, తర్వాత గోడల మీద పిల్లలు వేసిన రంగురంగుల పిచ్చిగీతలు ఉంటాయి. వాటన్నింటినీ అలాగే వదిలేసి ఆ ఖాళీ ఇంటి వైపు ఆఖరిసారి చూస్తూ తాళం పెట్టేటప్పుడు గుండెల్లో ఒక తెలియని బరువు, కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖచ్చితంగా ఆపుకోలేం.
0: నిజమనయ్య, ఇల్లు మారిన తర్వాత కూడా కష్టాలు తీరవు. మరి కొత్త ఇంట్లో ఏ సామాను ఎక్కడుందో తెలియక వెతుక్కోవడం, గ్యాస్ కనెక్షన్ మార్చుకోవడం, కరెంటు బిల్లుల హడావిడి, ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి మనసుకు చాలా టైం పడుతుంది. మరి పాత ఇంట్లో ప్రొద్దుటే లేవగానే పలకరించే పక్కింటి పిండి, సాయంత్రం ముచ్చట్లు చెప్పుకునే వెనకింటి అక్కయ్య, మరి వీళ్ళెవ్వరూ కొత్త ఇంట్లో ఉండరు. మళ్ళీ మొదటి నుంచి అందరితో పరిచయాలు పెంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలకైతే స్కూళ్లు మారాలి. మరి పాత స్నేహితులు దూరమైపోతారు. కొత్త వీధులు ఒంటరిగా నిలబడి పాత స్నేహితుల కోసం ఏడ్చే పిల్లల్ని చూస్తే కన్నవాళ్ల మనసు తరుక్కుపోతుందనుకో.
1: చాలా బాగా చెప్పావమ్మా. ఇల్లు మారడం అంటే కేవలం 4 సిమెంట్ గోడలు మారడం కాదు, మనం అంతకాలం దాచుకున్న జ్ఞాపకాల మూటల్ని మోసుకుంటూ వెళ్లడం. అద్దెళ్లలో ఉండే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 5-6 సార్లైనా ఈ నరకాన్ని, ఈ బెంగని అనుభవించి ఉంటారు. అందుకే కాబోలు, ప్రతి మనిషికి కష్టమైనా నష్టమైనా ఒక చిన్న సొంతిల్లుంటే బాగుండు, ఈ సామాన్లు మోసే కష్టాలు తప్పుతాయి అని ఆశపడుతుంది.
0: ఇక ఇల్లు మారడం వెనుక ఉన్న కష్టాలంత తేలిక ముగిసిపోవనుకో. అసలు సామాన్లు లారీ ఎక్కించాక ఆ పాత ఇంటి ఓనర్ గారితో జరిగే డిపాజిట్ సెటిల్మెంట్ ముచ్చట ఇంకో పెద్దిద్దాం. మనం ఇల్లు ఎంత నీట్గా ఉంచినా ఆ గోడ మురికయింది, ఇక్కడ ట్యాప్ లూజ్ అయింది అంటూ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుల్లోంచి వేలకు వేలు కట్ చేసుకుంటుంటే ఆ మధ్యతరగతి తండ్రి మనసు లోపల ఎంత ఏడుస్తుందో ఎవరికి తెలుసు.
1: కరెక్ట్ అమ్మా, ఆ డిపాజిట్ డబ్బులు వస్తేనే కదా కొత్త ఇంటి ఓనర్కి అడ్వాన్స్ కట్టేది. అక్కడ కట్టైన ప్రతి రూపాయి ఆ నెల బడ్జెట్ని తలకిందలు చేస్తూ ఉంటుంది. ఇక కొత్త ఇంట్లోకి వెళ్ళాక అసలు నరకం మొదలవుతుంది. లారీ దిగిన ఆ 100 మూటల సామాన్లు చూస్తేనే మతిపోతుంది అనుకో. కిచెన్ సామాన్లు ఏ పెట్టిలో ఉన్నాయో తెలియదు, బట్టలు ఎక్కడున్నాయో అర్థం కాదు. ఆ అలసట్లో కడుపు ఆకలితో నకనకలాడుతున్నా వండుకోవడానికి పాత ఇంట్లోలాగా పోయి సిద్ధంగా ఉండదు. ఆ మొదటి రాత్రి ఇల్లంతా చల్లా చెదురుగా ఉన్న సామాన్ల మధ్య నేల మీద ఒక చాప వేసుకుని బయట నుంచి తెచ్చిన ఏదో ఒక చల్లటి తిండి తింటూ పడుకునే ఆ రాత్రి, అబ్బా ఎంతటి దైన్యం కదా.
0: అవునన్నయ్య, మరి నువ్వు చెప్తుంటేనే నా కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడుతుందనుకో. ఆ మొదటి వారం రోజులు కూడా ఇల్లంతా సర్దడానికే సరిపోతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలియక మరి భార్యాభర్తల మధ్య జరిగే ఆ చిన్న చిన్న గొడవలు విసుగులు ఆ ఇల్లు మారే కష్టాల తాలూకు ఒత్తిడే. మరి వీటన్నింటికంటే పెద్ద కష్టం అలవాట్లు మారడం. మరి పాతింట్లో పక్కనే ఉన్న కిరాణా షాపు, పాలు పోసే అబ్బాయి, పేపర్ వేసే తమ్ముడు వీళ్ళంతా మారిపోతారు. మరి ప్రొద్దుటే లేచి పాత అలవాటు ప్రకారం పాత వీధి వైపు అడుగులు పడుతుంటే అయ్యో మనం ఇల్లు మారిపోయాం కదా అని గుర్తుకొచ్చి గుండె గతుక్కుమంటుంది.
1: ఆ ఒక్క క్షణం మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అనుకో. ముఖ్యంగా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు పడే కష్టం మాటల్లో చెప్పలేం. వాళ్ళకి ఒకే చోట ఉండి అలవాటైపోతుంది. కొత్త ఇంట్లో బాత్రూమే ఎటుందో తెలియక రాత్రిపూట స్విచ్ బోర్డు ఎక్కడుందో అర్థం కాక తడబడుతూ ఉంటే వాళ్ళని చూసి బిడ్డలు లోపల అనుభవించే ఆవేదన అంతా ఇంత కాదనుకో. బతుకు తెరువు కోసం, ఉద్యోగాల కోసం ఈ కన్నవాళ్ళని ఇలా ఊళ్ళు ఇళ్ళు తిప్పుతూ వీళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తున్నామే అనే ఒక తెలియని అపరాధ భావం మనసుని పిండిస్తూ ఉంటుంది.
0: చాలా అద్భుతంగా చెప్పావన్నయ్య. అందుకే అద్దింట్లో ఉండే ప్రతి ఒక్కరి కళ ఇక చాలు. ఎలాగోలా కష్టపడి ఒక చిన్న సొంతిల్లు కొనుక్కోవాలి. అది పెంకుటిల్లా, రేకుల షెడ్డా అన్నది ముఖ్యం కాదు, నా సొంతిల్లు. ఏ వానరు నన్ను ఖాళీ చేయమనకూడదు, నా జ్ఞాపకాలను ఏ లారీ ఎక్కించకూడదు అనే ఆశ ప్రతి గుండెలోనూ బలంగా నాటుకుపోతుంది. ఆ సొంతింటి కల వెనుకున్న అసలైన ఇంధనం ఈ అద్దిళ్లు మారినప్పుడు పడే కష్టాలే.
1: అబ్బా చాలా బాగా చెప్పమ్మా. అద్దింట్లో ఉండే ప్రతి మధ్యతరగతి మనిషి గుండెల్లో ఒక పెద్ద భూకంపమే సృష్టించామనుకోని మాటలతోటి మనం హాయిగా ఆయిల్లే మన ప్రపంచం అనుకుని బతుకుతున్నప్పుడు ఒకరోజు హఠాత్తుగా ఓనర్ వచ్చి ఈ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసామండి, వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటారట, బాగు చేయించుకుని రంగులు వేయించుకుంటారట, మీరు ఓ 2 నెలల్లో ఇల్లు ఖాళీ చేయాలి అని ఆ ఒక్క మాట చెప్తుంటే ఆ క్షణం మన కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్టు అనిపిస్తుంది.

0: నన్నయ్య ఆ మాట వినగానే మనసులో కలిగే ఆవేదన, ఆ ఆవేదన అనేది వర్ణనాతీతం అనుకో. ఆ క్షణంలో మొదటి కలిగే ఫీలింగ్, మన సొంతిల్లు కాకపోయినా ఆ ఇంట్లో ప్రతి మూలని మన ప్రాణంలో చూసుకుంటాం. మరి ఆ సాయంత్రం వేళల్లో కూర్చునే బాల్కనీ, ఆ పూజ గది, పిల్లలు ఆడుకునే ఆ హాల్, ఒక్క నిమిషంలో అవన్నీ మనవి కావు, పరాయివైపోయాయి అనే చేదు నిజం గుండెల్ని పిండేస్తుంది. ఓనర్కి ఇల్లు అమ్మడం అనేది ఒక బిజినెస్ కావచ్చు, కొనేవాడికి అది ఒక ప్రాపర్టీ కావచ్చు, కానీ ఆ ఇంట్లో కాపురం ఉంటే మనకి మాత్రం అది ఒక జీవితం కదా.
1: 100% నిజం అమ్మా. ఆ మాట విన్నాక ఆ రాత్రి ఇంట్లో అస్సలు వంట సాగదనుకో, ఎవరికి నిద్ర పట్టదు. చీకట్లో కూర్చుని ఇప్పుడెలా నా ఉద్యోగానికి ఆయన బిజినెస్కి దగ్గరగా ఇల్లు దొరుకుతుందా, అంత అడ్వాన్స్ అమౌంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ పడే ఆరాటం, ఆ టెన్షన్ ఏ ఓనర్కి కనిపించదు. మరుసటి రోజు నుంచి ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి ఎండనక వాననక టూలెట్ బోర్డుల కోసం వీధుల వెంట తిరుగుతుంటే మనసులో ఒక్కటే ఆక్రోశం వస్తుందనుకో.
0: నిజమన్నయ్య, అన్నింటికంటే దారుణమైన పరిస్థితి ఏంటో తెలుసా? మనకి నోటీస్ ఇచ్చేసినా ఆ కొత్తగా కొన్నవాళ్ళు లేదా ఓనర్ బ్రోకర్లని వేరే కస్టమర్లని తీసుకుని మనం ఇంట్లో ఉండగానే సామాన్లని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. ఆ గోడ పడేయాలి, ఈ కిటికీ మార్చాలి అని మన ముందే మాట్లాడుకుంటూ ఉంటే మన సొంత గూటని ఎవరో వచ్చి మన కళ్ళ ముందే ముక్కలు చేస్తున్నంత బాధ కలుగుతుందనుకో. మనం ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాం, కానీ అప్పుడే మన ఉనికిని ఆ ఇల్లు మార్చిపోవడానికి సిద్ధమైపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
1: ఈ కష్టం, ఈ మానసిక క్షోభ అద్దెంట్లో ఉండే ప్రతి సామాన్యుడికి ఏదో ఒక రోజు ఎదురయ్యే చేయగలిగా. కానీ ఓనర్ మనల్ని ఖాళీ చేయమనొచ్చు, ఆ నాలుగు గోడల్ని వేరే వాళ్ళకి అమ్మొచ్చు, కానీ ఆ ఇంట్లో మనం నవ్విన నవ్వుల్ని, మనం పంచుకున్న ప్రేమని, మన ఆత్మీయ జ్ఞాపకాల్ని ఏ ఓనరు అమ్మలేడు, ఏ కొత్త కొనుగోలుదారుడు లాక్కోలేడు. ఆ జ్ఞాపకాలే మన నిజమైన ఆస్తి.
0: మరి మనం ఎంతో ఆశతో ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి ఆ కొత్తగా కొన్న వాళ్ళ కాళ్ళ వేళ్ల పడి, మరయ్యా ఈ ఇల్లు మాకు బాగా అలవాటైపోయింది, ఎలాగోలా మీరే మాకు అద్దెకిచ్చేయండి, కావాలంటే కాస్త అంతా అద్దె ఎక్కువేస్తాం అని బతిమలాడుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా పాపం జాలిపడి సరే అన్నప్పుడు మనసు కాస్త తేలికపడి హమ్మయ్యా అనుకుంటాం. కానీ సరిగ్గా అప్పుడే వాళ్ళు వేసి ఆ విచిత్రమైన కండిషన్ ఉందే, అది అసలు కోలుకోలేని దెబ్బనుకో.
1: వాళ్ళంతా ఒప్పుకుని సరేనండి మీరే ఉండండి, కానీ మా సిద్ధాంత్ గారు ఒక మాట చెప్పారు, కొత్త ఇల్లు కొన్నాం కాబట్టి గృహప్రవేశం కొత్త ఇల్లు లాగే జరగాలి, కాబట్టి ఒక నెల రోజులు ఇల్లు పూర్తిగా ఖాళీ చేసేయండి, సూది బెజ్జం అంత సామాను కూడా ఇంట్లో ఉంచద్దు, అంతా తీసుకెళ్లిపోయాక మేము పూజలు చేసుకుని గృహప్రవేశం అయ్యాక నెల తర్వాత మళ్ళీ మీ పాత సామాన్లు తెచ్చుకుని మీరే వచ్చేయండి అని సాఫీగా చెప్పేస్తూ ఉంటే, ఆ మాట విన్నప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియని ఒక విచిత్రమైన నిస్సహాయత, ఆవేదన మనసుని కమ్మేస్తూ ఉంటాయి.
0: అవునన్నయ్య, అసలు ఆలోచిస్తేనే ఎంత కష్టమో కదా. మరి వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది కావచ్చు, కానీ ఆ ఒక్క నెల కోసం మరి తన సంసారాన్ని, 100 మూటల సామాన్లను ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎవరింట్లో పెట్టాలి, కేవలం 30 రోజుల కోసం మళ్ళీ ఇంకో ఇల్లు అద్దెకి దొరుకుతుందా, లేక సామాన్లన్నింటినీ రోడ్డు మీద పడేయాలా? పాతింట్లోంచి సామాన్లు దించడానికి ఒక అద్దె, మళ్లీ నెల తర్వాత ఎక్కించడానికి ఇంకో అద్దె, ఇలా 2 సార్లు లారీలు హమాలి చుట్టూ తిరగడానికి ఆ యజమాని జేబులో అంత డబ్బు వృధా ఖర్చుగాక మరేం చెప్పు. అసలు ఆ ఒక్క నెల కాలం ఆ కుటుంబం పడే నరకం అంతా ఇంత కాదు. మరి బంధువుల ఇళ్లకో తెలిసిన వాళ్ళ ఇళ్లకో వెళ్లి సామాన్లన్నీ వాళ్ళ వరండాల్లోనో గ్యారేజీల్లోనో పడేసి ఓ పక్క మొహమాటం, ఇంకో పక్క పడుకోవడానికి పడే తిప్పలు, అబ్బా మనల్ని ఇక్కడే ఉండమన్నారు కదా అనే ఒకే ఒక్క చిన్న ఆశ కోసం ఆ ఒక్క నెలపాటు పడే అవస్థలు పరాభవాలు వర్ణనాతీతమనుకో. ఆ నెల రోజులు ఎప్పుడు గడుస్తాయా, మళ్ళీ మన గూటికి మనం ఎప్పుడు వెళ్తామా అని రోజులు లెక్క పెట్టుకుంటూ బతకాలి.
1: కరెక్ట్ అమ్మా. మరి ఈ ఇల్లు మారడం సంగతులు మరిన్ని మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామా?
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యమండి, మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర

0: దినములు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఒకరి సిద్ధాంతం ఇంకొకరి జీవితాన్ని ఎలా అస్తవ్యస్తం చేస్తుందో చెప్పడానికి నువ్వు చెప్పిన మాటల కంటే ఇంకా పెద్ద ఉదాహరణ ఏదీ లేదమ్మా. అయినా సరే ఆ కష్టాన్ని భరిస్తూ ఆ నెల రోజులు తలంచుకుని ఓర్చుకుంటాం. ఎందుకంటే కుటుంబం ముఖ్యం, లోకం దృష్టిలో అది కేవలం ఒక నెలే కావచ్చు, ఒక సిద్ధాంతం కావచ్చు, కానీ మనకి మాత్రం అది మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి గెలిచిన ఒక పెద్ద యుద్ధం.
0: అవునన్నయ్య, మనం ఆ బాధ భరించలేక మరంత సామాను ఒక్క నెల కోసం ఎక్కడికి తీసుకెళ్తాం? ఏసీలు, ఫ్యాన్లు విప్పడం, మళ్ళీ తగిలించడం అంటే ఎంత ఖర్చు, ఎంత శ్రమ. ఒకసారి మా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు కాస్తంత మెత్తబడి ఒక పెద్ద ఉపకారం చేస్తున్నట్లు, పోనీలేండి ఒక పని చేయండి, ఆ ఏసీలు, ఫ్యాన్లు, గీజర్లు లాంటివి గోడలకి ఉంచేయండి, వాటిని విప్పద్దులే, కానీ మిగతా సామాన్లు అంటే మంచాలు, బీరువాలు, వంట సామాన్లు అన్నీ కూడా మరి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోవాలి అని ఇంకో కండిషన్ పెట్టినప్పుడు ఆ నిమిషంలో మనసులో కలిగే ఆవేదన నిజంగా నరకమే అనుకో.
1: అబ్బబ్బా, వాళ్ళ దృష్టిలో అది పెద్ద సహాయం కావచ్చు, కానీ మానసిక క్షోభ. అంటే దాని అర్థం ఏంటి, మనుషులు వాడే సామాన్లు ఉండకూడదు కానీ గోడలకు ఉండే లగ్జరీ వస్తువులు మాత్రం ఉండొచ్చా? ఆ వస్తువులుంటే సిద్ధాంతానికి అడ్డురాదా చెప్పు. కేవలం మంచాలు బీరువాలు విప్పేసి ఇల్లంతా ఖాళీ చేసి ఆ ఖాళీ రూముల్లో ఒంటరిగా వేళ్లాడే ఆ ఏసీలు, ఫ్యాన్లు చూస్తుంటే ఆ ఇల్లు మనల్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉండదు?
0: అంతే అనియా, 100% నిజం చెప్పావు. అసలు ఆ ఫ్యాన్లు, ఏసీలు ఉంచేసి మరి మిగతా సంసారాన్ని మోసుకుని బయటకు వచ్చేటప్పుడు మనం ఈ ఇంట్లో ఇన్నాళ్లు ఉన్నది మనుషులుగా కాదు, కేవలం వస్తువుల్లో కాపాడే వాచ్మెన్లుగానా అనే ఒక తెలియని భావం మనసును తెలియజేస్తుంది. ఆ ఒక్క నెల కోసం మంచాలు విప్పి, బట్టలన్నీ మూటలు కట్టి, ఎక్కడో తలదాచుకుని మళ్లీ నెల తర్వాత వాటన్నింటినీ తెచ్చి ఆ ఏసీల కింద అమర్చుకోవాలి. మరి ఆ ఏసీలిచ్చే చలదనం కంటే ఈ ప్రాసెస్ లో మనసు పొందిన ఆ వేడి జీవితంలో ఎప్పటికీ మానిపోదు. ఏసీలు ఉంచమన్నారు కదా అని సంతోషపడాలో, మనకి నెలల రోజులకి సామాన్లు ఎక్కడ పెట్టాలో తెలియక తికమక పడాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి అనుకో.
1: కరెక్ట్ అమ్మా. మరి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ అద్దెంట్లో ఉండే ప్రతి ఒక్కరి గుండెల్లో గుచ్చుకునే కఠినమైన నిజాలు. కానీ అసలు ఇలాంటి అగ్ని పరీక్ష లాంటి పరిస్థితి హఠాత్తుగా మన జీవితంలోకి వస్తే ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఆలోచించాలి? అటు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇటు కుటుంబ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అసలు ఆ సమయంలో మన మైండ్ సెట్ ఎలా ఉండాలో శ్రోతలందరికీ కొంచెం వివరంగా ధైర్యం వచ్చేలా చెప్దామా?
0: తప్పకుండా. మరి కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, కానీ ఆ కష్టంలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయమే మనల్ని విజేతగా నిలబెడుతుంది. మొదటిగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అస్సలు భావోద్వేగానికి లోనవ్వకూడదు. మరి కోపంతో మాకు మిగిలే వద్దు, ఇప్పుడే ఖాళీ చేసిపోతాం అని ఆవేశపడకూడదు. ఎందుకంటే అక్కడ దెబ్బతినేది మన బడ్జెట్, మన పిల్లల చదువులు. మొదటిగా గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఆలోచించాలి. మన ఆత్మగౌరవం ముఖ్యమే, కానీ మన కుటుంబ ప్రశాంతత కూడా అంతకంటే ముఖ్యం.
1: నూటికి 100 రూపాయలు నిజం అమ్మా. ఆ సమయంలో మనం ఆలోచించాల్సిన మొదటి విషయం ఆర్థిక పరమైన లెక్కలు. ఆ ఒక్క నెల కోసం సామాన్లు లారీ ఎక్కించి ఎక్కడో దాచి మళ్లీ నెల తర్వాత తెచ్చుకోవడానికి అయ్యే ఖర్చు ఎంత? ఆ ఖర్చు భరిస్తూ ఆ ఒక నెల పడే పరాభవం కంటే ఆ ఓనర్ ఇచ్చిన 2 నెలల టైంలోనే కాస్త కష్టపడినా సరే ఇంకొక మంచి అద్దిల్లు వెతుకుని శాశ్వతంగా అక్కడికి వెళ్లిపోవడం బెటరా అని ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి మనల్ని అంతలా కండిషన్లు పెట్టిన చోట నెల తర్వాత మనం మళ్లీ చేరిన ఆ ఓనర్ల మైండ్ సెట్ మారదు. రేపు ఇంకో వింతరువులు తెస్తారు. ఒకసారి లారీ ఎక్కే సామాను పాత ఇంటికే ఎక్కాలా లేదంటే కొత్త ఇంటికే ఎక్కాలా అన్నది మనమే తెలుసుకోవాలి.
0: అసలు ఇల్లు అనేది అద్దిల్లా సొంతిల్లా అన్నది పక్కన పెడితే ప్రతి మనిషి జీవితంలోనూ అది పోషించే పాత్ర, ఇచ్చే మానసిక ప్రశాంతత మాటల్లో చెప్పలేంది. మరి ప్రొద్దుట లేచింది మొదలు బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగాల కోసం ఆఫీసుల్లో టెన్షన్స్ భరిస్తూ, వ్యాపారాల్లో ఒత్తిడిని తట్టుకుంటూ, ఎండనక వాననక

0: లోకంతో యుద్ధం చేసి అలసిపోతూ ఉంటాం. కానీ సాయంత్రం అవ్వగానే ప్రతి మనిషి మనసు లోపల ఒకటే ఆలోచన, ఎప్పుడింటికి వెళ్తామా? కాస్త వేడివేడి అన్నం తిని మన నెట్టింట్లో అలా కాళ్ళు చాపుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా అనిపిస్తుంది.
1: అసలు ఇల్లు అంటే కేవలం నాలుగు ఇటుకలు సిమెంట్ గోడలు కాదమ్మా, అదొక ఎమోషనల్ ఛార్జింగ్ పాయింట్. బయట ప్రపంచంలో మనం ఎలా ఉన్నా ఇంటి తలుపు దాటి లోపలికి రాగానే మనకి నచ్చినట్టు ఉండే

0: భద్రత ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇవ్వలేదు. లోకమంతా మనల్ని తప్పు పెట్టినా మనల్ని వెలివేసినా నేనున్నాను అంటూ రెండు చేతులు కౌగిలించుకునే ఒకే ఒక్క గూడు ఇల్లు. ఆ మంచం మీద పడుకుని కళ్ళు మూసుకోగానే వచ్చే ఆ నిశ్శబ్దమైన ప్రశాంతమైన నిద్రుందే అది కోట్లు పెట్టినా మార్కెట్లో దొరకదు. ఆ ఇంట్లో ఉండే వస్తువులు, ఆ గోడల వాసన, ఆ కిటికీలోంచి వచ్చే గాలి అన్నీ కూడా మనతో నిశ్శబ్దంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి.
1: అందుకేనమ్మా మనిషి ఎంత ఎదిగినా ఎన్ని దేశాలు తిరిగినా ఆఖరికి చేరుకోవాల్సింది ఆ గూటికే. అద్దిళ్ళైనా సరే మనం ఇన్నాళ్ళు కాపురం ఉన్నాక ఆ రూముల్లో మన ఊపిరి, మన నవ్వులు, మన కన్నీళ్లు అన్నీ దాగుంటాయి. ఆ ఇల్లే మనల్ని ప్రతిరోజు కొత్త యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉంటుంది. పగలంతా సమాజంతో పోరాడి గాయపడిన మన మనసుకి రాత్రిపూట మందు వేసి జోలపాట పాడేది మన ఇల్లే. ఇల్లు అనేది మన జీవితానికి ఒక లంగర్ లాంటిది. అది ఉన్నంతకాలం మనిషి ఏ తుఫానికైనా తట్టుకుని నిలబడతాడు.
0: ఇక ఇల్లు మన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పుకున్నాం కానీ అసలు మన పాత తరం వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుందనుకో. ఎంత పాతిల్లైనా, కూలిపోయే పరిస్థితులు ఉన్నా, వర్షం వస్తే కారుతున్నా సరే, ఇది మా తాతల నాట ఆస్తి, నా ప్రాణం పోయినా ఈ ఇల్లు కదలను, దీన్ని అమ్మనివ్వను అని ఎంత ఖచ్చితంగా చెప్తారో కదా. మరి ఈ తరం వాళ్ళకి అది కేవలం ఒక పాత ఇటుకల కుప్పలా కనిపిస్తుందే కానీ ఆ పెద్దవాళ్ళకి మాత్రం అది ఒక పవిత్రమైన గుడి లాంటిది.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈనాటి తరం వాళ్ళకి ఇల్లు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్. రేటు పెరిగితే అమ్మేసి ఇంకో ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటారు. కానీ పాత తరం వాళ్ళకి ఇల్లంటే ఒక బంధం. ఆ పాత పెంకటింట్లో ఉన్న ప్రతి దూలం వెనుక, ప్రతి అరుగు వెనుక వాళ్ళ తాత ముత్తాతల శ్రమ దాగుంటుంది. ఆ ఇంట్లోనే వాళ్ళ నాన్న పుట్టుంటాడు, అక్కడే వాళ్ళ పెళ్లి జరుగుంటుంది, ఆ నట్టింట్లోనే వాళ్ళ పిల్లలు మొదటి అడుగులు వేసుంటారు. ఆ గోడల మీద ఉన్న ప్రతి గీతలోనూ వాళ్ళ 50 ఏళ్ల జీవిత చక్రం లిఖించబడి ఉంటుంది. వాళ్ళు ఆ ఇల్లు వదిలి వెళ్లడం అంటే తమ ప్రాణాన్ని అక్కడే వదిలేసి వెళ్లడంతో సమానంగా భావిస్తూ ఉంటారు.
0: అందుకే వాళ్ళ పాత అరుగు మీద కూర్చుని ఆ వీధిని చూస్తూ గడిపేందుకే ఇష్టపడతారు తప్ప మనం ఎంత బతిమిలాడినా సిటీలో ఉన్న మన ఏసీ ఫ్లాట్లకు రావడానికి అస్సలు ఒప్పుకోరు. మాకిక్కడే ప్రశాంతంగా ఉందమ్మా. ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో 4 గోడల మధ్య ఊపిరాడదు, చుట్టుప్రక్కల మాట్లాడే మనుషులుండరు అంటారు. వాళ్ళ దృష్టిలో ఆ పాత ఇంటి వాసన, ఆ పెరట్లోని వేప చెట్టు, ప్రొద్దుటే పలకరించే ఊరి జనాలు ఇవే వాళ్ళని బతికిస్తున్న ఔషధాలు. ఆ తాతల నాటి ఆస్తిని కాపాడుకోవడంలో వాళ్ళకున్న ఆత్మగౌరవం, బాధ్యత ఈనాటి కార్పొరేట్ లోకానికి అస్సలు అర్థం కాదు.
1: అసలు పెద్దవాళ్ళు ఆ ఇంట్లో ఉండబట్టే కదా ఆ పాత ఇంటికి అంత కళ్ళొస్తుంది. పండగ వస్తే పిల్లలు, మనవళ్ళు అందరూ ఆ పాత ఇంటికి కదా పరిగెత్తుకుంటూ వెళ్ళేది. ఆ ఇల్లే ఒక పెద్ద మర్రి చెట్లాగా మన వంశాన్ని అంతటిని ఒకే తాటి పైకి తెస్తుంది. అందుకే వాళ్ళు ఆ ఇల్లు అమ్మడానికి కానీ దాన్ని వదిలి కదలడానికి కానీ అస్సలు ఇష్టపడరు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇల్లు వాళ్ళ తాతల ఆస్తి మాత్రమే కాదు, మన సంస్కృతికి, మన కుటుంబ మూలాలకి అద్దం పట్టే ఒక సజీవ సాక్ష్యం.
0: ఇల్లు మరణం వెనుక ఉన్న కష్టాల దగ్గర మొదలై మరి అద్దెళ్లలో పడే పరాభవాలు, ఆత్మగౌరవ పోరాటాలు, సొంతింటి కలలు, ఆఖరికి మన పెద్దవాళ్ళు ప్రాణంలా చూసుకుని ఆ తాతల నాటి పాత ఇళ్ల ముచ్చటదాకా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదా. అసలు మరి వీటన్నింటినీ కూడా ఒక్కసారి గుండెల్లోకి వంపేసుకుంటే ఇల్లు అనేది కేవలం ఒక ఇటుకల గూడు కాదు, అది మన జీవితాలని అల్లేసిన ఒక అద్భుతమైన జ్ఞాపకాల పందిరి కదా.
1: కరెక్ట్ కదా. ఆ పందిరి కిందనే కదా మన జీవితంలో ప్రతి రంగు, ప్రతి భావోద్వేగం వెచ్చుకున్నాయి. మనం అద్దెంట్లో ఉన్నావా, సొంతింట్లో ఉన్నావా అనేది కాలం రాసే కాగితం మీద మారే అక్షరం మాత్రమే. కానీ ఆ ఇంట్లో మనం పంచుకున్న ప్రేమలు, మనం కార్చిన కన్నీళ్లు, పిల్లల నవ్వులు, పండగ నాటి అల్లర్లు ఇవేవి మారు. ఇల్లు అనేది మనల్ని కేవలం ఎండా వానల నుంచి కాపాడే ఒక నీడ మాత్రమే కాదు, సమాజం అనే మహాసముద్రంలో కొట్టుకుపోకుండా మనల్ని నిలబెట్టే ఒక దృఢమైన లంగర్ కూడా.
0: మరి అందుకే ఈరోజు రేడియో విష్ణు శ్రోతలందరికీ కూడా మన ఈ ముచ్చట ద్వారా ఇవ్వాలనుకున్న ఒకే ఒక్క సందేశం మరేంటో తెలుసా?
1: ఏంటది?
0: మరి మీది అద్దిల్లా, సొంతిల్లా అని ఎప్పుడు కుంగిపోకండి. ఒకవేళ ఓనర్ ఖాళీ చేయమన్నా, సిద్ధాంతాల పేరుతో సామాన్లు రోడ్లు పడేసినా గుండె నిబ్బరం కోల్పోకండి. ఆ 4 గోడలు మనల్ని తాత్కాలికంగా వెలివేయవచ్చేమో కానీ ఆ గోడల మధ్య మనం పెంచుకున్న బంధాలని, ఆత్మీయతల్ని ఎవ్వరూ లాక్కోలేరు. ఇల్లు అనేది ఇటుకలతో కాదు, ఇంట్లో ఉండే మనుషుల మనసులతో నిర్మించబడుతుంది. మనుషుల మధ్య ప్రేమి ఆ ఇంటికి అసలైన పునాది. లిజనర్స్, మరి మీ ఇల్లు కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞాపకాల పందిరి. మరి ఈ షో వినగానే ఒక్కసారి ఆ పందిరి కిందన్న మీ కుటుంబ సభ్యులందరినీ చూసి ప్రేమగా ఒక చిన్న నవ్వు నవ్వండి. రేపు మళ్ళీ సరికొత్త ఆలోచనలతో, సరికొత్త హుషారైన ముచ్చట్లతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
2: ఫోన్ 0881622344.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే ఆశ అనేది చిరిగిన సంచి లాంటిది. మనం అందులో ఎంత వేసినా అది కింద పడిపోతూనే ఉంటుంది, ఎప్పటికీ నిండదు కదండి. అంటే ఆశ అనేది ఎటువంటిది అంటే ఒక చిరిగిన సంచి లాంటిది అనమాట. అంటే మనం అందులో ఎంత వేసినా అది కింద పడిపోతూనే ఉంటుంది, ఎప్పటికీ నిండదు. ఓకే లిసనర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి చెరుకూరి వీరబాబు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి విజయ గారు, మీరు చెప్తున్న మంచి మంచి మాటలు, స్టోరీలు చాలా చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా బాబు చెరుకూరి ఆదిత్య పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. మరి శుభాకాంక్షలు తెలియచేస్తున్న వారు అమ్మ కుమారి, తమ్ముడు షణ్ముఖ్, బాబాయ్ పిన్ని తమ్ముళ్ళు, మరి వీరందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ బాబు ఆదిత్యకి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆదిత్య, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జీవన తరంగాల చిత్రం నుండి పుట్టినరోజు పండుగే అనే చక్కని పాటని ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది కదండి, దశ పాపహర దశమి అంటారు. అంటే జ్యేష్ఠ శుక్ల దశమిని దశ పాపహర దశమి అంటారు. మరి పేర్లోనే ఉంది కదా, అంటే దశ అంటే పది, పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని చెప్పి. మరి మనం నవరాత్రుల్లో పాడ్యం నుండి దశమి వరకు ఎలా చేస్తామో అలా మరి ఈ దశ పాపహర దశమి చేసుకోవాలి అనుకుంటే కనుక జ్యేష్ఠ మాస శుక్ల పాడ్యం నుండి దశమి వరకు చేస్తారనమాట. మరి ఒక్క దశ పాపహర దశమికి పాడ్యం ఇలాగైతూ తెల్లవారుజామని నిద్ర లేచేయి, మరి ప్రతిరోజు పది రకాల పుష్పాలతో పూజ చేస్తారట పార్వతీ పరమేశ్వర్లకి. మరి పూజ చేసి పది రకాల పిండి వంటల్ని వండుతారట, వండి మరి బ్రాహ్మణులకు దానం చేస్తారట. ఇక దశమి తేదీ వచ్చేసరికి మరి అసలు యథార్థంగా ఈ పూజ చేయాలటండి. అంటే అసలు యథార్థంగా మరి పూజ చేయాలి, దశ పాపహర దశమి పూజ చేసుకోవాలి మనం అనుకుంటే జీవితంలో ఒక్కసారైనా సరే జ్యేష్ఠ మాసంలో మరి పాడ్యము నుండి దశమి వరకు కాశీక్షేత్రంలో ఉండాలట. మరెందుకు అంటే దశ పాపములు అని వేటని పిలుస్తారు అంటే పరమేశ్వరుడు మనకు ఏ పది భోగాలిచ్చి మరి నేను చెప్పినట్లు అనుభవించు అని చెప్పాడో అలా కాకుండా మరి నీవు భోగాలు అనుభవించడానికి వీల్లేదు. మరి ఏ పది రకాల భోగాలు మరి స్వామి చెప్పినట్లుగా కాకుండా నువ్వు అనుభవించావో మరి ఆ పాపాలన్నీ కూడా ఆ పదిలోకి వెళతాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే భగవంతుడు మనకి కళ్ళిచ్చి నువ్వు ఇదే చూడు అన్నాడు, అది తప్ప అన్నీ చూస్తామని. చెవులిచ్చి ఇదే విను అన్నాడు, అది తప్ప అన్నీ వింటాం. నాలుకిచ్చి ఇది మాత్రమే తిను, ఇవి మాత్రమే తిను అని చెప్పన్నాడు, అది తప్ప అన్నీ తింటాం. మరి చేత్తో ఇవి ముట్టుకోకు అంటాడు, కానీ మనం అన్నీ ముట్టుకుంటూ ఉంటాం. మరి ముక్కుతో వీటిని వాసన చూడకు అంటాడు, అది తప్ప అన్నీ వాసన చూస్తూ ఉంటాం కదా. అంటే మనం ఈ పాపాలు అంటే ఏదో పెద్ద పెద్ద నరక ఘోరాలు పాపాలు చేయక్కర్లేదండి, చిన్న చిన్న ఉంటాయి. చెప్పినవి చేయకూడదు అన్నవి చేయడం అది కూడా పాపమే, అంతే కదా. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అటువంటివి చిన్న చిన్నవి అన్నమాట. అంటే ఇక్కడ మనం పది ఇంద్రియాలతో చేసినటువంటి పది పాపాలు కూడా మరొక సంవత్సరాలు ఎన్ని ఉంటాయంటారు కాబట్టి కనీసంలో కనీసం మరి దశ పాపహర దశమికి సంబంధించి మరి మనం ఈ కల్పాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే పది రోజులు కాశీలో ఉండి అంటే తొమ్మిది రాత్రులు ఉంటాం కదా, మరి గంగ తగిలితే చాలండి పాపం పోతుందట. అంటే మరి పది రకాల

తో పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేసి 10 రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టడం లేదా 10 రకాల పళ్ళు నైవేద్యం పెట్టడం. 10వ రోజున మరి దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళి అక్కడున్న శివలింగాన్ని చూడాలంట. అలా చూస్తే కనుక 10 జన్మల పర్వతంలా పేరుకు పోయిన పాపం కాస్త పటాపంచలైపోతుంది, పోతుంది, తుడుచిపెట్టుకుపోతుందట. కాబట్టి ఏంటంటే మరి ఎవరైనా సరే ఈసారి ఎవరైనా కాశీకి వెళ్ళాలి అనుకుంటే చక్కగా మరి జ్యేష్ఠమాసం శుక్ల పాడ్యమికి మరి కాశీలో ఉండేలా ఏర్పాటు చేసుకుంటే పాడ్యమి నుండి దశమి వరకు 10 రోజులు. మరి ఆ 10వ రోజున ఆఖరి రోజున ఏంటంటే ఈ దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళి అక్కడున్న శివలింగాన్ని చూడాలట. గంగలో స్నానం చేసి మరి ఆ దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళి అక్కడున్న స్వామిని చూడాలి. అలా చూస్తే కనుక అలా 10 రకాల పూలతో స్వామిని 10 రకాల పళ్ళు నైవేద్యం పెట్టి చేస్తే కనుక మనకి 10 జన్మల పాపం మరి పర్వతంలో పేరుకుపోయిన పాపం అంతా కూడా పటాపంచలైపోతుందంట. ఏమంటారు ఓకే లిజినెస్? మరి ఈరోజు మరి గంగావతరణ కథ కూడా వింటే చాలా చాలా మంచిదట అండి. మరి అది కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మరి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి వారికి హ్యాపీ వెన్స్డే అంటున్నారు. హ్యాపీ వెన్స్డే అండి. మరి ఈరోజు మా కోసం శుభలేఖ చిత్రం నుండి ఒక చక్కని పాటను మరి విజయ మేడం గారికి, మాణిక్యాలరావు గారికి డెడికేట్ చేసి చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

ఈ 9 రోజులు ఏంటంటే జ్యేష్ఠ శుక్ల పాడ్యము నుండి నవమి వరకు అంటే దశమి వరకు 9 రోజులు కూడా మరి కాశీలో ఉండి చక్కగా ప్రతిరోజు గంగా స్నానం చేసి మరి ఆ పార్వతీ పరమేశ్వరుని 10 రకాల పూలతో అభిషేకించి 10 రకాల పళ్ళు నైవేద్యం పెట్టి మరి 10వ రోజున మరి దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళి అక్కడున్న శివలింగాన్ని చూస్తే కనుక మరి 10 జన్మల పాపం పర్వతంలా పేరుకుపోయిన పాపం అంతా కూడా పటాపంచలైపోతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజున కనుక గంగావతరణ కథ వింటే కనుక చాలా చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటారు. కనీసం మరి కథ విన్నా కూడా మనకి చాలా చాలా మంచిది కదా. మరి తెలుసుకుందామా ఆ గంగావతరణ కథ ఏంటో. మరి శివ సంబంధమైన విషయాల్లో మనకి చాలా పరమ పవిత్రమైన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. మరి దానితో సామాన్యమైన ఘట్టం మరొకట్లేదు. మరి ఈశ్వర కారుణ్యానికి హద్దు లేదని చూపించే వాటిలో గంగావతరణం ఒకటి. మరి సాగర చక్రవర్తి కుమారులు ఉద్దతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళి తమ యాగాశ్వం అక్కడ కనబడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయన నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. మరి నాశనం చేయడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు కదండి, అది చాలా భయంకరంగా ఉంటుంది. మరి కపిల మహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళు తెరచి చూశారు. మరి సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపాన్ని పొంది వారిని చూసి హుంకరించారు. అంతే, వారిలోంచి పుట్టిన కోపం అగ్నిలా మారింది. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. మరి హంసమంతుడు చూశాడు వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకొస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వ లోకమునకు పొందరు. వీళ్ల భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగమ్మ భూమి మీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణాలు అయినట్లుగా భావింపబడి వీళ్ల దాహం తీరి వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకాలు పొందుతారు. కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చెయ్యకు అని చెప్పంటాడు. మరి దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు. మరి ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంటే అది ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే. చాలా కష్టపడి సగరుడు హంసమంతుడు దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. మరి సగర పుత్రులు మాత్రం బూడిదై అలానే పడున్నారు. వీళ్ళకి జలతర్పణాలు లేవు, పితృకార్యాలు లేవు, వీళ్ళ ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది. భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మరి బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు భగీరథుడు మరి ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, మరి అవిచ్ఛిన్నముగా వంశం జరుగుగాక, రెండవది నాకు ముందు తరాల్లో కొంతమంది బూడిద కుప్పలే పడిపోయి ఉన్నారు, వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశం నుండి కిందకి పాతాళ గంగను విడిచిపెట్టు అని కోరతాడు. మరి గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. మరి గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడొకడు కావాలి, అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. మరి భగీరథుడు శంకరుని గురించి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షమై నేను గంగను తలంతా పండుతాను. మరి ఇక ప్రీతి పొందినవాడే అతనికి ప్రత్యక్షమై నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది, నేను ఈయన తల మీద పడి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయన పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను అని. ఆ ప్రవాహంతో పాటు మరి చేపలు తిమింగ్లాలు మొదలైనవి ఎన్నో పడతాయి. మరి ఇప్పుడు శివుడు ఈ నీటినంతటిని కూడా తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవటం గమనించిన భగీరథుడు మళ్లీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు గమనించి గంగను కిందికి వదిలాడు. మరి ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందు సరోవరంలో పడింది. మరి బిందు సరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడ నుండి 7 పాయలుగా విడిపోయింది. మరి భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. ఇక దేవతలందరూ వాళ్ల వాళ్ల వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. మరి దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు.
చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. వారి దారిలో జఘ్ను మహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెళుతూ జఘ్ను మహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన జఘ్ను మహర్షి కోపంతో గంగనంతటిని అవపోసన పెట్టేశారు.

ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. మరి భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్ను మహర్షిని ప్రారంభించాడు. అప్పుడు జహ్ను మహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. కనుక జాహ్నవి అయ్యింది. గంగ మరలా భగీరథుని వెనుక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటి మీద నుంచి ప్రవహించమని చేతిలోకి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. మరి వాళ్ళందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి భగీరథుణ్ణి కౌగలించుకుని, భగీరథ, ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరొస్తుంది. అన్నిటినీ మించి ఇన్ని కష్టాలకు ఓర్చి ఓర్పుతో గంగ పాయను పాతాళానికి తెచ్చావు, కనుక ఈ పాయకు భాగీరథి అనే పేరొస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు. మరి సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికి ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ చదివిన వారికి, విన్నవారికి, తెలియచేసిన వారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారైనా సరే గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదాలను దర్శించి ఆ తెల్లటి పాదాలకు ఎవరు నమస్కరిస్తారు, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణ వింటున్నారు, అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి. వారింతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములు పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృత్తిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, చిరంజీవులు అవుతారు, అపమృత్యు దోషం ఉండదు, చక్కటి కీర్తిని పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి మరొకసారి నేను పాపము చెయ్యరాదన్న సద్బుద్ధి కలిగి మరి వారు పుణ్యాత్ములై లోకం చేత కీర్తింపబడాల్సిన వారిగా మారుతారు. కాబట్టి గంగావతరణ వ్యాఖ్యానం అంత పరమ పవిత్రమైనది. లిసనర్స్, మరి ఈరోజు దశ పాపహర దశమి సందర్భంగా మరి ఈరోజు గంగా స్నానం చేయాలి అని చెప్పుకున్నాం. అలానే గంగమ్మ తల్లి గురించి కూడా చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక్కడ నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి భీమవరం నుండి పిన్ని గారు, బాబే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. పిన్ని గారు, బాబే గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి గంగావతరణ గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశామమ్మా. అలాగే దశ పాపహర దశమి కూడా చాలా చక్కని విషయాలు తెలియజేసావు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే మా కోసం ఒక చక్కని పాటను అయితే ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి మన తాత ముత్తాతల కాలంలో చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా చూసారా, మన నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకి 5 గంటలకి లేచేవారు కదండి. మరి వాళ్ళు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుంటూ ఉండేవారు. సూర్య నమస్కారాలు చేయడం, సంధ్యావందనం చేయడం ఇవన్నీ చేసుకునేవారు కదండి. కాబట్టి అప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మనం చూస్తే సూర్యోదయం అయిన కడం కాదు, బిట్ట మధ్యాహ్నం లెగుస్తున్నారు చాలామంది కదా. మరి సంధ్యావందనం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం. మరి సంధ్యావందనం చేయడం వలన కుటుంబంలో వయసుల మధ్య అనుబంధం పెరిగే అవకాశం ఉంది. మరి సాంప్రదాయ కుటుంబాల్లో తాతలు నాన్నలు కుమారులు మామలు బంధువులు మరి అన్నదమ్ములు అందరూ కూడా ఒకేసారి సంధ్యావందనంలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక సమైక్యత అనేది ఏర్పడుతుంది. ఒకే స్థలంలో అందరూ కూర్చుని గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండగా అందులోని శాంతి ఏకత్వం కుటుంబ సౌఖ్యం కోసం చేసే ప్రార్థనలు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తాయి. మరి చిన్నవారికి పెద్దల నుండి విద్య సంస్కృతి సంధ్యాకర్మ పద్ధతులు లభిస్తాయి. ఇది గురు పరంపరను కొనసాగించడమే కాదు కుటుంబ బంధాలను గాఢతరం చేసే ఒక పవిత్రమైన సాధనగా కూడా మారుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో సంధ్యావందనం అనేది కేవలం వ్యక్తిగత ఆచారం కాదు, ఇది ఒక కుటుంబ సంస్కృతికి ప్రతిరూపం. మరి సంధ్యావందనానికి సంబంధించి శాస్త్రీయ ప్రయోజనాలను ఆధునిక విజ్ఞానంతో పోల్చి చూడగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయట. మరి ఇవి పూర్తిగా ప్రయోగాత్మక పరిశోధనల ఆధారంగా కాకపోయినా అనుభవాలపై ఆధారపడి తెలుసుకున్న ప్రయోజనాలు. మరి ఏంటా ప్రయోజనాలు? మానసిక సాంఘిక ప్రయోజనాలు. మరి గాయత్రి జపం అనేది మంత్ర ధ్యానం వంటి ప్రక్రియ. మరి మంత్ర జపంపై కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ఇది మనస్సును స్థిరంగా ఉంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చేయడం వల్ల ప్రకృతి ధర్మానికి అనుగుణంగా జీవనశైలి అనేది ఏర్పడుతుంది. ఇక ఆధ్యాత్మిక ప్రయోజనాల విషయానికి వస్తే మరి బ్రహ్మ జ్ఞానానికి మార్గం గాయత్రి మంత్ర జపం ద్వారా మనస్సు అనేది శుద్ధి చెంది బ్రహ్మతత్వాన్ని గ్రహించే సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఇక పాప పరిహారం. మరి వేదాలు చెప్తున్నట్లుగా సంధ్యావందనం చేయకపోతే ఉపవాసం చేయాలి అని చెప్పబడింది. ఇక దాని యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుందట అండి. ఇక దైవ అనుగ్రహం విషయానికి వస్తే మరి మిత్ర సూర్య వరుణ దేవతలకు నమస్కారం చేయడం వల్ల దివ్య శక్తుల అనుగ్రహం అనేది లభిస్తుందట. ఇక మానసిక స్థైర్యం విషయానికి వస్తే మంత్ర ధ్యానం. మరి గాయత్రి మంత్రం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, దృష్టి

కేంద్రీకరణను పెంచుతుంది. మరి ప్రతిరోజు 3 సార్లు ధ్యానం చేయడం వల్ల మనసు స్థిరంగా ఉండి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక రోజుకు 3 సార్లు సంధ్యావందనం చేయడం వల్ల శ్రమ, క్రమశీలత, సమయపాలన వంటి విలువలు అభివృద్ధి చెందుతాయి. మరి ఇది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా ఎంతో ఉపయోగకరం. ఇక శ్వాస మరియు శారీరక ఆరోగ్యం విషయానికి వస్తే ప్రతి సంధ్యావందనంలో సుమారు 13 ప్రాణాయామాలుంటాయి. అంటే మొత్తం రోజుకి 39. శాస్త్రీయంగా మనం చూసినట్లయితే రక్తపోటు అనేది తగ్గుతుంది, గుండె స్పందన సమతుల్యమవుతుంది, ఒత్తిడి తగ్గి శరీరం ఉల్లాసంగా మారుతుంది. ఇక ఆచమనం, కర్మ ప్రారంభానికి ముందు చేతులు, కాళ్ళు, ముఖం కడగటం వంటివి శరీర శుద్ధికి తోడ్పడతాయి. మరి ఇవి భారతదేశంలోని వాతావరణ పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఉదయాన్నే సూర్యుడిని దర్శిస్తూ అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మన శరీరానికి కావలసిన డి విటమిన్ అందుతుంది. ఇది మన శరీరంలోని సెరటోనిన్ స్థాయిని మెరుగుపరిచి మానసిక స్థైర్యాన్ని కలుగజేస్తుంది. ఇక ధ్యానం, శ్వాస నియంత్రణ, మంత్రోచ్చారణ, శారీరక స్థితి వంటి అంశాలను కలిపిన సంధ్యావందనం ఆధునిక మైండ్ఫుల్నెస్ మెడిటేషన్కు సమానంగా ఉంటుంది. మరి ఈ ప్రయోజనాలు కొన్ని పత్రికా వ్యాసాలు, పరిశోధన పత్రాలు, అనుభవపూర్వక అధ్యయనాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. మరి శాస్త్రీయ పరిశోధనల పరంగా ఇది మరింత లోతుగా విశ్లేషించబడాలి. కానీ వేద సంప్రదాయం యొక్క అంతర్భావాన్ని పరిశీలిస్తే సంధ్యావందనం అనేది ఆధ్యాత్మికత, ఆరోగ్యం, మనసు యొక్క సమతుల్యతకు మార్గం అని చెప్పచ్చు. మరి ఈ విధంగా సంధ్యావందనం అనేది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఒక జీవనశైలి. మనలో శుద్ధి, శాంతి, శక్తిని నింపుతుంది. మరి సంధ్యావందనం యొక్క ప్రయోజనాలు మరింత లోతుగా పరిశీలిస్తే ఇది ఒక సంపూర్ణ జీవన విధానంగా కనిపిస్తుంది. శరీరం, మనస్సు, ఆత్మ మరియు ప్రకృతితో అనుసంధాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ 3 సంధ్యాకాలాలు ప్రకృతిలో శక్తుల మార్పు సమయాలు. మరి ఈ సమయంలో సంధ్యావందనం చేయడం వల్ల మన జీవితం ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మారుతుందన్నమాట. ఒక లిజినెస్, మరి సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, యోగా, మరి వీటి గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈ నడుమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే అనకపల్లి దగ్గర కసింగ్కోట నుండి ఓం రామ్ గారు, కమల్ కుమార్ గారు, అట్టా నూకరాజు గారు, కామేశ్వరరావు గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడ్డి విజయమామకి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు అనకపల్లి దగ్గర కసింగ్కోట గ్రామం, మరి 1975-76 ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి పాలూరి త్రినాథరావు గారు పుట్టినరోజు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి కృష్ణారావు గారు, గోపాలరావు గారు, రజనీకాంత్, సిహెచ్ఎన్ దాస్, రాజ్మోహన్, రమణ, గణపతి, నాగేశ్వరి, రత్నమాల, సుభద్రాదేవి, గాయత్రి, కళ్యాణి. అంతేకాకుండా మరి ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి 1975-76 ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి మరి పాలూరి త్రినాథరావు గారికి మీ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి, రెడి విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. భద్రనాథరావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సుస్వాగతం చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 24 అనగా ఈరోజు మరి తొలితర దర్శకులైనటువంటి గూడవల్లి రామబ్రహ్మం గారి జయంతి. అలానే మరి జూన్ 24 అనగా ఈరోజు ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి జయంతి. అలానే ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారి జయంతి. ముందుగా ఆ త్రిమూర్తుల ముగ్గురికి ఈ త్రిమూర్తుల నుండి నివాళి తెలియపరుస్తున్నాను అని చెప్పి అంటున్నారు. అలానే జూన్ 24 మరి ప్రముఖ నటులు, ప్రముఖ నిర్మాత, జైబెరి ఆర్ట్ ఫిలిమ్స్ అధినేత, అన్నింటికంటే ముఖ్యంగా అజాత శత్రువుకు మాగంటి మురళీమోహన్ గారి పుట్టినరోజు. మురళి మురళీమోహన్ గారికి అలానే నటి లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుగాంచిన విజయశాంతి గారి పుట్టినరోజు. మరి విజయశాంతి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయగలరు అంటున్నారు. తప్పకుండానండి. మరి మురళీమోహన్ గారికి, విజయశాంతి గారికి మీ తరపు నుండి రెడీవిష్ 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి సందర్భంగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఈ చిత్రం నుండి సుశీల్ గారు ఆలపించిన పెన్యల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో పాలగుమ్మి పద్మరాజు గారి సాహిత్యం రాకోయి అనుకోని అతిథి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈరోజు దశపాప హరదశమి, మరి ఈరోజు కాశీలో ఉంటే చాలా మంచిది అని చెప్పి చెప్పుకున్నాం కదా. మరి కాశీ అనగానే నాకు మరో మంచి టాపిక్ గుర్తొచ్చిందండి. మరి ఇదివరకు లాస్ట్ టైం చెప్పుకున్నదే అనుకుంటా. మరి కాశీకి వెళ్తే ఒక కాయో లేదా ఒక పండో వదిలేయాలి అని చెప్పి అంటారు కదా. అసలు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? చాలామంది వంకాయో మామిడికాయో వదిలేసి ఇక జీవితాంతం వాటిని తినడం మానేస్తారు. కానీ శాస్త్రంలో ఎక్కడా ఇలా చెప్పలేదు. మరి కాశీలో వదలాల్సింది కాయాపేక్ష మరియు ఫలాపేక్ష. మరి కాయాపేక్ష అంటే ఈ కాయం అంటే శరీరంపై ఉన్న మితిమీరిన మోహం. మరి ఫలాపేక్ష అంటే మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితంపై ఉండే స్వార్థం. మరి రెండింటినీ కూడా గంగలో వదిలేసి నిర్మలమైన భక్తితో విశ్వనాథుణ్ణి దర్శించుకోమని పెద్దల మాట. మరి కాలక్రమేణ ఆ కాయాపేక్ష కాస్త కాయగా, ఫలాపేక్ష కాస్త పండుగా మారిపోయాయి. మరి కేవలం వంకాయను అరటి పండును వదిలేస్తే పుణ్యం రాదు కదండి. మనలోని అహంకారాన్ని స్వార్థాన్ని వదిలినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశ్వరరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, రమణమ్మ, సావిత్రి వారి కుటుంబ సభ్యులు ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, మమ్మల్ని అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మా కోసం ఛాలెంజ్ రాముడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి త్రిమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారండి. మరి ఆశ అనేది ఒక చిరిగిన సంచి లాంటిది. మరి ఆ సంచిలో ఎంత నింపినా, ఏ విధంగా నిండదో ఆశ అనేది కూడా, కోరికలు అనేవి ఎంత తీరినా ఎన్ని తీర్చినా కూడా ఆ చిరిగిన సంచి వల్ల నిండదని చెప్పి మరి చక్కని ఉదాహరణతో తెలియజేసిన ముందు మాట చాలా బాగుంది అంటున్నారు. అలానే మనం కాశీ వెళ్ళినప్పుడు ఖాయం అనగా శరీరం మీద ఆపేక్షను, ప్రతిఫల ఆపేక్షను వదిలేయమని శాస్త్రం తెలియపరచగా, మరి కాలక్రమేణ అవే కాయలు ఫలాలుగా పరావర్తనం చెందడం జరిగిందని చాలా చక్కని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఎలా, ఈ రోజు బుధవారం కాబట్టి మరి వినాయకుడి పాట ఏదైనా మాకోసం ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తాము. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మరి మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
1: మరికొత్తి క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

0: लखनऊ एफएम 90.4।
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అంజప్ప కోడి కథ కథ వింటారు. మా ఊర్లోని పాతదనం వాళ్లలో అంజప్ప ఎంతో ప్రాయమైనడు. ఏదైనా విషయ ప్రస్తావన వస్తే అంజప్ప తన కుర్రాడిగా ఉన్నప్పుడు జరిగింది చెప్తాడు. ఆయన చెప్పే సమాచారాన్ని చూసినోళ్ళు ఇప్పుడెవరూ లేరులే. ఇక సిపాయిలు తిరుగుబాటైన కాలంలో అంజప్ప కుర్రోడట. ఇప్పుడు ఆయన వయసును అడిగితే 100

సంవత్సరాలు ఉంటాయేమోనని చెప్తాడు. గడిచిన 10 సంవత్సరాల నుంచి అదే 100 సంవత్సరాలు అతని నోటి నుంచి వస్తుంది. ముఖ్యంగా పెద్ద వయసు చేతని అంజప్ప అన్ని సందర్భాల్లో కూడా ఎంతటోళ్ళకైనా బుద్ధిని చెప్పే అధికారాన్ని పొందాడు. ఈ పెద్దరికంలో ఇతరులకు ఏమైనా సందేహాలున్నా అంజప్పలో లేసమాత్రం లేదులే, ఇలా చేయండి అలా చేయండి అని అంజప్ప చెబితే ఎవరైనా ఆ మాటల్ని ఒప్పుకోకపోతే, ఏంటయ్యా ఇది, మీ నాయన బాలుడిగా ఉన్నప్పుడు నా గడ్డం నిలిసింది, నా మాటలు నీకు తేలిగ్గా కనబడుతున్నావా అని ప్రశ్నించేవాడు. వయస్సు మూలకంగా విస్తారమైన అనుభవాల ఫలంగా అతను చెప్పేటి బుద్ధివాదం మంచిదిగానే ఉండేది. వయసులో జాంబవంతుడిగా, బుద్ధిలో హనుమంతుడిగా ఉండేవాడు అంజప్ప. 3 రోజుల క్రితం అంజప్ప రంగప్ప గారింటికి వచ్చాడు. రంగప్ప మా తాలూకాలో బెంచ్ మ్యాజిస్ట్రేట్గా నియమింపబడి 3 రోజుల క్రితమే ఆర్డర్ వచ్చింది. మా ఊళ్ళోని జనం అందరికీ ఇదెంతో సంతోషకరమైన విషయంగా ఉంది. పల్లె జనానికి శిక్షను విధించే అధికారం ఎంతో గౌరవయుతమైన శక్తి అనే భావం గాఢంగా ఉంది కదా. ఎంత లేదన్నా ఈ అధికారాన్ని పొందిన వ్యక్తి ఒక సుభేదరుడితో సమం అనే లెక్క ఒకటిందులే. పూర్వం సుభేదరుడికి మరియు అతని కన్నా పైనన్నోళ్లకు మాత్రమే పల్లె జనాన్ని శిక్షించే అధికారతహత ఉండేది. ఇప్పుడు సర్కారోళ్ళు ఆ అధికారాన్ని సుభేదారు నుంచి లాగేసుకున్నారట. అంచేత ఇప్పటి ఈ అధికారాన్ని పొందినోడు సుభేదారి కన్నా గురువింత గింజ వీసం ఎత్తు పై అధికారాన్ని పొందాడనేది జనంలో ఒక భావనగా వృద్ధి చెందింది. మరి గ్రామంలో కురువృద్ధుడైన తన ఊరి కరణంకు లభించిన ఈ మర్యాదైన పదవీ సమాచారాన్ని విని రంగప్పను మాట్లాడించేందుకు మరియు కొద్దిగా బుద్ధిని చెప్పేందుకు అతడి గృహానికి వచ్చాడు. అంజప్ప వస్తున్న దాన్ని చూసిన రంగప్ప, రారా అంజప్ప కూర్చో అన్నాడు. ఏమయ్యా రంగప్ప, నీకు బెంచ్ మ్యాజిస్ట్రేట్ పని దొరికిందట, ఎంతగానో సంతోషం అన్నాడు అంజప్ప. సంతోషనట్టుంచి అంజప్ప, పుణ్యానికి చేసే కార్యం అది, డబ్బు దశకం ఏమీ రాదులే. డబ్బు రాదా, ఎందుకు రాదు డబ్బు? ఈ నౌకరు అనేది బెంచ్ మ్యాజిస్ట్రేట్ హుందాతనం కని నౌకరీం చేయాలి. దీనికి సర్కారుళ్ళు జీతాన్నిచ్చేది లేదు. జీతం లేకపోయినా గౌరవపక్షం ఉంటుంది కదా, లంచాలుంటాయి కదా, జీతం కన్నా గౌరవపక్షమే గొప్పదిలే. అదంతా పూర్వకాలంలో, ఇప్పుడు లంచం గించం నడిచేది లేదు. తీసుకునేవాళ్ళు తీసుకుంటూనే ఉంటారులే, ఆ విషయాన్ని అలా వదిలే. ఇప్పుడు నీకు కోపం వస్తే సుబేదారుని ఆపి జుల్మానాన్ని వేసే అధికారం ఉందా లేదా? నువ్వే మ్యాజిస్ట్రేట్గా ఉంటే అలాగనే చెయ్యొచ్చు. నేను కరణాన్ని కనుక నాతోటి బ్రిటిష్ నౌకరుడికి జుల్మానా వేస్తే మొదటికే మోసం వచ్చి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు అంజప్పుకు ఇది సబబేనని అనిపించింది. అవునవును అని అంటూ తన సంచి నుండి ఆకు వక్కును బయటకు తీసుకునే దానిలో నిమగ్నమయ్యాడు. అంజప్ప సంచిలోని ఆకులు వక్కలు అతనిలాగే వయస్సు అయినవే. అతను ఆకుల్ని వేసుకునేటప్పుడు అయ్యో ఇది ఖర్చవుతుందని భావిస్తూ బాగా పాతబడిన ఆకుల్ని తాంబూలం కొరకని వాడేవాడు. పాతవాటిని విసిరేది అతనికి ఇష్టం లేదు. వాడిన ఆకుల్ని వినియోగంలోకి తెచ్చుకునే లోపలే ఈ కొత్త ఆకులు వాడిపోయి పాత ఆకుల స్థానంలో జమయ్యేవి. సంచిలోని వాడిపోయిన ఆకులను వక్కను సున్నంతో కలగలిపి నోట్లో వేసుకుంటూ, నీకొక మాటను చెప్పేందుకని వచ్చాను అన్నాడు అంజప్ప. ఏం మాట అంజప్ప చెప్పు, ఎంతో అనుభవస్తుడివి నువ్వు, మా అంతోళ్లకు చెప్పేటి 100 మాటలు నీ దగ్గరున్నవిలే. అందుకనే నేనొచ్చింది, నువ్వు మ్యాజిస్ట్రేట్గా అయ్యావు కదా, ముద్దాయిలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు సత్యవంతులు వీళ్ళు దొంగలు అనేది సరిగా తెలుసుకుని శిక్షలు విధించు. ఆ పోలీసోళ్ళు వకీళ్లు చెప్పేటి మాటలు విని శిక్షణ విధించకు. ఈ ముఖ్య విషయాన్ని నీకు చెప్పేందుకని వచ్చాను. అది సరేలే, అయితే సత్యవంతులు దొంగలు అనేది వాదల నుంచే తెలుసుకోవాలి మ్యాజిస్ట్రేట్. స్వతహాగా మ్యాజిస్ట్రేట్ నేర పరిశోధన చేయలేడు కదా. మ్యాజిస్ట్రేట్ అన్న మీదట నిజం ఏంటి అని యోచించి ఎదురులో నిలిచినోణ్ణి ఏంటి ఫిర్యాదు అని విచారణ చెయ్యాలి. అంజప్ప నువ్వు కోపించుకోను అని అంటే నిన్నే ఒక మాట అడుగుతాను, అడుగు, కోపం నాకెందుకు? నీ మీద ఎప్పుడైనా మ్యాజిస్ట్రేట్ విచారణ జరిగిందా? సరిగానే అడిగావు, అందుకేలే నేనొచ్చింది. ఒక కోడిని దొంగలించరని ఫిర్యాదును నా మీద మోపారు. దొంగలించలేదనేది నా వాదం. దొంగలించావని

కక్షిదారులు అన్నారు. 20 రూపాయల జుల్మానా, లేకపోతే పక్షం రోజులు జైలువాసం అన్నారు. జుల్మానాను కట్టి బతుకు జీవుడా అని బయటపడ్డాను. నువ్వే కోడిని దొంగిలించావని వాళ్ళు ఎట్లా ఫిర్యాదు చేశారు? కోడి నీ దగ్గరే ఉందా? నా దగ్గరే ఉంది కోడి. నా దగ్గర ఉన్నప్పుడే దొరికిపోయాను. దాన్ని దొంగిలించినట్లుగా ఉంది కదా. దాన్నే నేను చెప్పేది, కోడి నా దగ్గరే ఉంది. అయితే నేను దాన్ని దొంగిలించలేదు. అలాగైతే ఈ ఫిర్యాదునంతా సవివరంగా చెప్పు, వింటాను అని అడగగా ఆయన చెప్పసాగాడిలాగ్న. ఈ ప్రహసనం నడిచి 40 సంవత్సరాలు అయ్యుండొచ్చు. అంజప్పకు నడివయస్సు. అప్పట్లో అతను తన కులవృత్తికని ఊరూరూ తిరుగుతుండేవాడు. జోకులోళ్ల వృత్తి అంటే సొగసుగా వేషాన్ని వేసుకుని ఎడం భుజానికి జోలిని, కుడిం భుజంకు కిందరి వాయిద్యాన్ని వేలాడేసుకుని తాతకాలం నుండి నేర్పిన పాటల్ని పాడుతూ ఊరంతా భిక్షను పొందే విధంగా ఉండేది. అంజప్ప తాత ముత్తాతల కాలంలో భిక్షను పొందేదే కాని నేలను దున్నేది లేదు. ఇప్పుడు కాలం చెడిపోయి జోగులొళ్ళు వ్యవసాయాన్ని చేస్తున్నారు కదా. అంజప్ప దీన్ని బ్రాహ్మణులు నగరపేటల్లో పాదరక్షల అంగళ్లను పెట్టుకున్నట్లుగా వర్ణిస్తుండేవాడు. భిక్షను వేడుకునేది నీచవృత్తి అని మనం అనుకోవచ్చు. అంజప్ప ఈ మాటను ఒప్పుకోడు. జోగి అంటే అదేమి ఊరికినే అయ్యేదా? 20 సంవత్సరాలు నాయన జతగానో, మేనమామ జతగానో కిందరిని మోస్తూ పాడే పాటలకు, కీర్తనలకు జతగా శృతిని కలిపి పాడుతూ వృత్తిని నేర్చుకునేదంటే మాటలా? ఏ యువకుడైనా నాగలి వెనుకే నిలిచి ఎద్దుల తోకను వెలిపెడుతూ చో చో అనొచ్చు. పాటలు నేర్చుకోవాలంటే మృదునాలుక ఉండాలి, బుద్ధి ఉండాలి. ఓంకారం అందరికీ వస్తుందా? లక్ష్మి అనేది అందరికీ వస్తుందా? లక్ష్మిని లక్ష్మి అని అంటారు కదా. ద్రౌపదీదేవి అనేది అదంత సులభంగా నాలుగుకు తిరుగుతుందా? నేను వృత్తిని నేర్చుకుంటానని చెప్పినప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. ఆ పిదప, మా నాయనిప్పుడు పర్వాలేదులే, నువ్వొక్కడివిగానే వెళ్ళొచ్చు అన్నాడు. జోగిగా అవ్వాలంటే ఇప్పుడు మనం బిఏ డిగ్రీ పొందాలంటే ఎలాగో అలాంటిదే అని చెప్పుకుపోసాగాడు అంజప్ప. మా చుట్టుప్రక్కల 60-70 గ్రామాల్లో అంజప్ప తిరుగుతుండేవాడని నాకు తెలిసొచ్చింది. జోగుగా అయినోడు ఇల్లొదిలి వెళ్లాలంటే అందరి భిక్షువులాగా వెళ్లేది సాధ్యమే కాదు. ఇక నాటకంలో రాజుపాత్రను వేసేటోడు ఎలాగను ముఖానికి, బుగ్గలకు, పెదాలకు, మీసాలకు రంగుల్ని వేసుకుంటాడో అలాగునని పాడేందుకు వెళ్లే జోగి సాంప్రదాయ ప్రకారంగా అలంకారాన్ని చేసుకోవలసి ఉంటుంది. జోగి శైవుడు కాదు, వైష్ణవుడు కాదు కదా. క్షుద్రదేవతల్ని పూజించేది లేదు. తనకున్న పరిధిలోని దేన్ని వదిలేది కాదు. అంచేత అతడి ముఖం మీద విభూతి, కుంకుమ, పసుపు మూడు రంగులు ఉండాల్సిందే, జతగా కాటుక. జోగికి కళ్ళు బహు క్రూరంగా ఉంటాయి కదా. అంచేత జనానికి కీడు కలగకుండా ఉండేది కాని అతను కంటికి కాటుకును పెట్టుకుని తిరగాలి. దానిలో కూడా ఆ కీర్తనలు పాడే వేళలు భీముడిగా, హనుమంతుడిగా పాత్రలలోని పద్యాలను పాడుతున్నప్పుడు కళ్లకు కాటుక లేకుండా ఉంటే ఆ తీక్షణమైన దృష్టి ఏమైనా జనానికి తగిలితే వాళ్ళక్కడే మూర్చిపోగలరు. ముఖానికి ఒక అలంకారం అన్నట్లుగానే ధరించే బట్టలకు ఒక రీతి ఉండాల్సిందే. తలపంచ 3 రంగులకు తక్కువ కాకుండా రంగురంగుల పీలికతో చేసిందై ఉండాలి. అంజప్ప వయసులో సుందరరూపుడిగానే ఉండేవాడు. జోగ వేషాన్ని వేసుకుని అతను పాడుకుంటూ వస్తే ఊళ్ళని మహిళలు, పిల్లలు అతన్ని కూర్చోబెట్టుకుని పాటలను పాడించుకుని భిక్షను వేసి పంపేవారు. నేను ఎన్నో కీర్తనలు పాడాను, ఎంతో మందిని సంతోషపరిచాను అని అంజప్ప అప్పుడప్పుడు చెబుతుండేవాడు. ఇప్పటికీ 40 సంవత్సరాల వెనుక ఇతని జోగి వృత్తి ఎంతో వచ్చ స్థితిలో ఉండేదట. ఇతను ఎంతోమందికి తన నైపుణ్యం మూలాన అవసరమయ్యేవాడట ఆ కాలంలో. ఇతను వెళ్తున్న ఊళ్ళల్లో కళాపుర ఒకటిగా ఉంది. నేను ఊరి పేరును నిజంగా చెప్పడం లేదు. నేను చెప్పేది ఒక ఊహాపోహ ఊరి మాత్రమే సుమా. కళాపుర తగు మోతాదులో పెద్దదైన ఊరే. అంచేత అంజప్ప అక్కడికి వెళ్తే 2-3 రోజులుండేది వాడికైంది. చూడటానికి అంజప్ప సుందరరూపి అని ముందే చెప్పాను కదా. ఇతను అలంకారాన్ని చేసుకుని పల్లెకు వెళ్తే ఇతని రూపాన్ని మెచ్చే పల్లెపడుచులు, నాటకంలో సుందరుడైన నటుణ్ణి మెచ్చే అభిమానుల్లాగా ఇతన్ని ఆ లెక్కతోనే జమకట్టేవారు. కొంచెం వయసు మీరిన మహిళలైతే వాళ్లతో జతగా కూర్చుని మాట్లాడేది
అని చెప్పడం ఉండేది.

0: ఎందుకంటే ఇతనితో ఆ స్త్రీలు మాట్లాడితే వాళ్ళను గదిరించేవాళ్ళు లేరులే. కొంచెం చిన్న తరుణంలో ఉండే స్త్రీలైతే అంజప్ప వెనుకడుగు వేసేవాడు. ఇంటిలోని యజమాని, ఏమయ్యా జోగి, భిక్షను తీసుకుని వెళ్లేదాన్ని వదిలి ఇంటి ఆడవాళ్లతో మాటల్ని మాట్లాడుతున్నావు కదా, బయటకునడు అని గదిరిస్తుండేవాళ్ళు. కొంటే మనస్తున్నవాళ్ళు, ఏంటి జోగప్పా నీ నీలలు అంటూ నవ్వేవాళ్ళు. ఇక భిక్ష నుంచి జీవించే ఈ జోకికి ఈ రెండు వైవిధ్య మాటలు కష్టమే కదా అనేది అంజప్పలో ఉండేది. కళాపురిలో ఒకసారి ఆ ఊరి పటేల్ భార్య ఇతన్ని కూర్చోబెట్టుకుని కీర్తనలు విన్నదట. పటేల్కు ఆమె మూడో భార్య. కీర్తనలు పాడించుకున్న తరువాయి ఆమె ఇతడికి కొంచెంగా ఆకు వక్కల దానాన్ని ఇచ్చింది. అంజప్ప వాటిని నవ్వులుతూ కొద్దిసేపు అక్కడే కూలబడ్డాడు. అంతలో పటేల్ వచ్చి ఇతడి మీద రేగిపోయాడు. అంజప్ప సామాన్యంగా ప్రతి మాటలను పలికే స్వభావం కలిగిన వ్యక్తి కాదు. పటేల్ కొన్ని భూత పదాలను వాడినందున అతనికి కష్టం కలిగి నన్నేదో అన్నారు. మీరు మీ భార్యలను ఏమని అర్థం చేసుకున్నారు? మీరు మానవవంతులైతే మీ భార్యలకు చెప్పండి, నన్నెందుకు దూషిస్తారు అని కొటువుగా అంటుంటే పటేల్ ఏమో ఖబర్దార్, ఎప్పుడైనా నేను బలి చేస్తాను అన్నాడు. అంజప్ప భయపడకని ఇంకాస్త గట్టిగాని రెండింతలు ఎక్కువైన మాటల్నే బదులుగా విసిరి జోలిని తీసుకుని విసవిసా బయటకు నడిచాడు. ఇదైన మీదట అంజప్ప కళాపురకు ఒకసారో రెండుసార్లు వెళ్ళాడు. ఏ విశేషమూ జరగలేదు. ఇక మూడోసారి వెళ్ళినప్పుడు ఆ ఊర్లోని ఏదో వీధిలో ఒక ఇంటి అరుగు మీద కూర్చుని పాటలను పాడుతుంటే పక్కింటి పడితే ఒక ఆమె పాటను వింటూ ద్వారం వద్దే నిలబడింది. పాటను ముగించి అంజప్ప వెళ్లే ఊపులో ఉన్నాడు. అప్పుడు ఆ పక్కింటి పడితే అతన్ని పిలిచి కొంచెం భిక్షను జోలిలో వేసింది. మరుసటి రోజు అంజప్ప ఆ మహిళ ఇంటి చెంతకు వెళ్లి పాటలను పాడసాగాడు. ఆ స్త్రీ అతన్ని ఇంట్లోకి పిలిపించుకుని కూర్చోబెట్టుకుని మనోజ్ఞమైన కీర్తనలు పాడించుకుని భిక్షను వేసింది. వినంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో జోగి అంజప్ప కోడి కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
5: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్ళమ్మ త్వరలో బంగారు తల్లిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 100 కిలోలతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ఆయన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బంగారు చీర తయారీకి దాతల సహకారం ఎంతో అవసరమని, దీని నిమిత్తం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ను రేపు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే సుమారు 50 కిలోల బంగారంతో వివిధ ఆభరణాలు చేయించామని, మరో 23 కిలోలు దేవస్థానం ఆధ్వర్యంలో ఉందని, ఇంకా సుమారు 27 కిలోల పుత్తడి అవసరం ఉందని తెలిపారు. అనంతరం మావుళ్ళమ్మ సంపూర్ణ స్వర్ణ ప్రాజెక్టు గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మే నెలలో జరిగిన 10 శిశు మరణాలపై అంతర్గత సమావేశాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. డిఎంఎన్హెచ్ఓ జి గీతాబాయ్ 5 ఏళ్లలోపు శిశు మరణాలకు గల కారణాలపై విచారణ చేశారు. వేల్పూరు, కడగట్ల, ఇరగవరం, ఎండగండి, రేలంగి, పాలకొడేరు, నర్సాపురం కాళ్లలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. సమావేశంలో వైద్యులు ప్రవీణ్, పాల్ శ్రవణ్, సాయి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఛాంబర్లో మంగళవారం 22A భూముల సమస్యలపై అధికారులు రైతులతో విచారణ నిర్వహించారు. మొత్తం

18 దరఖాస్తులు రాగా అవసరమైన రికార్డులు ఆధారాలు సమర్పించిన 8 కేసులను పరిష్కరించారు. మిగిలిన 10 కేసులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో వాటి విచారణ వచ్చేవారానికి వాయిదా వేశారు. రైతులు సంబంధిత పత్రాలన్నీ తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలు మెరుగుపడడంతో చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఫీజుల భారం భరించలేని తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలు ఇతర పత్రాలు ఇస్తే సర్కారు బడికి వెళతామంటూ ప్రైవేట్ యాజమాన్యాలను సంప్రదిస్తూ ఉంటే వారు ససేమిరా అంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా తల్లికి వందన సొమ్మును రావని భయపెడుతూ ఉండడం గమనార్హం. సర్కారు బడుల ఉపాధ్యాయులు దీనిపై తల్లిదండ్రులకు స్పష్టతనిచ్చి మీ పిల్లల బాధ్యత మాదంటూ భరోసానివ్వడంతో ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల మధ్య వశిష్ట గోదావరిపై ఉన్న చించినాడ వంతెన మరమ్మతులు చివరి దశకు చేరాయి. పాత బేరింగుల స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఏడాది నుంచి ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యేకంగా రూపొందించిన ర్యాంపును మరమ్మతులు జరుగుతున్న భాగంలో ఉంచి కార్లు ఇతర చిన్న వాహనాలను అనుమతిస్తూ ఉన్నారు. బేరింగుల అమరిక పనులు పూర్తి కావడంతో ఇటీవల అప్రోచ్ ర్యాంపును తొలగించారు. 15 రోజుల నుంచి తేలికపాటి వాహనాలు నేరుగా వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పైభాగంలో జాయింట్లకు మరమ్మతులు చేస్తూ ఉన్నారు. మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేసి ట్రయల్ రన్ అనంతరం 15వ తేదీ నాటికి భారీ వాహనాలను అనుమతిస్తామని జాతీయ రహదారుల శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. పాలిటెక్నిక్ లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ రోజు నుంచి ఆన్లైన్ ధృవపత్రాల పరిశీలన ప్రారంభం అవుతుందని పాలిసెట్ జిల్లా సమన్వయకర్త డి ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. పాలిసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ ప్రవేశాలకి అర్హులు. ధృవపత్రాల పరిశీలన తొలిసారిగా ఆన్లైన్ విధానంలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ నమోదుకు ముందుగా పాలిసెట్ APGOV.in వెబ్సైట్లోకి వెళ్లి రుసుము చెల్లించాలి. OCBC అభ్యర్థులు 700 రూపాయలు, SC ST అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ పరిశీలనకు రుసుము చెల్లించడానికి ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు గడువు ఉంది. ధృవపత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి కాకపోతే జిల్లాలో ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్, భీమవరంలోని బీసీత పాలిటెక్నిక్ కళాశాల, తణుకులోని SMVM పాలిటెక్నిక్ కళాశాల, నర్సాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలల్లోని సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని, ఈ కేంద్రాలు 1 జూలై వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ అభివృద్ది, భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆలయ ట్రస్ట్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన బోర్డు తొలి సమావేశం మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. దీనికి స్థానిక ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, బోర్డు చైర్మన్ SV సుధాకర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృత్తరావు, ఈవో త్రినాథరావు, ట్రస్ట్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, దేవస్థానం అధికారులు హాజరయ్యారు. సుమారు 4 గంటలకు పైగా బోర్డు సమావేశం జరిగింది. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా భీమవరంలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమిపై ఆయనకు ఉన్న అంకిత భావం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఆక్వాసాగులో చేపలు రొయ్యలకు సంక్రమించే వ్యాధుల నివారణపై శాస్త్రీయ అవగాహన అవసరమని ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ VC కె ధనంజయరావు సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో చేపలు రొయ్యలకు సంక్రమించే వ్యాధుల నిర్ధారణ నివారణ చర్యలపై ఈ నెల 19 నుంచి ఇస్తున్న శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ధనంజయరావు మాట్లాడుతూ దేశ ఆహార భద్రత, ఆర్థిక సమృద్ధిలో మత్స్యరంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆక్వాలో వ్యాధుల ముప్పును ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక సాధనాలు అందించడానికి శిక్షణా కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికి ధృవపత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 22 విడతలుగా నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ల ద్వారా 319 అర్జీలు పరిష్కరించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని అన్నారు. జిల్లాలో 852 దరఖాస్తులు రాగా 319 పరిష్కరించామని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 169 తిరస్కరించామని, 364 వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. పాలకొల్లులోని ప్రాంతీయ పశు వైద్యశాలలో ఆ శాఖ జిల్లా అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి ఆర్ కోటిలింగరాజు నేతృత్వంలో అధికారుల బృందం ఆసుపత్రి ప్రాంగణాన్ని, కార్యాలయంలో దస్తాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆకువీడులోని 7, 8 అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం నవచేతన యాప్ గురించి తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాప్ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని CDPO వాణి విజయరత్నం వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు నాగలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక
సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా

కాళ్ల మండలంలో బీఎల్ఓలు ఇంటిబాటు పట్టారు. మంగళవారం కోపెల గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. జూలై 14 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని రెవెన్యూ అధికారులు మండలంలో ఉన్న 62 మంది బీఎల్ఓలకు ఆదేశించారు. 2022 జాబితా ప్రకారం ఉన్న ఓటర్ల లిస్టులో కొన్ని మాత్రమే ఆన్లైన్లో చూపిస్తున్నాయని బీఎల్ఓలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ముందస్తుగా ఇంటింటి సర్వే ప్రారంభించారు. జిల్లాలోని 54 పీహెచ్సీలు ఉండగా అందులో 34 రూరల్ పీహెచ్సీలు, 20 పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లోని ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు సీజనల్ సర్వే చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎంతమంది ఉంటున్నారు, పెద్దవారు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఇటీవల కాలంలో జ్వరాలు వచ్చాయా, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. క్రీడల ద్వారా గౌరవం శాంతి ఐక్యత వంటివి ఏర్పడతాయని రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జీపీసీ శేఖర్రాజు అన్నారు. మంగళవారం ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. రాష్ట్ర హాకీ అసోసియేషన్ నాయకులు అల్లు అప్పారావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన క్రీడాకారులే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. యూత్ హాస్టల్స్ కార్యదర్శి కటికిరెడ్డి వెంకటరత్నం, కార్యక్రమ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడా విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి సత్కరించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

0: Vishnu FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, glamour queen గా కుర్రకార గుండెల్లో అలజడి సృష్టించాలన్న ఆమెకి సాధ్యమైంది. కాకి చొక్క తిరిగి రౌడీల గుండెల్లో వణుకు పుట్టించాలన్న ఆమెకి చెల్లింది. హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు రాబట్టి టాలీవుడ్ చరిత్రలోని ఏ నటికి సాధ్యం కాని విధంగా లేడీ అమితాబ్ అనే తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించిన ఏకైక ధీరా మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. ఈరోజు మనం వెండి తెరపై ఒక సరికొత్త చరిత్రను లిఖించిన వీరనారి కథను విప్పుబోతున్నాం. ఆమె మనందరి అపురూప నటి విజయశాంతి. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్

ఎపిసోడ్లు గ్లామర్ తారగా ప్రయాణం మొదలుపెట్టి యాక్షన్ క్వీన్గా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఆమె అద్భుతమైన జీవిత విశేషాలు చూద్దాం. 1966 జూన్ 24 జన్మించిన విజయశాంతి అసలు పేరు శాంతి. కేవలం 14 చిన్న వయసులోనే తమిళ సినిమా కల్లూరి కాలం అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. మరి ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన కిలాడి కృష్ణుడు చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మరి మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని అద్భుతమైన నటిని ప్రపంచానికి చూపించడానికి ఎంతో కష్టపడింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆమెది ఒక తిరుగులేని హిట్ కాంబినేషన్. ఛాలెంజ్, పసివాడి ప్రాణం, స్వయం కృషి, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇలా వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. మరొకవైపు అల్ట్రా మోడర్న్ డ్యాన్సులతో అలరిస్తూనే మరోవైపు స్వయం కృషి వంటి చిత్రాల్లో అచ్చమైన మధ్యతరగతి గృహిణిగా ఆమె పండించిన సాత్విక అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక బాలకృష్ణతో మువ్వ గోపాలుడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాలతో మాస్ ఆడియన్స్ను సైతం మెప్పించింది. విజయశాంతి సినీ కెరీర్ను మలుపు తిప్పిన అద్భుతమైన చిత్రం 1990 వచ్చిన కర్తవ్యం. ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయశాంతి చూపించిన రౌద్రం, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టాయి. అప్పటి వరకు కేవలం హీరోల వెనకాలే తిరిగే హీరోయిన్ పాత్రల స్థానంలో తానే ఒక సైన్యమై దుర్మార్గులపై విరుచుకుపడే పోలీస్ ఆఫీసర్గా ఆమె చేసిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మరి చిత్రంలో ఆమె చూపించిన అద్భుత అభినయానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. ఒక కమర్షియల్ యాక్షన్ సినిమాకు ఫీమేల్ లీడ్గా నేషనల్ అవార్డు రావడం భారతీయ సినీ చరిత్రలోని ఒక అరుదైన రికార్డు.

kamay. Nechaka pokama, nechaka po brzki.

0: కథలకు వచ్చిన ప్రతి ఘటన భారత రత్న వసై రామరమ్మ వంటి చిత్రాలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి హీరోలతో సమానంగా ఆమె కటౌట్లు థియేటర్ల ముందు వెలిసాయండి. ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో అగ్ర శిఖరాన ఉన్నప్పటి సామాజిక స్పృహతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల పక్షాన తన గళాన్ని వినిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ వెండి తెరపై రీఎంట్రీ ఇచ్చి తనలోని ఆ పాత రాజసం హుందతనం ఎక్కడా తగ్గలేదని మరోమారు నిరూపించింది. నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది పురస్కారాలు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా కోట్లాది మంది మహిళలకు ఒక ధైర్యంగా స్ఫూర్తిగా నిలిచిన నిజమైన సూపర్ స్టార్ మన విజయశాంతి. విజయశాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కాకి చొక్క, చేతిలో రివాల్వర్, రౌద్రంతో ఊగిపోయే కళ్ళు. కానీ ఆమె కేవలం యాక్షన్ పాత్రలకి పరిమితమైన నటి కాదు. ఒక అల్లరి పిల్లను చూపాలన్నా, అమాయకత్వానికి నిలువెత్తు రూపం చూపించాలన్నా, కోర్టులో వాదించే లాయర్గా గర్జించాలన్నా, క్లాస్ రూమ్లో బుద్ధి చెప్పే టీచర్గా విప్పించాలన్నా, చివరికి ఇంటిని దిద్దుకునే గృహిణిగా ఆకట్టుకోవాలన్నా విజయశాంతికి విజయశాంతి సాటి. మరి ఆమె కేవలం పాత్రను ధరించలేదు, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవించి చూపించింది. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ పై విజయశాంతి నవరస నటన వైవిధ్యాన్ని మరింత లోతుగా ఆవిష్కరించుకుందాం. కెరీర్ ప్రారంభంలో విజయశాంతి చేసిన అల్లరి పాత్రలు కుర్రకారును ఎంతగానో అలరించాయి. గ్యాంగ్ లీడర్లో చిరంజీవితో పోటీ పడుతూ కన్యాకుమారి అంటూ ఆమె చేసిన ఆ వాలు చూపుల అల్లరి, ఆ కుంటి చేష్టలు థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించాయి. మరి అదే సమయంలో స్వయం కృషి చిత్రంలో ఆమె చూపించిన అమాయకత్వం మరువలేంది. చదువురాని ఒక పేద పల్లెటూరి అమ్మాయిగా, భర్త ఎదుగుదలకు తోడుండే భార్యగా ఆ కళ్లల్లోని అమాయకత్వం, ఆ మాట్లాడే విధానం చూస్తే ఎవరికైనా సరే ఆమెపై గౌరవం పెరుగుతుంది. గ్లామర్ తారగా ఉంటూనే అంతటి డి గ్లామరేజ్ పాత్రలు అద్భుతంగా ఇమిడిపోయింది. సమాజంలోని అన్యాయాలపై కోర్టు బోనులు నిలబడి విజయశాంతి గర్జిస్తుంటే ఆ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీకి థియేటర్లు దత్తరలేవి. లాయర్ కోర్టు తొడిగి ఆమె వాదిస్తుంటే కేవలం చట్టం మాట్లాడినట్లుండేది కాదు, బాధితుల పక్షాన ఓ సింహం నిలబడి పోరాడినట్లుండేది. ఇక క్లాస్ రూమ్లో విద్యార్థులకు పాఠాలు చెప్పి సంస్కారవంతమైన టీచర్ పాత్రలోనూ ఆమె అద్భుతంగా ఇమిడిపోయింది. సమాజంలో గురువు స్థానానికి ఉండే హుందాతనాన్ని, బాధ్యతను తన నటనతో ఎంతో కన్విన్సింగ్గా మెప్పించింది. ఒక మధ్యతరగతి గృహిణిగా కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే పాత్రల్లో విజయశాంతి నటన ప్రతి ఇంటి ఆడపడుచును కదిలించింది. భర్త ఆశయాల కోసం తప్పించే ఇల్లాలుగా, పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే తల్లిగా ఆమె పండించిన సెంటిమెంట్ సీన్లను చూసి కన్నీళ్లు పెట్టుకొని ప్రేక్షకుడు లేడు.
1: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్

మర్మస్థానం కాదది మీ జన్మస్థానం, మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులు

ఇలా ప్రతి క్రాఫ్ట్ లోనూ ఏ పాత్రిస్తే ఆ పాత్రకు 100% న్యాయం చేస్తూ గ్లామర్ నుండి యాక్షన్ వరకు, అమాయకత్వం నుండి రౌద్రం వరకు అన్ని రసాలను సమానంగా పండించగల ఏకైక అభినయ తీర విజయశాంతి. టాలీవుడ్ హిస్టరీలోని ఒక హీరోయిన్ స్టార్డమ్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే దానికి నిలువెత్తు నిదర్శనం మన విజయశాంతి మాత్రమే. మీరచ్చం ఎంత పెద్ద హీరో అయినా సరే దర్శకులకు వారి కాల్ షీట్లు దొరకవేమో, కానీ విజయశాంతి కాల్ షీట్లు దొరకడం మాత్రం ఒక అద్భుతంలో ఉండేది. పెద్ద పెద్ద హీరోలతో సమానంగా పోటీ పడి నటిస్తూ ఏ పాత్ర చేసినా దానికి మాత్రమే న్యాయం చేయాలనే తపన ఆమె నటనలో స్పష్టంగా కనిపించేది. మరి 80s 90s కాలంలో టాలీవుడ్లో అగ్ర హీరోల హవా నడుస్తున్న రోజుల్లో ఒక హీరోయిన్ తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ విజయశాంతి మాత్రం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే తన పాత్రకుండే ప్రాధాన్యత ఎక్కడ తగ్గకుండా చూసుకునేది. గ్యాంగ్ లీడర్, ఛాలెంజ్ సినిమాల్లో చూస్తే చిరంజీవి గారి గ్రేస్, డాన్స్ టైమింగ్కి అచ్చం ఈక్వల్గా విజయశాంతి డాన్స్ స్టెప్పులు వేసి ప్రేక్షకులను మెప్పించేది. బాలకృష్ణతో మాస్ జోడి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాల్లో బాలకృష్ణ గారి పవర్ఫుల్ డైలాగ్ డెలివరీకి సమానంగా తను కూడా అంతే పవర్ఫుల్గా డైలాగులు పలికేది. అందుకే అప్పట్లో ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండేది, హీరో డేట్స్ ఖరారైనా సరే విజయశాంతి డేట్స్ దొరికితేనే సినిమా షూటింగ్స్ మొదలయ్యేవి. నిర్మాతలు ఆమె కాల్ షీట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకైతే హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక నటిగా విజయశాంతి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎంతమంది పెద్ద హీరోలతో నటించినా ఎంతటి

పడం వచ్చిన విజయశాంతి నటనలో మనకు కనిపించే ఒకే ఒక్క అంశం ఆ పాత్రకు న్యాయం చేయడం. సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత తను ఒక స్టార్ అనే విషయాన్ని మర్చిపోయి ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అదే ఇచ్చేది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 180కి పైగా సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా లేడీ అమితాబ్గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అనుభవం ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒక అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లింది. హీరోలతో సమానంగా కటౌట్లు, థియేటర్ల వద్ద పాలాభిషేకాలు అందుకున్న విజయశాంతి ప్రస్థానం రాబోయే తరాల నటీమణులకు ఎప్పటికీ ఒక గైడ్ లాంటిదే. విజయశాంతి నటన వైభవం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అదొక అద్భుతమైన కావ్యమే అవుతుంది. మరి అక్కినేని నాగార్జునతో జానకిరాముడు చిత్రంలో ఆ అపురూపమైన జానకి పాత్ర, పడమటి సంధ్యారాగంలో పక్కా అచ్చతెలుగు అమ్మాయి గెటప్లో అమెరికాను మురిపించిన సంధ్య పాత్ర, అలానే మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రంలో సుమన్తో పోటీ పడుతూ తెలంగాణ పల్లెటూరి పెంకి పిల్లగా చేసిన ఆ లచ్చి పాత్ర. ఈ మూడు పాత్రలను గమనిస్తే విజయశాంతి కేవలం గ్లామర్ క్వీన్ మాత్రమే కాదు, ప్రాంతీయ యాసలను, విభిన్న సంస్కృతులను తన నటనతో ఎలా పలికించగలదో స్పష్టంగా అర్థమవుతుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సరసన విజయశాంతి చేసిన జానకి రాముడు ఒక క్లాసిక్ హిస్టరీ. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో నాగార్జున విజయశాంతిల కెమిస్ట్రీ స్క్రీన్పై ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆనాటి గెటప్లో ఎంతో సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో విజయశాంతి అచ్చం ఒక రాజకుమారిలా వెండి తెరపై మెరిసిపోయింది. ఆమె పలికించిన రాజసం, ప్రేమ కోసం తప్పించే ఆ కళ్లలోని ఆర్ద్రత, ఏడో జోడు బాగుంది అని ప్రతి ప్రేక్షకుడు మురిసిపోయేలా చేశాయి. మరి ఇందులోని పాటలు ఈ రోజుకి మన రేడియోలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్సే.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. ఇక జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో విజయశాంతి సంధ్య అనే అచ్చతెలుగు అమ్మాయి పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయింది. మరి చుట్టూ పాశ్చాత్య సంస్కృతి మోడర్న్ వాతావరణం ఉన్న ఒంటి నిండా పట్టుచీర నుదుటన బొట్టు జడలు మల్లెపూలతో పక్కా సాంప్రదాయబద్ధమైన అచ్చతెలుగు గెటప్లో ఆమె కనిపించిన తీరు ప్రతి తెలుగువాడి గుండెను తాకింది. భాష రాని ఆ అమెరికన్ కుర్రాడికి తన నటనతో కళ్లతోనే తెలుగుదనాన్ని ప్రేమను నేర్పించే ఆ పాత్రలో విజయశాంతి చూపించిన నటన కుందతనానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఇక ఈ రెండు క్లాసిక్ పాత్రలోకి ఎత్తైతే మరి సుమన్ హీరోగా వచ్చిన మొండి మగుడు పింకి పెళ్ళం. మరి చిత్రంలో విజయశాంతి చేసిన లచ్చి పాత్ర పూర్తిగా డిఫరెంట్ షేడ్. ఒక ముక్కుసూటి పెంకి పల్లెటూరి తెలంగాణ అమ్మాయిగా ఆమె సినిమాలో జీవింపు చేసింది. ఆమె పలిగించిన పక్క తెలంగాణ యాస, ఆ ఊపు, మొగుడితో పోటీ పడే పెంకితనం థియేటర్లో ప్రేక్షకుల్ని కడుబొబ్బా నవ్వించడమే కాకుండా మాస్ ఆడియన్స్ చేత ఈలలు వేయించాయి. సిటీ కుర్రాడైన సుమన్ కు ఏమాత్రం తగ్గకుండా గ్రామీణ నేపథ్యంలో ఉండే ఈ పెంకి పెళ్ళం పాత్రలో విజయశాంతి చూపించిన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఆమెలోని అపారమైన నటన వైవిధ్యానికి పరాకష్ట. రాజకుమారిగా మురిపించాలన్నా, అమెరికాలో తెలుగు సంస్కృతిని చాటాలన్నా, పల్లెటూరి యాసలు మొండితనాన్ని పండించాలన్నా ప్రతి పాత్రను తన సొంతం చేసుకుని దానికి 100% న్యాయం చేసిన మహానటి విజయశాంతి.

రేడియోవిజన్ 90.4 తరపున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4
1: అణుముచ్చల కార్యక్రమంలో ముందుగా ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు, మంజుల, సంగీత ప్రధాన తారాగణంగా 1977లో విడుదలైన చిత్రం మనుషులు చేసిన దొంగలు. ఈ చిత్రం నుంచి ఆనందం అబ్బాయిదైతే, అనురాగం అమ్మాయిదైతే పాటు వింటారు. గీతరచన ఆరుద్ర, సంగీతం సత్యం, గానం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మనుషులు చేసిన దొంగలు చిత్రం నుంచి పాటు విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో మురళీమోహన్, శ్రీదేవి జంటగా నటించిన 1977 నాటి చిత్రం మా బంగారక్క. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నా హృదయం నాగార్జున సాగరం పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: కేవీ మహాదేవన్ స్వరపరిచిన బాలు పాడిన పాట విన్నారు కదా. తర్వాత పాట బివి ప్రసాద్ దర్శకత్వంలో నారాయణరావు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ముత్యాల పల్లకి. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సన్నాజాజికి గున్నామామికి పెళ్లి కుదిరింది. పాట వింటారు, రచన మల్లెమాల, సంగీతం సత్యం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ముత్యాలపల్లికి చిత్ర నుంచి మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట యమగోళ చిత్ర నుంచి ఆడవే అందాల సురభామిని పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. తాతినేని రామారావు దర్శకత్వంలో కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఎన్టీ రామారావు జయప్రద కథానాయకులుగా నటించారు. మరి పాట వినేద్దామా?

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. యమగోళ చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన ఆడవే అందాల సురభామిని పాట విన్నారు కదా. తర్వాత పాట ఎంఎస్ కోటారెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్, ప్రభ జంటగా నటించిన చిత్రం సంసారంలో సరిగమలు. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన కరిగిపోతే తిరిగిరాని ఈ రాత్రి పాట వింటారు. రచన వేటూరి, సంగీతం శంకర్ గణేష్.

0: అర్ధరాత్రి మధ్యలో జరగనట్టు ఏమిటి భాగవతం?
1: ఏమండో భాగవతం కాదు గీతం, యుగల గీతం.
2: అంటే
0: చాలు చాలు, కాస్త తలుపులు మూసుకోండి.
3: ఏమండో ఇది మా పోర్షన్, మా ఇష్టం కావాలంటే మీరే మూసుకోండి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354. సంసారంలో సరిగమలు చిత్రం నుంచి పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు బోయిన సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, జై చిత్ర ప్రధాన తారాగణంగా 1977లో నిర్మించిన చిత్రం సావాసగాళ్లు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ లోకం ఒక నాటక రంగం పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం జేవి రాఘవులు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: மேரி விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మొదటగా మనం తెలుసుకోబోతున్న విషయం ఒక డౌన్ సిండ్రోమ్ బాధితురాలు గురించి. మరి ఆ విషయాల్లోకి వస్తే ఆ పాప పేరు గ్రేస్ కీ. తనొక డౌన్ సిండ్రోమ్ బాధితురాలు. అయితేనే నైపుణ్యంలో ఏ మాత్రం తక్కువ కాదు. అందరితో పాటే హై స్కూల్లో చదువుకుంటోంది. అమెరికాలో ఫుట్బాల్ ఆటకెంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఆ పోటీలకి చీర్ లీడర్స్ కూడా ఉంటారు. గ్రేస్ తాను చీర్ లీడర్ గా వెళ్లాలనుకుంది.

సంవత్సరాలుగా కఠినంగా ఆటపాటల్లో సాధన చేసింది. జార్జియా రాష్ట్రంలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీల మొదటి రోజుకి తమ బడిలోని చీర్ లీడర్ల బృందంతో కలిసి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ఆమె హై స్కూల్ కోచ్ అడ్డుకున్నాడు. హే, ఏదో సరదాకి శిక్షణ అయితే తీసుకున్నావు కానీ నీలాంటి వాళ్లు మైదానంలోకి రావడానికి వీల్లేదు అనేశాడు. గ్రేస్ కి 16 ఏళ్లైనా, ఇంకా 5 ఏళ్ల పసిమనసే. మన సమాజంలో వికలాంగులపై ఉండే వివక్ష సంగతి అర్థంగాక కన్నీటితో వెనుదిరిగింది. అయినా 6 నెలల తన శిక్షణ వృధా పోకూడదు అనుకుందేమో, మైదానం కంచెకి బయట నిల్చొని చీర్ లీడర్ గా మారిపోయింది. నేర్చుకున్న డాన్సులన్నీ చేసింది. అది చూసి చాలా మందికి కన్నీరాగలేదు. కోచ్ కి ఎంత నచ్చ చెప్పినా ఒప్పుకోలేదు. తను కంచె బయట ఉంటూ అమాయకంగా నాట్యం చేస్తుండడాన్ని వీడియోగా తీసి ఫేస్బుక్ లో పెట్టారు. అంతే, జార్జియా రాష్ట్రంలోని బడి పిల్లలందరూ గ్రేస్ కి మద్దతుగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు ఊరుకోలేదు. ఆన్లైన్ ఆర్జీల వేదిక చేంజ్ ఆర్గ్ ద్వారా 1 వారంలో 5,000 మంది మద్దతు కూడగట్టారు. ఈ హడావుడితో బడి అధికారులు, కోచ్ అందరూ దిగొచ్చారు. గ్రేస్ ని ఆతిథ్య చీర్ లీడర్ గా అంగీకరిస్తూ మైదానంలోకి అనుమతించారు. తన వెనక ఏం జరిగిందో పూర్తిగా తెలియని గ్రేస్ ఇప్పుడు మరిన్ని చిరునవ్వులతో నృత్యం చేస్తుంది. అదండి గ్రేస్ యొక్క కథ. ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీబోడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565858.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇప్పుడు మనం కంటికిం పైన పసుపు రంగు పూలు నిండుగా పూసే గోల్డెన్ పెండా గురించి తెలుసుకోబోతున్నాం. గోల్డెన్ పెండా శాస్త్రీయ నామం జాందోస్టెమాన్ క్రైసాందస్. యూకలిప్టస్ బాటిల్ బ్రష్ల కుటుంబానికి చెందిన ఇది 10-12 అడుగుల ఎత్తులో పెరిగే చిన్న చెట్టు. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ కావలసిన ఎత్తులో పొదలాగాను పెంచుకోవచ్చు. జాండోస్టెమాన్ అంటే పసుపు రంగు కేసరాలు, క్రైంధాస్ అంటే బంగారు పూలు అని అర్థం. ఈ చెట్టు ఆకులు కోలగా మెరిసే ఆకుపచ్చ రంగులో కొద్దిగా బిరుసుగా ఉంటాయి. లేత ఆకులు మాత్రం ఎర్రగా ఉంటాయి. కానీ అందమంతా దీని పూలదే. నిమ్మ పసుపు రంగులో కొమ్మల చివర గుత్తులుగా పూసే దీని పూలు కంటికింపుగా ఉంటాయి. బాటిల్ బ్రష్ పూలల్లో లాగా కేసరాలు బయటకు వచ్చి ప్రత్యేకంగా కనబడతాయి. ఈ పూల గుత్తులు అలంకరణకు బాగుంటాయి. నాటిన 2 ఏళ్ల నుంచే పూలు పూయడం మొదలు పెడుతుంది. మరి ఈ గోల్డెన్ పెండాను పెంచుకునేందుకు తేమ కలిగిన సారవంతమైన నేలలు అవసరమట. అయినప్పటికీ నీటి ఎద్దడిని, కాలుష్యాన్ని, అధిక ఉష్ణోగ్రతల్ని కూడా బాగా తట్టుకోగలుగుతుంది. దీనికి తగినంత సూర్యకాంతి అవసరం. బాల్కనీల్లో పెంచుకున్నా, లాన్లో వరుసగా నాటుకున్నా ఈ పూలందం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పూలకు ఉండే ప్రకాశవంతమైన పసుపు రంగు సీతాకోకచిలుకల్ని ఆకర్షిస్తే మకరందం తేనెటీగలను, చిన్న చిన్న పక్షులను

దడపా దడపా పూస్తూనే ఉంటుంది. నర్సరీలో దొరికే 2-3 అడుగుల మొక్క 300-400 రూపాయల్లో లభిస్తుంది. అదండి మరి గోల్డెన్ పెండా గురించి. ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిస్నైట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం ప్రాన్ పత్తా బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాల్లోకి వస్తే రొయ్యలు 400 గ్రాములు, పొల్లిచ్చ మసాలా 400 గ్రాములు, వండిన పులావ్ రైస్ 800 గ్రాములు, అరటి ఆకులు 4, టైగర్ రొయ్యలు 400 గ్రాములు, కారం 10 గ్రాములు, పసుపు 5 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు, నిమ్మరసం 3 నిమ్మకాయలు, కరివేపాకు 5 గ్రాములు, ఉల్లి తురుము 80 గ్రాములు, పికిల్ 40 గ్రాములు, అప్పడాలు 4. పొల్లిచ్చ మసాలా తయారు చేసుకునే విధానానికి వస్తే కొబ్బరి నూనె 100 గ్రాములు, ఆవాలు 10 గ్రాములు, మెంతులు 5 గ్రాములు, వెల్లుల్లి తురుగు 25 గ్రాములు, అల్లం తురుగు 20 గ్రాములు, పచ్చిమిర్చి 10 గ్రాములు, కరివేపాకు 5 గ్రాములు, ఉల్లి ముక్కలు 1 కిలో, టొమాటో పేస్ట్ 400 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు, కుంకుమ పువ్వు 15 గ్రాములు, పసుపు 5 గ్రాములు, కాశ్మీరీ కారం 15 గ్రాములు, ధనియాల పొడి 20 గ్రాములు, ఫిష్ స్టాక్ 150 గ్రాములు. నూనె వేడి చేసి ఆవాలు, అల్లం, వెల్లుల్లి తురుగు, కారం, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత మసాలాలు వేసి టొమాటో పేస్ట్, ఫిష్ స్టాక్ కూడా వేసి కలపాలి. నూనె తేలే వరకు ఉడికించి ఉప్పు, కుంకుమ పువ్వు వేసి దింపాలి. అంతే, పొల్లిచ్చ మసాలా తయారైనట్టే. మరి ఈ బిర్యానీ తయారీ విధానానికి వస్తే చిన్న రొయ్యలకు పొల్లిచ్చ మసాలా కలిపి పక్కనుంచాలి. కారం, పసుపు, ఉప్పు, తరిగిన కరివేపాకు, నిమ్మరసంలో ట్రైగన్ ప్రాన్స్ ను నానబెట్టుకోవాలి. అరటి ఆకులో ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న రొయ్యలు, వాటిపైన ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులావ్, టైగర్ ప్రాన్స్ లేయర్స్ గా పరచాలి. తర్వాత అరటి ఆకును 4 వైపుల నుంచి మడిచి గ్రిల్ మీద కాల్చాలి. అరటి ఆకు నల్లగా తయారై ఆకు వాసన రొయ్యలకు పట్టేంత వరకు గ్రిల్ చేయాలి. పికిల్, అప్పడాలతో వేడివేడిగా తినేస్తే సరి. అంతేనండి ప్రాన్ పత్తా బిర్యానీ రెడీ అయినట్టే. ఇదండి మరి ఈ రోజు మహిళా కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళైతే మనం చెప్పుకోబోయే టాపిక్, ఆకుకూరలు అండ్ పాలు వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో. సో అవన్నీ ఏంటో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మరి ముందుగా ఆకుకూరల గురించి తెలుసుకుందాం. మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వరాల్లో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.

శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తుంది ఆకుకూరలు. నిత్యం తమని ఏదో ఒక రకంగా తీసుకునే వ్యక్తుల జీవన శైలినే మార్చేస్తుందట. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకుకూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు అయితే కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, దుమ్ము, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందుకని కడుక్కోవడం అత్యవసరం. అవసరమైతే ఆకుకూరలు కడిగేటప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్ తో ఆకుకూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితాలుంటాయట. మనకి తెలిసిన ఆకుకూరలు అయితే మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, గోంగూర, బచ్చలాకు ఇంకా చాలా ఉంటాయి. ఇలా పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసిన మంచి నీటితో ముంచితే వాటిపై ఉండే క్రిమి కీటకాలు, గుడ్లు ఇవన్నీ నాశనం అవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండటం వల్ల సలాడ్లు, చట్నీలు సులువుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వండాలట. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్ లోనే వండేందుకు ప్రయత్నిస్తే మంచిదట. వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకబెట్టాక అందులో నీటిని పారేయకూడదు. కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్ గా తీసుకున్నా సరే ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇకపోతే ఆకుకూరలతో మధుమేహానికి కూడా చెక్ పెట్టచ్చు. ఆకుకూరలు తినండి, మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఎందరో ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజు పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారిలో కూడా మధుమేహంతో పాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతిరోజు పల్లీలు తినే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 21% తగ్గుతుందట. డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రిషన్లు అంటున్నారు. ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14% తగ్గించవచ్చట. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి 3 సార్లు తీసుకుంటూ ఉండండి అని డాక్టర్స్ చెప్తున్నారు చాలా మందికి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, ఆకుకూరల వల్ల మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగం ఉందో. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము, అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక అయితే ఆకుకూరల గురించి తెలుసుకున్నాం కదండి, సో ఇప్పుడు పాలు మన శరీరానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పాలు అంటే క్షీరదాలు. పుట్టగానే తల్లి నుండి తీసుకునే ఫస్ట్ ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవే పాలు. తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవి, ఆరోగ్యమైనవి కూడా. వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండటం తల్లిపాలుకున్న బెస్ట్ క్వాలిటీ. తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పాలు నామవాచకంగా పాలు మరియు పాల వంటి ద్రవాలకు ఉపయోగిస్తారు. పాలు లేదా క్షీరము శ్రేష్టమైన బలవర్ధకమైన ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉంటాయి. కొద్దిగా విటమిన్ సి మరియు ఇనుము తక్కువ ఉంటాయట. అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం పాలు అని చెప్పుకోవచ్చు. హిందువులు మాత్రం పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలని అన్ని రకాల పూజా కార్యక్రమాల్లోనూ వాడతారు. 3 ప్రోటీన్లు, 6 విటమిన్లు, 25 ఖనిజాలు కలిగి ఉన్న ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధుల్ని తొలగిస్తుందట. శరీరానికి కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో పాలు ఎంతో తోడ్పడతాయి. పాలలో పోషక విలువలు 4% కొవ్వు పదార్థాలు ఉంటే 4.7% పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇక ప్రోటీన్స్ వచ్చేసి 3.3%, నీళ్లు అయితే 88%. మనిషి పాలలో 71 కిలోకాలరీలు, ఆవు పాలలో 69 కిలోకాలరీలు, గేదె పాలలో 100 కిలోకాలరీలు మరియు మేక పాలలో 66 కిలోకాలరీల శక్తి ఉంటుంది. ఇకపోతే పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించుకోవాలి అందరూ. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ ఇలా ఎన్నో రకాలుగా లభిస్తాయి పాలు బయట. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవిగా వెల్లడైంది. కొంతమంది పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుండి పిండగానే అలాగే పచ్చిపాలు తాగడం మంచిది కాదంటుంటారు డాక్టర్స్. ఆరోగ్యం మాట అటుంచితే ఎన్నెన్నో అనారోగ్యాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుందట. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం కూడా ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనైనా బాగా కాచి పొంగిన తర్వాతనే పిల్లలకు తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్ మిల్క్ను కనీసం 10 నిమిషాలైనా కాచినట్లయితే అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిపోయిన పాలను

నిల్వ ఉన్న పాలను పిల్లలకు తాగించకూడదట. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్లు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలుపుకోవాలి. వేడి పాలల్లో చన్నీళ్లు కలిపితే ఆ నీటి ద్వారా బ్యాక్టీరియా పాలలోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు గనక పాలు పడకపోతే వాంతులు, అజీర్తి వ్యాధులు కలుగుతుంటాయి. పిల్లల వైద్యుని సంప్రదించి పిల్లలకు ఏ పాలు తాగించాలన్నది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పశువుల పాలు తాగించేటప్పుడు పశువులకు చేపు వచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్ ఇస్తారు.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము, అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు పాలతో బరువు కూడా తగ్గొచ్చట. పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇదైతే అందరికీ తెలుసు కదా. పాలు వలన బరువు తగ్గడం కూడా సాధ్యమేనట. మధ్య వయసులో పాలు తాగినంత తాగుతూ డి విటమిన్ సమృద్ధిగా తీసుకునే వారు బరువు కూడా తగ్గుతారని నిరూపించబడింది. ఇజ్రాయెల్ పరిశోధకులు భారీ కాయం కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధన ఫలితం ఇది. వీరి వయసు 45 నుండి 60 మధ్య మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు 2 గ్లాసులు పాలు తాగడంతో పాటు పిండి పదార్థం ఉన్న ఆహారం తక్కువగా తీసుకున్న వీళ్లు 2 ఏళ్ల కాలంలో 5.5 కిలోలు బరువు తగ్గారు. అదే సమయంలో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించిన వాళ్లైతే కేవలం 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్షియం మరియు విటమిన్ డి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. ఇకపోతే పాలు ఎసిడిటీని కూడా తగ్గిస్తాయట. పాలు పౌష్టికాహారం అన్న సంగతి

0: అందరం తరచూ వింటూనే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ రోగాన్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన పరిపూర్ణ పౌష్టికాహారం కింద చెప్తుంటారు పెద్దలు. పాలను మానవులు అనాది నుండి వాడుతూ వస్తున్నారు, ముఖ్యంగా ఆవు పాలు, బర్రెపాలు, మేకపాలు ఇలాంటివన్నీ. ఆవు పాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రోటీన్స్ ఉంటాయట, కానీ చక్కెర తక్కువ ఉంటుంది, దీనివల్ల అసిడిటీ కూడా తగ్గుతుంది. బర్రె పాలలోకి వచ్చేసరికి ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది. పాలలో ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, మనకు తెలిసిన అన్ని రకాల విటమిన్లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలున్నాయని లభిస్తాయి. పాలలో లభించే ప్రోటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమైనో ఆసిడ్స్ అయితే లభిస్తాయి. ఒక లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్ఫరస్, పుష్కలంగా విటమిన్ ఏ మరియు సి, మూడో వంతు ప్రోటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్, నాలుగో వంతు శక్తి, విటమిన్ బిఇ మరియు డి విటమిన్లు కొంతలో కొంత లభిస్తాయి. పాలలో లభించే కొవ్వులో 99%, ప్రోటీన్లలో 97%, కార్బోహైడ్రేట్స్లో 98% తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. మనం తాగిన పాలు జీర్ణం కావడానికి కనీసం గంటన్నర సమయం అయితే సరిపోతుందట. పాలలో లవణాలు, నీరు జీర్ణాశ్రయంలో చేరుకున్న తక్షణమే అబ్జార్బ్ కావడం ప్రారంభిస్తాయి. కానీ మిగతా ఘన పదార్థాలు, కొవ్వు మాత్రం పేగుల్లోకి చేరుకున్న దగ్గర నుండి అబ్జార్బ్ కావడం మొదలు పెడతాయట. ఇకపోతే మన ప్రాచీన వైద్యుడు చరకుడు చెప్పిన దాన్ని బట్టి పాలు మనలో శక్తిని ఎంతో పెంపొందజేస్తాయి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, అలసటను కూడా పోగొడతాయి, సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి. ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ రుజువు కాబడ్డాయట. పాలు తాగే పాపాయల నుండి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒక్కటేనంటే ఏ అతిశయోక్తి లేదు అంటారు పెద్దలు. అస్వస్థతతో బాధపడుతున్న వాళ్లకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పాల వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సో ఇదండి ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.
1: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫీమేల్.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇంజనీర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: మచ్చలు పడిన వడ్లు అంటే రోగిష్టి వడ్లు. బంగ్లాదేశ్ లో వరి ముఖ్యమైన ఆహార పంట.
2: జనసంఖ్య వృద్ధి
1: పెరిగిన జనాభాకు సరిపోయేలా వరి ఉత్పత్తిని కూడా పెంచాలి. కానీ మచ్చలు పడిన, రంగు మారిన వడ్లు ఉత్పత్తి పెరగడానికి అవరోధాలవుతాయి. ఉత్పత్తిని పెంచడానికి మచ్చలు పడిన వడ్లను తొలగించాలి. ఈ వీడియోలో ఆరోగ్యవంతమైన వడ్లను ఉత్పత్తి చేసి వాటిని వాడడానికి గాను వడ్లను ఎలా శుభ్రం చేయాలో మీరు నేర్చుకుంటారు. నాణ్యత లేని వడ్లలో ఉండే అనేక సమస్యల్లో మచ్చలు పడిన, రంగు మారిన వడ్లు ముఖ్యమైనవి. మచ్చలు పడిన వడ్లను చెరగడంతో గాని, సీడ్ ఫ్లోటేషన్తో గాని తొలగించడానికి వీలు కాదు. వీటిని చేత్తో తొలగించడమే జరగాలి.

0: మీ కుటుంబ సభ్యులందరూ సహాయపడితే మీరు తక్కువ సమయంలో వడ్లను శుభ్రం చేయవచ్చు. చూడండి, ఇవి వేరు చేసిన శుభ్రమైన వడ్లు. ఇటువంటి ఆరోగ్యవంతమైన వడ్ల నుండి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. ఈ చిత్రంలో కుడివైపున మచ్చలు పడిన రంగు మారిన వడ్లు ఉన్నాయి. ఇవి రోగిష్టి వడ్లు. ఈ వడ్ల నుంచి మీరు మంచి పంటను ఆశించలేరు. ఇంట్లో అందరూ కలిసి వడ్లను శుభ్రం చేస్తే అది చాలా సరదాగాను సంతోషదాయకంగాను ఉంటుంది. శుభ్రం చేసిన వడ్లను క్రమబద్ధీకరించి వాడటం వల్ల దక్కిన ప్రయోజనాలను గురించి కొన్ని వ్యవసాయ కుటుంబాలు చెప్తున్నది విందాం.
1: మచ్చలున్న వడ్లు రోగిష్టివి. జబ్బులు సోకిన వడ్లని వాడినప్పుడు దిగుబడి తక్కువగాను వచ్చింది. ఇప్పుడు వడ్ల

0: క్రమబద్ధీకరించి మేము తక్కువ వడ్లని వాడుతున్నాము, ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నాము. గింజ మీద మచ్చలు ఉంటే వాటిని మచ్చల వడ్లు అంటారు. పురుగు పట్టిన వడ్లకు బెజ్జాలు ఉంటాయి. వరి చిమ్మట వంటి పురుగులు బెజ్జాలు పెట్టి గింజను తింటాయి. ఇవి జబ్బు సోకిన గింజకి పురుగు తిన్న గింజకి మధ్య తేడాలు. వడ్లని క్రమబద్ధీకరించడం మనకే కాదు, అందరికీ అవసరమే. మేము మొదట్లో నాటడానికి కొద్ది మొత్తంలో శుభ్రమైన వడ్లని వాడాం. మంచి దిగుబడి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము శుభ్రమైన వడ్లని వాడుతున్నాము. ఒకప్పుడు మా దిగుబడి 20 కిలోలు ఉంటే ఇప్పుడు 25 కిలోలు వచ్చాయి. మేము మొదట్లో కిలో శుభ్రమైన వడ్లని వాడాము. వాటిని మా పొలంలో విడిగా ఒక చోట విత్తాము. అక్కడ మాకు 5 కిలోలు వచ్చాయి. పైగా ఈ వడ్లను చెరిగిన తర్వాత తేలిగ్గా శుభ్రం చేయవచ్చు. ఈ 5 కిలోల్లోని వాడితే మాకు 15 కిలోలు మంచి వడ్లు వచ్చాయి. అలా మేము మా వడ్లనన్నిటినీ శుభ్రం చేశాము.
1: మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి విత్తన శుద్ధి చేస్తున్నారు. వడ్లు 10 కిలోలుంటే ఒక్కళ్ళు శుభ్రం చేయడం కుదరదు. ఇంట్లో వాళ్ళందరూ తమ విశ్రాంతి సమయంలో రోజుకు 1 గంట వరకు ఉపయోగిస్తే వడ్లని తేలికగా శుభ్రం చేయవచ్చు.
0: ఇది వరకు పనిని ఇష్టపడలేదు. మా కళ్ళకు ఒత్తిడిగా, నడులు నొప్పిగా అనిపించేది. మా చేతులకి ఇలాంటి పని అలవాటు లేదు. ఇప్పుడు మేము సులభంగా వడ్లని ఏరుతున్నాం. పని ఏదైనా చేస్తున్నప్పుడు వడ్లని వినోయర్ మీద ఉంచుతున్నాం. కుటుంబంలోని అందరూ టేబుల్ మీద వడ్లని ఏరుతూ ఆనందిస్తున్నాం.
1: బాగు చేసిన వడ్లకి మార్కెట్ లో 7కు బదులు 10 టాకాల ధర ఎక్కువ లభిస్తుంది.
0: మేము మా పొరుగు వాళ్లతో కూడా వడ్లు ఇచ్చి పంచుకుంటాము. ఊళ్ళో ఇతర వాళ్లకి 10 నుంచి 15 కిలోలు వరకు అమ్ముతాం. వడ్ల నాణ్యత బాగున్నప్పుడు ఎక్కువ ధర ఇస్తారు.
2: ఎవరైనా నిపుణుడితో మాట్లాడి మచ్చలు పడిన, రంగు మారిన వడ్ల గురించి మీరు ఇంకా తెలుసుకోవచ్చు.
3: কৃষকের বীজ বীজে এই স্পটগুলো দেখা যায় বা দাগগুলো দেখা যায়। এই দাগগুলো আসলে নানা রকমের ফসলের রোগ বহন করে।
1: বাস্তবানিকি এই মচ্ছল্লো জব্বুকি কারণమయ్య সূক্ষ্মজীবులు দাগি ఉంటాయి। এই রোগগুলোই তারপর এই গিঞ্জে পোলমলোকি వెళ్లి রকরকাল জব্বুলను প্রদর্শিస్తుంది।
3: এগুলাই পরবর্তীতে মাঠে যে ফসলের রোগ আকারে প্রকাশ পায় এবং ফসলের রোগ হয়। কৃষকের যে ধারণাগুলো আছে বা যে কাজগুলো করে, যেমন কুলা দিয়ে ঝাড়াই করা,
1: ఇవి మచ్చలు పడిన నిండు గింజలు కాబట్టి చెరగడం, ఫ్లోటేషన్ వంటి వడ్లను బాగు చేసే పద్ధతులతో ఈ మచ్చలు పడ్డ గింజలను తొలగించడం వీలు కాదు. సాధారణంగా వండడానికి ముందు బియ్యం శుభ్రం చేయడానికి ఇరినట్లే వీటిని చేత్తో తీసివేయవచ్చు.
3: তাহলে এই দাগগুলো থেকে আমরা নিষ্কৃতি পেতে পারি।
2: కాబట్టి మీరు చూసి విన్న వాటి వల్ల మచ్చలు పడి రంగు మారిన గింజ చాలా హాని కలిగిస్తుందని తెలుసుకున్నారు. ఉదాహరణకు అవి వ్యాధులను వ్యాపింపజేస్తాయి, దిగుబడిని తగ్గిస్తాయి. కానీ మచ్చలు పడిన రంగు మారిన వడ్లను ఏరడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అది మీ ఆదాయానికి, ఆరోగ్యానికి సహాయపడుతుంది. తద్వారా దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గుర్తుంచుకోండి, మంచి గింజ మంచి పంటను తెస్తుంది.

0: దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.

0: टाइगर का हुक्म। अर्थमैंदा राजा।
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్,

0: మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695.

விஷ்ணு எஃப்எம் 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి అది సంగతిలో మనం ప్రతిరోజు మూడు వింతలు వింటూ ఉన్నాం కదా, మరి ఈవేళ కూడా ఒక మంచి మూడు వింతలతోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ వింతల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ అందరి కోసం హనీ బ్యాడ్జర్ గురించి తెలుసుకుందాం. హనీ బ్యాడ్జర్ అంటే తేనె తినేవాడు అని అర్థం, కానీ ఇది తేనె ఒకటే కాదండి, దేన్నైనా తింటుంది, ఎవరినైనా కొడుతుంది. గిన్నీస్ బుక్లో వరల్డ్స్ మోస్ట్ ఫియర్లెస్ యానిమల్ అని రికార్డ్ సాధించింది. ఇది ఏ జంతువుకి భయపడదు, సైజు చిన్నదే కానీ దీని వైఖరి సింహం కంటే పెద్దది. దీనికి ఐ డోంట్ కేర్ అంటుంది దీని మోటో. భూమి మీద అసలు భయం లేని జంతువు అయిన హనీ బ్యాడ్జర్ గురించి ఎన్నో వింతలున్నాయి. మరి మీ అందరి కోసం కొన్ని వింతలు చూద్దాం. దీని సైజు 55 నుంచి 77 సెంటీమీటర్లు ఉంటుంది, పొడవు 25 సెంటీమీటర్లు అండి. తోకతో కలిపి దీని బరువు 9 నుంచి 14 కేజీలు ఉంటుంది, మగది పెద్దది. దీని లుక్ పైన వెండి తెలుపు కింద నలుపు, చిన్న కళ్ళు చిన్న చెవులు, పంజా 4 సెంటీమీటర్లు, కర్రలాగా గట్టిగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ అడవుల్లో ఉంది. దీని లైఫ్ టైం అడవిలో 7 నుంచి 8 ఏళ్ళు, జూలో అయితే 25 ఏళ్ళు. ఇది రాత్రి ఎక్కువ, పగలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది చూడడానికి చిన్న ఎలుకబంటి కలిపినట్లుగా ఉంటుంది. దీనికి సూపర్ పవర్స్ ఉన్నాయండి, అవేంటో చూద్దామా. హనీ బ్యాడ్జర్ చర్మం 6 మిల్లీమీటర్ల మందం, మనిషి చర్మం

2 మిల్లీమీటర్లే. దీని చర్మం రబ్బర్ లాగా వదులుగా గట్టిగా ఉంటుంది. మెడ దగ్గర అయితే ఇంకా మందంగా ఉంటుంది. తేనెటీగ కొట్టదు, పాము కూరలు దిగవు, కుక్క కరిస్తే దాని పళ్ళు ఇరుక్కుంటాయి. కత్తితో కోయడానికి చాలా శ్రమించాలి. సింహం పట్టుకున్నా చర్మం వదులుగా ఉండడం వల్ల అటు ఇటు తిరిగి సింహం మొహం గీరేస్తుంది. అందుకనే అవి కూడా పట్టుకునే ప్రయత్నం చేయవు. చిన్న క్యాలిబర్ తుపాకీ గుండు చీల్చలేదు. దీని చర్మం అంత మందంగా ఉంటుంది. ఈ హనీ బెడ్జర్ కి పాము విషం ఇమ్యూనిటీగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో చెప్తాను వినండి. ఏ పావులనైనా ఇది లాగించేస్తుంది. కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబా, ఆఫ్రికాలో ఉండే పఫ్ యాడర్, రెసల్స్ వైపర్ అన్నిటినీ తింటుంది. ఒకవేళ కోబ్రా కరిస్తే 2 నుంచి 5 గంటలు పడుకుంటుంది. లివర్ లో ఎంజైమ్స్ విషాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. లేచి అదే పావును తినేస్తుంది. నరాల గ్రాహకాలు పరివర్తనం చెందుతూ ఉంటాయి. నాడీ వ్యవస్థని దెబ్బతీయదు. దీని దవడ పంజాగా ఉపయోగపడుతుంది. ఈ దవడ 4 సెంటీమీటర్ల పొడవు. కాంక్రీట్ని కూడా తవ్వుతుంది. 5 నిమిషాల్లో 50 సెంటీమీటర్లని కొయ్యి తవ్వగలదు. దీని దవడ ఫోర్స్ చాలా ఎక్కువ అండి. ఎముకలు కొరికేస్తూ ఉంటుంది. తాబేలు షెల్ కొరికేయగలదు కూడా. 24 గంటలు నాన్ స్టాప్ ఫైట్ చేయగలదు. అలిసిపోదు. వింత ఏంటంటే దీని స్కిన్ ఎంత వదులుగా ఉంటే వెనక్కి తిరిగి 180 డిగ్రీలు తన్ని పట్టుకున్న జంతువు మొహం కొరగలదు. తిండి విషయంలో ఏది దొరికితే అది. ఫుడ్ చాయిస్ లేనే లేదు. తేనె దీని ఫేవరెట్. తేనెటీగ తొట్టెను కదిలించి మరీ తినేస్తూ ఉంటుంది. వేల తేనెటీగలు దీన్ని కుట్టినా లెక్క చేయదు. తేనె కనిపెట్టే పక్షి దీనికి తేనె తొట్టని చూపిస్తుంది. ఇది బ్రేక్ చేస్తే అది కూడా తింటుంది. కోబ్రా, వైపర్, బ్లాక్ మాంబా విషం ఉన్నా లేకపోయినా తల కొరికి చంపి తింటుంది. తేళ్లు, సాలీళ్లను కూడా తింటుంది. కుందేలు, ముంగిస, చిన్న జింక, చచ్చిన జంతువులు, ఎముకలతో సహా తింటుంది. పళ్ళు, దుంపలు, రూట్స్ తవ్వి ఆరగిస్తూ ఉంటుంది. ముందు చంపు, తర్వాత ఏంటో చూడు. తినదగినదా కాదా తర్వాత అనే ధోరణి దీంది. దొరికింది వదలదు. వింత ఏంటంటే దీనికి భయం అనేది తన జీన్స్లోనే లేదు. చావు అంటే తెలీదు. డూ ఆర్ డై కాదు, డూ అండ్ డై. దీని మెదడులో నియంత్రించే భావోద్వేగాలు ఏమీ లేవు. హనీ బ్యాడ్జర్ అంటే ప్రకృతి ట్యాంక్. కవచం ఉంది, వెపన్ ఉంది, విషానికి ఇమ్యూనిటీ ఉంది, భయం లేదు, తెలివుంది. 12 కేజీల బాడీలో 100 కేజీల యాటిట్యూడ్ ఉంది. అందుకే ఆఫ్రికాలో అడవి రౌడీ అయింది. మనుషులకి కూడా డేంజర్ అయ్యేది. రెచ్చగొట్టకపోతే మాత్రం అటాక్ చేయదు. కానీ గూడు దగ్గరకు వెళ్తే పిల్లలుంటే వదలదు, పారిపోయినా వదలదు, చెట్టు ఎక్కినా వదలదు. దీంతో జాగ్రత్తగానే ఉండాలి. మరి విన్నారు కదండి హనీ బెడ్జర్ వింతలు. మరి మరో వింతలోకి వెళ్ళబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. KYC అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో 3 వింతల్లో ఇప్పటి వరకు హనీ బ్యాడ్జ్ దేనికి భయపడదు, దీనికి విల్ పవర్ ఎక్కువ. దీని గురించి వింతలు విన్నారు కదా, ఇప్పుడు మరో వింతలోకి వెళ్దాం. బద్ధకం మనకి కాదండి, బద్ధకం అనేది ఒక జంతువు పేరు. అవును, మీరు విన్నది ఎగ్జాక్ట్లీ నిజం. కోతి జాతికి చెందిన ఈ జంతువు పేరు బద్ధకం. చూడడానికి చిన్న ఎలుకబంట్లాగా ఉంటుంది, కానీ కోతి జాతి. అమెజాన్ అడవుల్లో చెట్టు మీద తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటుంది. అసలు బద్ధకం పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇది ఎక్కడుంటుంది, ఈ వివరాలు చూద్దాం. దీని అసలు పేరు స్లాత్, స్పానిష్లో సోమరితనం అని అర్థం. అంటే మన తెలుగులో బద్ధకం అనే కదా, ఇవి 2 రకాలు. ఒకటి 2 వేళ్ల బద్ధకం, రెండోది 3 వేళ్ల బద్ధకం. 3 వేళ్లదానికి మెడ మీద నవ్వినట్టు మార్క్ ఉంటుంది. దీని సైజ్ 60 నుంచి 80 సెంటీమీటర్ల పొడవు, 4 నుంచి 8 కేజీల బరువు. ఇది ఎక్కడుంటుందంటే దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, అమెజాన్ వర్షారణ్యాలలో నివసిస్తూ ఉంటుంది. చెట్టు మీదే 90% జీవితం. ఇది 20 నుంచి 30 ఏళ్ళు బతుకుతుందండి. జూలో అయితే 40 ఏళ్ళు. దీని రంగు గ్రే బ్రౌన్ బొచ్చుగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే శరీరం అంతా పచ్చటి నాచు పట్టి ఆకుపచ్చగా ఉంటుంది. వింత ఏంటంటే దీని మెడలో 9 ఎముకలు ఉంటాయి. మనిషికి 7, జిరాఫీకి 7, దీనికి మాత్రం 9. అందుకే తల 270 డిగ్రీలు తిప్పగలదు, వెనక్కి కూడా చూడగలదు. దీని గ్రావిటీ రివర్స్ లైఫ్. తలకిందులుగా మరి ఎందుకో చూద్దామా. దీనికి 10 సెంటీమీటర్ల పొడవాటి వంకీ గోర్లు ఉంటాయి. హుక్కులాగా కొమ్మకి తగిలించుకుని వేళ్లాడుతుంది. కాళ్ళు చేతులు లాక్ అయిపోతాయి. కండరాలు వాడకుండానే వేళ్లాడగలదు. చచ్చిపోయినా కింద పడదు. 2 రోజులు వేళ్లాడుతూనే ఉంటుంది. వేళ్లాడితే శక్తి ఖర్చు, నిలబడితే నడిస్తే శక్తి అయిపోతుంది. అందుకే తలకిందులుగా ఉంటుంది. దీనికి అవయవాలు కూడా రివర్సే. కాలేయం మనకి కడుపులో కింద ఉంటుంది. దీనికి పక్కటెముకలకి అతుక్కునుంటుంది. తలకిందులుగా ఉన్న కిందకి జారవు. ఈ బద్ధకానికి బొచ్చు పొట్ట నుండి వీపు వైపుకి పెరుగుతుంది. మిగతా జంతువులకి వీపు నుంచి పొట్ట వైపు పెరుగుతుంది, వర్షం నీళ్లు కారిపోవడానికి.

ఇక ఇది తినే తిండి ఆకులు. కడుపులో 4 గదులుంటాయి ఆవులాగా. ఆకు జీర్ణం అవ్వడానికి 1 నెల పడుతుంది. అత్యంత నెమ్మదిగా వింత ఏంటంటే తలకిందులుగా ఉన్నా తినగలదు, నిద్రపోగలదు, పిల్లల్ని కనగలదు, సెక్స్ చేయగలదు, అన్నీ తలకిందులుగానే. ఇది అతి నెమ్మదిగా చెట్ల కొమ్మల మీద నడుస్తూ ఉంటుంది. ఎందుకలా అనుకుంటున్నారా? చెట్టు మీద 4 మీటర్లు వెళ్ళగలదు. అదే

చూద్దాం. ఇది ఆకులే తింటుంది. ఆకుల్లో అంత బలం లేదు, షుగర్ లేదు, క్యాలరీలు తక్కువ. ఆకుల్లో కేవలం 10 క్యాలరీలు మాత్రమే. దీని జీవక్రియ భూమి మీద అతి నెమ్మదిగా ఉంటుంది. మన గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటే దీనిది 20 నుంచి 30 సార్లు మాత్రమే. బాడీ టెంపరేచర్ 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్. చలి వస్తే షట్ డౌన్ అయిపోతుంది, ఎండలో వేడెక్తే యాక్టివ్గా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇది మలం విసర్జించడానికి వారానికి ఒకసారి కిందకి దిగి తోక దగ్గర గొయ్యి తవ్వి బరువులో 1.3% ఒకేసారి విసర్జిస్తుంది, తర్వాత ఆకులతో కప్పేస్తుంది. ఇలా కిందకి దిగినప్పుడు పులులు కానీ డాగలు కానీ పట్టేస్తాయి. 50% బద్ధకాలు ఇలాగే చనిపోతాయి. దీని బొచ్చు ఒక పర్యావరణ వ్యవస్థ అనే చెప్పుకోవచ్చు. అది ఎలా అంటారా, వర్షాకాలం బొచ్చులో పచ్చటి నాచు పెరుగుతుంది, వర్షాకాలంలో చెట్టులాగా మభ్యపెడుతుంది, డాగకి కనిపించదు. మాత్ అనే సీతాకోక చిలుక బద్ధకం బొచ్చులోనే గుడ్లు పెడుతుంది. 120 రకాల కీటకాలు బొచ్చులో ఉంటాయి. బద్ధకం తన బొచ్చు నాక్కుని నాచు తింటుంది, దానికి ఎక్స్ట్రా ప్రోటీన్ అన్నమాట. ఈ బద్ధకం రోజుకి 10 మీటర్లు మాత్రమే కదులుతుంది. డేగా జాగ్వర్ కదలిక చూసి వేటాడతాయి. ఇది కదలదు కాబట్టి వీటి నుంచి తప్పించుకోగలదు. బద్ధకంపై నాచు పట్టినప్పుడు పచ్చగా ఉండి ఆకుల్లో కలిసిపోతుంది, పట్టుకుంటే 10 సెంటీమీటర్ల గోరుతో గీకుతుంది. చాలా పవర్ఫుల్, ఎముక విరగ్గొట్టగలదు. ఇది 30 మీటర్ల చెట్టు మీద ఉంటుంది, చాలా జంతువులు ఎక్కలేవు. దీనికి హార్పి ఈగల్ మెయిన్ శత్రువు. 2 మీటర్ల రెక్కలు, ఎలుకబంటి పంజా అంత గోర్లు చెట్టు మీద నుంచి లాక్కెళ్ళిపోతుంది. 2 నుంచి 3 ఏళ్ళు వయసున్న బద్ధకాలు ఈగిలికి బలైపోతాయి. బద్ధకం సోమరి కాదు, తెలివైంది. శక్తి తక్కువ కాబట్టి శక్తి సేవ్ చేస్తుంది, నెమ్మదిగా ఉంటే ఎక్కువ కాలం బతుకుతుంది. మనిషికి రోజుకి 2000 క్యాలరీలు కావాలి, దీనికి 110 క్యాలరీలు చాలు. స్లో లైఫ్ లాంగ్ లైఫ్ దీని మంత్రం. విన్నారు కదండి బద్ధకం వింతలు. మరి మరో వింత వినబోయే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో అది సంగతిలు. మరి ఈ రోజుకి మూడో వింతలకు వచ్చేసాం. ఏ పని చేయని దొర తినడం, పడుకోవడం, వారానికి ఒకసారి బాత్రూమ్ కళ్ళడం, ఇదే బద్ధకం. మరి ఈ బద్ధకం వింతలు విన్నారు కదా, ఇప్పుడు మరో వింత విందాం. భూమి మీద పొలుసులున్న ఒక్క క్షీరదం ఇది. ఎలుగు బంటి కాదు, పిల్లి కాదు, పైనాపిల్లాగా ఉంటుంది కానీ పండు కాదు. ఇనుప కవచం ఉన్న చీమల దొంగ ఆఫ్రికా, ఆసియా అడవుల్లో ఉంటుంది. ఇండియాలో కూడా ఉందండి, కానీ చాలామందికి తెలియదు. దాని పేరేంటో తెలుసా? పాంగోలిన్, తెలుగులో అలుగు అంటారు. ఈ అలుగు వింతలు విశేషాలు ఒకసారి చూద్దాం. పాంగోలిన్ అంటే మలయ్ భాషలో చుట్టుకునేది అని అర్థం. ప్రమాద సమయం బంతిలా చుట్టుకుపోతుంది. వీటిల్లో 4 రకాలున్నాయి. ఆసియాలో 4 రకాలు, ఆఫ్రికాలో 4 రకాలు. వీటి సైజు 30 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు ఉంటాయి. బరువు 2 నుంచి 33 కేజీలు ఉంటాయి. ఇది జీవించే కాలం 20 ఏళ్ళు. బతికే చోటు అడవి, గడ్డి భూమి, పొదలు. ఇది బొరియ తవ్వి ఉంటాయి. కొన్ని చెట్లెక్కుతాయి, రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయి. పగలు బొరియలో నిద్ర. వీటికి సిగ్గెక్కువ. ఇది డైనోసార్స్ కాలం నుండి ఉంది. 8 కోట్ల ఏళ్లగా రూపం మారలేదు. జీవించి ఉన్న శిలాజం. దీని బాడీ ఇనుప కవచం. పొలుసులు ఎలా ఉంటాయంటే మన గోళ్ళు, జుట్టు, ఖడ్గమృగం కొమ్ముల్లాగా కెరాటిన్తో చేసింది, కానీ ఇనుములాగా గట్టిగా ఉంటుంది. ఒళ్ళంతా 500 నుంచి 1000 పొలుసులు తల నుంచి తోకదాకా ఉంటాయి. కడుపు, ముఖం, కాళ్ల లోపల వైపు మాత్రం సాఫ్ట్ బొచ్చు ఉంటుంది. పొలుసులే బాడీ బరువులో 20%. 10 కేజీల అలుగులు, 2 కేజీల పొలుసులే. గోర్లు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. అరిగిపోతే కొత్త వస్తాయి, నలిగితే రిపేర్ అయిపోతాయి. పొలుసుల అంచులు కత్తిల్లాగా పదునుగా ఉంటాయి. ఉండలాగా చుట్టుకుంటే కత్తి బంత్ అవుతుందనుకోండి. దీని బాడీతో ఇది ఎలా రక్షించుకుంటుందంటే సింహం, పులి, చిరుత వస్తే తల, కాళ్ళు లోపలికి పెట్టుకుని గట్టిగా చుట్టుకుంటుంది. 1 గంట అలాగే ఉంటుంది. తోకతో బలంగా కొడుతుంది. తోక మీద కూడా పొలుసులుంటాయి. కొరడా దెబ్బలాగా తగులుతుంది. తోక దగ్గర గ్రంథి నుంచి అసహ్యకరమైన చెడు వాసన వస్తుంది. శత్రువు ముక్కు మూసుకుని పారిపోతుంది. ప్రమాదం వస్తే బొరీలో దూరి తోకతో మూత పెట్టేస్తుంది. పొలుసులు గోడలకి ఇరుక్కుంటాయి. సింహంలాగా లేదు. వింత ఏంటంటే సింహం దీన్ని నోట్లో పెట్టుకుంటే నోరు, నాలుక కోసుకుపోతాయి. వదిలేసి వెళ్ళిపోతుంది. భూమి మీద సేఫ్ జంతువు అని అర్థం. అలుగు చీమల దొంగ రోజుకి 70 లక్షల చీమల్ని తినేస్తూ ఉంటుంది. దీనికి పళ్ళు లేవు, కానీ చీమలు, చెదలు తినడంలో స్పీడ్. ఎలా తింటుంది అంటే దీని ముక్కు వాసన పసిగట్టడంలో చాలా పవర్ఫుల్. నేల కింద 40 సెంటీమీటర్ల లోపల చీమలు పట్టున్న పసిగడుతుంది. ముందు కాళ్ళకి 10 సెంటీమీటర్ల పొడవాటి గోర్లు ఇనుములాగా గట్టిగా ఉంటాయి. సిమెంట్ గోడను కూడా తవ్వగలదు. చీమల పుట్ట, చెదల పుట్ట గుద్ది పగలగొడుతుంది. నాలుక 40 నుంచి 70

మీటర్ల పొడవు. తన బాడీ కంటే ఇది చాలా పొడవుగా ఉంటుంది. నాలుక జిగురుగా ఉండి ఛాతి లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. సెకనుకి నాలుకని 3 సార్లు లోపలికి బయటికి తీస్తుంది. దీనికి పళ్ళు లేవు, నవళ్ళు, చీమల్ని మింగేస్తుంది. కడుపులో చిన్న రాళ్లు, ఇసుక ఉంటాయి. అవి కోడి జీర్ణాశయంలాగా తిండిని నూరుతూ ఉంటాయి. చీమలు తిన్నప్పుడు అవి కంటిని కొట్టకుండా కళ్ళు, ముక్కు, చెవులు మూసేసుకుంటుంది. నాసికా రంధ్రాలు, చెవి రంధ్రాలు కూడా మూసుకుంటుంది. ఒక లెక్క ప్రకారం అలుగు 7 కోట్ల చీమల్ని తింటుంది. ఒక రోజుకి 70 లక్షలు. పెస్ట్ కంట్రోల్ కూడా. ఈ అలుగు అడవిలో లేకపోతే అడవి అంతా చెదలు తినేస్తాయి. దీని ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది గర్భం 4 నుంచి 5 నెలలు మోస్తుంది. 1 ఏడాదికి 1 పిల్ల మాత్రమే. పిల్ల పుట్టినప్పుడు 500 గ్రాముల బరువు. కళ్ళు తెరిచే ఉంటాయి. పొలుసులు మెత్తగా ఉంటాయి. 2 రోజుల్లో గట్టిపడతాయి. 3 నెలల వరకు తల్లి తోక మీద, వీపు మీద ఎక్కి తిరుగుతుంది. ప్రమాదం వస్తే తల్లి చుట్టుకుంటుంది. అప్పుడు పిల్ల కూడా సేఫ్. పిల్ల 3 నెలల పాటు తల్లి పాలు తాగుతుంది. తర్వాత చీమల్ని తినడం నేర్పిస్తుంది. 2 ఏళ్లకి తల్లిని వదిలేస్తుంది. జీవితాంతం ఒంటరిగా బతుకుతుంది. సంభోగం టైంలో మాత్రమే కలుస్తుంది. మగ అలుగు పిల్లల్ని చూడదు, తల్లి మాత్రమే పెంచుతుంది. మనిషి ఈ అలుగుకి పెద్ద శత్రువుగా తయారయ్యాడు. ఇనుప కవచం ఉన్న మనిషి ముందు ఓడిపోతుంది. పోలీసులు మందుల్లో వాడతారు. అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ప్రపంచంలో ఎక్కువ స్మగ్లింగ్ అయ్యే క్షీరదం ఇదే. 2 లక్షల అలుగుల్ని చంపుతూ ఉన్నారు. మనిషి వస్తే ఇది ఉండలా చుట్టుకుపోతుంది. ఫైట్ చేయదు, పరిగెత్తదు. మనిషి ఈజీగా ఎత్తుకుని సంచిలో వేసుకుంటాడు. దీని మాంసం చైనా, వియత్నాంలో కోటీశ్వర్ల ఫుడ్ అంటారు. 1 కేజీ 50 వేలకు అమ్ముతారు. దీనిలో 8 రకాలు అంతరించే దశకు వచ్చేసాయి. వీటిని పట్టుకుంటే నేరం. అలుగులు అడవికి కాపలాదారు. చీమలు, చెదలు ఎక్కువైతే చెట్లు వస్తాయి. ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇనుప చొక్కా ఉన్నా మనిషి అత్యాశ ముందు ఇది ఓడిపోతుంది. విన్నారు కదండి అలుగు వింతల విశేషాలు. మరి రేపటి ప్రసారంలో మరో 3 వింతలతోటి మీ ముందుంటా. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. లిస్నర్స్, మరి ఈనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి. లిస్నర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. లిస్నర్స్, మరి ఈనాటి మన కార్యక్రమానికి మన ఫస్ట్ లక్కెస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
3: నంద్యాల జిల్లా ఆనందం నుంచి పాలేపల్లెలు మాట్లాడుతున్నాను మేడం.
0: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా?
3: సూపర్ గా ఉన్నాను మేడం.
0: చెప్పండి.
3: ఈరోజు మేడం మన లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్, విజయశాంతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం.
0: ఓకే, తప్పకుండా అండి.
3: ఆమె చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఒకరు 19, ఒకరు 16 సినిమాలు చేశారు మేడం.
0: ఓకే ఓకే,
3: మంచి ఫేమస్ హీరోయిన్ ఆమె. ఆమె ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మంచి ఫైల్లోకి రావాలని, ఇంకా మంచి మంచి సినిమాలు తీసి రాజకీయంగా పెద్ద పదవులు అలంకరించాలని
0: ఓకే
3: మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం.

0: టాపిక్ మీరే చెప్పేశారు ఈ రోజు, విజయశాంతి పుట్టినరోజు కదా, ఏం చెప్దాం అనుకుంటున్నారు అని చెప్పి అడుగుదాం అనుకున్నాను, మీరే స్టార్ట్ చేశారు. ఓకే ఓకే, చెప్పండి మరి విజయశాంతి గారి మూవీస్ లో మీకు స్టార్టింగ్ విజయశాంతి అని గానీ ఏ మూవీ మీకు స్ట్రైక్ అవుతుంది?
1: ఆమె ఎక్కువ బాగా పేరు తెచ్చుకున్న సినిమాలు వచ్చేసి మేడం గ్యాంగ్ లీడరు, మొండి మొగుడు, పెంకి పేలాము, బాలకృష్ణ గారితో వచ్చేసి ముద్దుల మామయ్య. చాలా ఉన్నాయి మేడం బాలకృష్ణ గారితో, దాదాపు 16 సినిమాలు దాకా ఉన్నాయి.
0: అవునవునండి.
1: మంచి డాన్స్ బాగా, వాళ్ళిద్దరికి చిరంజీవి గారి కానీ బాలకృష్ణ గారి డాన్స్
0: బాగా
1: బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. వారు బ్రేక్ డాన్స్ లో కూడా ఫేమస్ ఆయన, నెంబర్ వన్.
0: అవునండి, అవునవును. మరి అలాగే ఈ రోజు మురళీమోహన్ గారి పుట్టినరోజు కూడా ఉంది
1: మేడం.
0: మురళీమోహన్ గారు పుట్టినరోజు కూడా ఉంది.
1: మురళీమోహన్ గారు పుట్టినరోజు కూడా ఉంది.
0: ఆయన
1: మంచి సినిమాలు తీశాడు, ఆయన బాగా మంచి సినిమాలు తీశాడు ఆయన బాగా.
0: అవునండి.
1: చిల్లర కొట్టు చిట్టమ్మ, వారాల అబ్బాయి, ఇట్లా చాలా ఉన్నాయి ఆయన
0: సినిమాలు.
1: బొట్టు కాటిక, విజయ, అట్లా చాలా సినిమాలు ఉన్నాయి. మంచి యాక్టర్ ఆయన కూడా.
0: అవునండి.
1: ఆయన కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జయవేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో ఆయన నిర్ణయం, ఇలా చాలా సినిమాలు తీశాడు ఆయన.
0: అవునండి, అవునవును.
1: అంత నిర్ణయం, ఇట్లా చాలా సినిమాలు తీసి ఆయన మంచి ఫేమస్ లో ఉన్నాడు. లాస్ట్ జయసింహలో కూడా ఇచ్చాడు బాలకృష్ణ గారి సినిమా.
0: అవునండి, అవునవును.
1: ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
0: చెప్పండి సాంగ్. ఏం సాంగ్ ప్లే చేయమంటారు?
1: సాంగ్ వచ్చేసి మేడం నందమూరి ఫ్యాన్స్ బాలయ్య బాబు గారి పాట బంగారు. ఇది లారీ డ్రైవర్ నుంచి బాలయ్య బాలయ్య గుండెల బాలయ్య జో కొట్టాలయ్య జయమ్మ జయమ్మ సందితే చాలమ్మ సై అంటాను ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకే, తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకుంటున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో మేడం. శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి.
1: మేడం లక్ష్మయ్య మేడం, సాతాపూర్ నుంచి.
0: ఎలా ఉన్నారు? బాగున్నారా లక్ష్మీ గారు?
1: బాగుండే మేడం, మంచిగా అందరూ మంచిగా మేడం.
0: అవునవును, అందరూ మంచిగా ఉండాలి. ఓకే చెప్పండి, మరి రోజు మురళీ మోహన్ గారు పుట్టినరోజు ఉంది, విజయశాంతి గారు పుట్టినరోజు ఉంది. చెప్పండి, ఏం పాట విందామంటారు
1: మేడం? నాకు మురళీ మోహన్ సినిమాది పొట్టేలు పున్నమ్మ సినిమా పేరు.
0: పొట్టేలు పున్నమ్మ.
1: ఆ సినిమాలో ఏదైనా పాట మేడం ఇష్టమైన పాట? అన్ని మంచి పాటలు.
0: ఏ పాట ప్లే చేసినా పర్లేదు అంటారా?
1: అన్ని మంచి మేడం పాట పొట్టేలు పున్నమ్మ.
0: ఓకే ఓకే, చూసారా మూవీ? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా బాగున్నాం అండి. వింటున్నారా ప్రోగ్రామ్?
1: వింటున్నాం మేడం.
0: ఓకే ఓకే, చెప్పండి. మరి మురళీమోహన్ గారు మూవీస్ అంటే ఏ మూవీస్ ఇష్టం మీకు?
1: హోటల్ కొన్నాం అప్పుడు వచ్చింది ఆ సాంగ్.
0: అవునండి,
1: ఆ సినిమా బాగా బాగుంటుంది మేడం. అప్పుడు మేము చిన్నప్పటి కాలం కొంచెం
0: ఓకే
1: బాగా సినిమా బాగుంటుంది.
0: ఓకే ఓకే, చెప్పండి.
1: జీన్స్ సినిమాలో ఆ సినిమాలో నుంచి కన్నులతో చూసేది గురువు అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండా.
1: బామర్దికి, సోమనాథం జనార్దన్కి, పాలింపోలేకి, కర్నూలు భ్రమే గారికి మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండానండి. ఓకేనండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే అమ్మా. విజయప్పన్ గారి తల్లి, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం.
1: అమ్మా, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. విజయప్పన్ గారి తల్లి,
0: ఓకే, ఎలా ఉన్నారండి? బాగున్నారా?
1: బాగున్నా అమ్మా, లైఫ్ ఉంటున్నాం. మా విజయ్ గారు ఇవాళ డబుల్ టమాక ఇచ్చారని సంతోషపడుతున్నాను.
0: ఓకే ఓకే, చెప్పండి.
1: అదేండి, వేళ ఇందాక ఉదహరించుకున్నట్టుగా పాలకు మీ పద్మరాజు గారు, నెక్స్ట్ ఏమో ఎంఎస్ విశ్వనాథన్ గారు, గోడవల్లి బ్రహ్మ రామ బ్రహ్మం గారు, వాటిని వాళ్ళు తెలియపరుస్తున్నారు మరో మారు.
0: ఓకేనండి.
1: తర్వాత విజయశాంతి గారికి, నెక్స్ట్ మాగంటి మురళీమోహన్ గారికి, మాగంటి మురళీమోహన్ చౌదరి గారికి పుట్టిన శుభాకాంక్షలు.
0: ఓకే, తప్పకుండా.
1: నిన్ననే మురళీమోహన్ గారు ద్రౌపది మురుము గారు రాష్ట్రపతి గారు గౌరవనీయులైన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు పొందారండి, నిన్ననే పొందారండి.
0: అవునండి, అవునవును.
1: ఈ విధంగా వారికి పదవి, అదే బిరుదు పొందిన శుభాకాంక్షలు, పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను వారి పాట ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను.
0: ఓకే, చెప్పండి.
1: అమరదీపం.
0: అమరదీపంలో
1: ఎస్పి వరసబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య యాత్రిగా, సంగీతం సత్యం.

0: ఏ రాగము ఇదే తాళము, ఏ రాగము ఇదే తాళము, మన కళ్యాణ శుభవేళ మ్రోగించు మేళము. జయసుధ గారితో ఆ సినిమాలో మణిమాన్ గారు చాలా చక్కగా నటించారండి. ఈ పాట ప్రసాద్ రెడ్డి విజయ బంగారు తల్లి, ధన్యవాదాలమ్మా, ఉంటానండి.
1: తప్పకుండానండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం. బాగున్నా మేడం.
0: ఎవరండి?
1: నాగర్కర్ జిల్లా సాతాప నుంచి నాగశెట్టి మేడం.
0: ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏం చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు పాపం.
1: ఏం లేదు,

0: சந்தோஷம் மேடம், சந்தோஷம்.
1: ஐயையோ, கால் கழிச்சிருந்த ஆனந்தமா? చాలా థాంక్యూ పెడుతుంటున్నారు. ఓకే ఓకే, చెప్పండి ఎలా ఉన్నారు? పాటలు వింటారు ఎక్కువ?
0: పాటలు వింటాం ఎక్కువ.
1: చెప్పండి, అయితే మరి ఈ రోజు ఏం పాట విందామని కాల్ చేశారు?
0: ఈ రోజు మురళీ మోహన్ గారి పుట్టినరోజు మేడం, విజయశాంతి మురళీ మోహన్ విశ్వనాథ్.
1: అవునండి, అవును.
0: అయితే జ్యోతి మేడం, జ్యోతి సినిమా మురళీ మోహన్.
1: ఓకే,
0: సిరిమల్లె పువ్వులు నవ్వు ఆ పాట మేడం.
1: ఆ పాట ప్లే చేయమంటారా?
0: అవును మేడం. సాతాపురి లక్ష్మయ్య అందరి కొరకు మేడం.
1: ఏదండి?
0: సాతాపురి లక్ష్మయ్య అందరి కొరకు మేడం.
1: ఓకే ఓకే, తప్పకుండానండి.
0: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను ప్లే చేస్తున్నాం.

0: లిజనర్స్ మరి చక్కని బేట్
1: మన భీమవరం లో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
0: లిజనర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు మాట్లాడేద్దాం హలో
2: హలో నమస్తే మేడం శుభ సాయంత్రం
0: నమస్తే అండి శుభ సాయంత్రం
2: మీ అభిమాన ఫుల్ పార్టీ వెంకటేష్ మైబ్నర్కి కాల్ చేస్తున్నా మేడం చాలా హ్యాపీగా ఉన్నా మేడం
0: అవునా
2: ప్రత్యేక అభినందన మేడం విజయ మేడం గారికి
0: ఓకే థ్యాంక్ యూ ఇంతకీ ఎందుకంట అంత ఆనందం
2: అదే ఆనందం ఉంటది మాకు మీరు మాకు షో మాకు లైవ్ తీసుకోవడం పెద్ద మేడం మాకు విజయ మేడం ప్రసాద్ సార్ లైవ్ తీసుకుంటే మాకు ఎంతో ఆనందం ఉంటుంది డబల్ డబల్ అన్నట్టు మేడం
0: ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి
2: మీ షో చేస్తుంటే మాకు ఏముంటది అంటే మేడం మాకు ఒక డబల్ ఏమంటారు డబల్
0: ఎనర్జీ
2: హ్యాపీ హ్యాపీ అంటే హ్యాపీ
0: ఓకే ఓకే థ్యాంక్ యూ చెప్పండి
2: అయితే ఈ సంతోషంలో ఒక పాట పాడతాం మేడం నేను ఎన్నడూ మీ షోలో పాట పాడలే ఆ షోకు పాట వార్తా అది భర్త కన్నపులని పాట మేడం అయితే ముందుగా మనకు మన లేడీ అమితాబ్ బచ్చన్ జయంతి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయండి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం
0: ఓకేనండి
2: మరి జేబేరి ప్రొడక్షన్ వారు మురళీమోహన్ వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం
0: తప్పకుండానండి
2: అయితే మన విజయశాంతి రౌడీ ఇన్స్పెక్టర్ ముగా గోపాలు రౌడీ లారీ డ్రైవర్ ప్రతిఘటన సినిమాలు ఎన్నో మంచి చేసింది మేడం సూపర్ వచ్చే రామలమ్మ సూపర్ వ్యక్తి చేసింది మేడం
0: అవునండి అవునవును
2: అయితే మన మురళీమోహన్ గారు కూడా సుజాత మూవీ ఓ తండ్రి తీర్పు చల్లని రామయ్య చక్కని సీతమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది ఆయన కూడా మంచి ఒక మంచి నటుడు మేడం
0: అవునవును
2: వీళ్ళందరికి అభినందనలు తెలియజేస్తూ నేను ఒక పాట పాడతాను మేడం
0: ఓకే పాడండి
2: పట్టు తేను తెమ్మంటే తెత్తెక్కి తెస్తానే తెస్తానే మిన్నాగుమనినైనా పుట్టలుంచి తీస్తానే తీస్తానే ఆ పట్టు తేను కన్నా తీయంగా ఉంటుందా మిన్నాగుమనినైనా నీరువ వస్తుందా అంతేనా అంతేనా ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేరా సంగీత్లో కరిగేనా అనే ఈ పాట మేడం
0: ఓకే
2: ఇది సినిమా పాట బాగుంటది మేడం ఈ పాట ఉండాలే మరి భక్త కన్నప్పల
0: ఇందుకి ఏ మూవీ అండి ఇది
2: భక్త కన్నప్ప మేడం
0: భక్త కన్నప్ప ఓకే తప్పకుండా
2: మా మిత్రులకు ఆయన చెప్తాను మేడం
0: చెప్పండి
2: మా సాతాపూర్ లక్ష్మయ్య గారికి మన ఆపద్ బాంధవుడు మేడం నీళ్ళకు దాహం తీస్తాడు అతని ప్రత్యేక అభినందనలు మరి కన్ను బ్రహ్మయ్య గారికి అన్ముల మోహన్ గారికి మన సాతాపూర్ లక్ష్మయ్య ఓకే అయింది కదా అయితే మన బంగారు తిరుమూర్తులు గారికి ఆయన చెప్తూ మరి అన్ముల మోహన్ గారి గుడికి అందరికి ఆయన చెప్తూ నేను కోరిన పాట వేస్తానని మా విజయ మేడం గారికి కోరుకుంటున్నాను మేడం
0: ఓకే తప్పకుండానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం విని ఆనందించండి

0: లిజనర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ మేడం, నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మహమ్నార్ నుంచి బాలాజీ మేడం.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నారండి, ప్రోగ్రామ్ వింటున్నారా?
1: అయినట్లే మేడం, ఇప్పుడే జర టీ గురించి పాలు తీసుకురానికి పోయినట్టు ఇప్పుడే చేస్తున్నా.
0: ఓకే ఓకే, చెప్పండి, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటారు?
1: నాకు ఇది మురళీమోహన్ మేడం, వీళ్ళ జయంతి కదా.
0: అవునండి,
1: అది పసుపు పారాయణ ఒక సాంగ్ ఉంది మేడం.
0: పసుపు పారాయణి మూవీ నుంచి ఏ సాంగ్ ప్లే చేయమంటారు?
1: అది సాంగ్ నాకు గుర్తొస్తలే కానీ ఏదో ఒకటి అండి.
0: పసుపు పారాయణి మూవీ నుంచి?
1: పసుపు పారాయణి.
0: ఓకే, తప్పకుండానండి.
1: నేను మా శ్రోతల గురించి పేర్లు చెప్తాను మేడం.
0: చెప్పండి,
1: మీ పేరు మేడం?
0: నా పేరు విజయ అండి.
1: విజయనా మేడం?
0: అవునండి.
1: ఇది మా మెమ్నార్ నుంచి పుల్పాటి వెంకటేష్, నగరకర్ నుంచి సాతాపూర్ లక్ష్మయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఇంకోటి ఇది పాలం పోలయ్య నంద్యాల జిల్లా నుంచి, కట్ల సతీష్. మీ ఆర్జే రేడియో శ్రోతలందరికి ఈ పాట డెడికేట్ చేస్తూ నేను పాట పడుతున్నాను.
0: ఓకే, తప్పకుండానండి. మరి మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా మీ తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చక్కని పాటనైతే ప్లే చేస్తాను.

0: లిజనర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నేను నాగేశ్వరరావు ఇన్నగంటి ఎవరు బస్ మాట్లాడుతున్నాను.
0: ఓకే, నాగేశ్వర గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు?
0: మేము కూడా బాగున్నాం అండి. మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి.
1: అవునా మేడం, ఇప్పుడు ఇప్పుడు ఎలాగుంది?
0: వినిపిస్తోంది.
1: ఓకే మేడం,
0: చెప్పండి.
1: చెప్పాలి మేడం, మీరే చెప్పాలి. చెప్తున్నారు కానీ ఇది అంటే సీజన్ మొదలైంది, వర్షాకాలం కానీ అధిక వర్షాలు అయితే ఈ వర్షపాతం తక్కువ అంటున్నారు ఈ సంవత్సరము. గ్రీష్మ ఋతువు పోయింది, ఇప్పుడు వర్ష ఋతువులో చెట్లు ఎండిపోయిన చెట్లన్నీ ఆ మోడులన్నీ చిగురిస్తున్నాయి. ఈ వసంత మాసం ఈ వర్ష ఋతువులో ఆ వర్షాలతో అధికమైన వర్షాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. అందుకే నాకు ఈరోజు చక్రవాకం సినిమాలో ఈ నదిలా నా హృదయం అనే పాటని వినిపించండి. నేను చక్రవాకం అండి, నేను ఈ వర్షాన్ని గురించి చిన్న కవిత చెప్తానండి. అంటే ఋతువు మధ్యన వస్తుందండి, ఋతువు మధ్యన తరి అంటారు దీన్ని. తరి అంటే వర్షాకాలం ఒక తరి, ఎండాకాలం ఒక తరి అని అంటారు. దీని గురించి ఒక తరి

0: నేను ఒక చిన్న కవిత లాగా రెండు మాటలు చెప్తాను.
1: చెప్పండి.
0: ఒక తరి నొక తరి వయ్యారంతో తొలకరి చూపుల పులకరింతలో ముసిరేసిన మబ్బుల చిటపట చినుకులు ముత్యాలై తెరలుగా తెరలుగా జాలువారిన నింగిని సింగిడి. సింగిడి అంటే మీకు తెలిసి ఉండొచ్చు ఇంద్రధనుసు. సింగిడి ఏడు రంగుల నింగిని విరిసిన ఇంద్రధనుసుతో తడిచిన సిగుళ్ళు తరువులు అంటే చెట్లు మొదలండి, తరువులు మొదలు తమకంతో చిత్తరవులై పురుడోసుకున్న పొడమి తల్లి బిడ్డలు ప్రకృతి మాత ఆడబిడ్డలు. వృక్షో రక్షతి రక్ష, వృక్షాలను రక్షిద్దాం ప్రకృతిని కాపాడదాం అనేది నా కాన్సెప్ట్ అండి. ఎందుకండి నాగేశ్వర
1: సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు ప్రకృతి గురించి, చెట్ల గురించి చాలా బాగుంది. ఓకే తప్పకుండా.
0: నాకు ఈ పాట చక్రవాకం సినిమాలో హృదయం పరుగులు తీస్తుంది ఏ ప్రేమ కడలినో వెచ్చని ఒడినో వెతుకుతూ వెళుతుంది అని.
1: ఓకే తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లయితే చక్కని పాటను ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సదర్ భాష మేడం, బాగున్నారా?
0: ఓకే, మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకే, చెప్పండి, వింటున్నారా ప్రోగ్రామ్?
1: వింటున్నాను మేడం. చక్రవాకం పాట చాలా బాగుంది మేడం అది.
0: ఓకే, చెప్పండి మరి, టైం అయిపోతుంది, ఏ సాంగ్ ప్లే
1: చేయమంటారు? మనకు జానకిరాముడు.
0: జానకిరాముడు, ఏం పాట ప్లే చేయమంటారు?
1: ఏదైనా బాగుంటుంది మేడం, మీ ఇష్టం.
0: జానకిరాముడు మూవీ నుంచా?
1: ఏదైనా.
0: ఓకే ఓకే, ఏ సాంగ్ అయినా ప్లే చేయమంటారు? హలో,
1: చెప్పండి.
0: ఓకే, తప్పకుండానండి. మరి మీకోసం జానకిరాముడు మూవీ నుంచి చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, ఇదండి ఈనాటి మన మస్త్ టైంపాస్ కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి పాటలు విని ఆనందించారు కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్,

0: జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: పతా హై మే కౌన్ హూ? శంకర్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల

విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శేషి. ఈ రోజు దీని వల్ల మీకోసం సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ ని ప్లే చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ ని వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్ బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: బ్రేక్. వెల్కమ్ టు తీన్ మార్. మరి ఇవాళ మన తీన్ మార్ లో భాస్కర్ గారి దర్శకత్వంలో సిద్ధార్థ్ మరియు జెనీలియా నటించిన బొమ్మరిల్లు సినిమా నుండి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి ఈ వండర్ఫుల్ సాంగ్ ని సిద్ధార్థ్ గారు ఆలపించారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నాం కదండి, మరి మన లిసనర్స్ కోసం ఆయన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ మరియు దీపికా పదకొండి నటించిన ఏ జవాన్ హై దివాన్ సినిమా నుండి బాత్ మిస్ దిల్ ఈ వండర్ఫుల్ సాంగ్ ని శ్రేయా ఘోషల్ గారు ఆలపించారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ విన్నాం కదా, సేమ్ అదే జోష్తో ఇంకొక తమిళ సాంగ్ వింటే మరి మన లిజనర్స్ కోసం ఒక తమిళ సాంగ్ ప్లే అవడానికి రెడీగా ఉంది. విని ఆనందించేయండి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్

0: సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంత చక్కగా ఉంది కదండి మన తమిళ పాట. ఎస్ శంకర్ గారి దర్శకత్వంలో విక్రమ్ మరియు ఏమీ జాక్సన్ నటించిన 5 సినిమా నుండి నువ్వు ఉంటే నా జతగా. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ఏఆర్ రెహమాన్ గారు మరియు శ్రీ శ్రీరామ్ గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది, విని ఆనందించేయండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మన లిజనర్స్ కోసం రాజ్ కుమార్ రావు మరియు జాన్వీ కపూర్ నటించిన రూహి సినిమా నుండి నది ఆన్ ఈ వండర్ఫుల్ సాంగ్ ని శ్యాము గారు ఆలపించారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లిజనర్స్, మీకోసం ఇంకొక తమిళ పాట ప్లే అవడానికి రెడీగా ఉంది, విని ఆనందించేయండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: లిజనర్స్, ఈ సాయంత్రం వేళ మన డార్లింగ్ ప్రభాస్, అది కాజల్ తో నటించిన డార్లింగ్ సినిమా నుండి ఇంకా ఏదో వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. మరి బ్యూటిఫుల్ సాంగ్ ని జేవి ప్రకాష్ గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. విని ఆనందించారు.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: Vishnu Danta Vaidya Kalasala, Department of Pedodontics, Mariyu, Preventive Dentistry, Vari Adhvaryanlo.
3: Prati Mangala, Mariyu Sinivarallu, Vishnu Danta Vaidya Kalasala, Pillala Danta Vaidi Vibhagam Nandu, Chinnaralaku, Uchita Danta Vaidya Sevalu, Andinchabadanu.
2: Kauna, Tallitandrulu, Mee Pillala Noti Sambandhita Vyadhulanu Nivarinchadaniki, Ee Sevalu Vinayoginchukovalsindiga Korchunnam.
3: Marini Vivaralaki Sampradinchandi, Vishnu Danta Vaidya Kalasala, Vishnupur, Bhimavaram.
2: Facebook lo Parichayam Leni వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
4: లిసనర్స్, మీకోసం రోహిత్ శెట్టి గారు దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదకొండి నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా నుండి తితిలి సాంగ్. ఈ వండర్ఫుల్ సాంగ్ ని చిన్మయ్ అండ్ గోపి సుందర్ గారు అల్పించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లెట్స్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 773-81695.
2: లిసనర్స్, మీకోసం మరో తమిళ పాట ప్లే అవడానికి రెడీగా ఉంది. లెట్స్ లిసన్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఇదండి ఈనాటి మన థీమ్ మార్క్. మరలా తిరిగి ప్రసారం అయ్యే మరో థీమ్ మార్క్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4 సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే సేసి.
1: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.